శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూలై మాసం 18వ తారీఖు శనివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 47 సెకండ్లు. శుభోదయం.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు సూక్తి ముక్తావళి.
1: దేహమున్నవరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు అన్నారు నరసింహశతక కృతికర్త శేషప్ప కవి. మనలోనే దాగి ఉండి నిరంతరం మన గమ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తూ భ్రష్టు పట్టిస్తున్న ఆరుగురు శత్రువుల్లో ఈ మోహం నాలుగవది. ఏదైనా ఒక విషయం మీద మనసు కలిగి దాని గురించే చింతిస్తూ

స్థితిని తాను మరచిపోవడమే మోహం. ఈ అవివేకం వల్ల చేయరాని పనులన్నీ చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సాధారణంగా ఈ మోహానికి ఇచ్ఛాద్వేషాలు కారణాలుగా ఉంటాయి. ఒక విషయాన్ని అనుభవించాలనో పొందాలనో కోరిక కలగటమే ఇచ్ఛ. దాన్ని పొందలేకుండా అడ్డుపడేవారిపైన పరిస్థితులపైన కెనుక పొందటమే ద్వేషం. ఈ బాహ్యంగా కనిపించే ఏ వస్తువుపైనైనా కోరిక అభిలాష ఎప్పుడు పుడతాయో అప్పుడు చిత్తం ఎల్లప్పుడూ దాన్ని పొందాలనే సంకల్పంతో నిండి దాన్ని గూర్చే చింతిస్తూ చంచలంగా మారుతుంది. ఈ చపల చిత్తం వల్ల తన స్వస్వరూప జ్ఞానాన్ని పోగొట్టుకుని మానవుడు దుఃఖాన్ని పొందుతాడు. ఒకవేళ ఆ విషయం లభించినా దానివల్ల తృప్తి కలగకపోగా దానిమీద ఆశ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. కోరికలు అనుభవించిన కొద్దీ పెరుగుతాయే కానీ తరగవు. తనకు ఇష్టమైన వస్తువు పట్ల కానీ తనకు ఇష్టమైన వస్తువుకు అడ్డుపెట్టేవారి పట్ల కానీ మనిషికి సామాన్యంగా ద్వేషం కలుగుతుంది. ఆ ద్వేషమే క్రోధంగా మారుతుంది. ఆ క్రోధం వల్ల సమ్మోహం ఏర్పడుతుంది. ఈ సమ్మోహం వల్ల స్మృతి విభ్రమము, దానివల్ల బుద్ధినాశము జరుగుతుంది. దాంతో

0: ఉంటుంది. కోరికలు అనుభవించిన కొద్దీ పెరుగుతాయే కానీ తరగవు. తనకు ఇష్టమైన వస్తువు పట్ల కానీ, తనకు ఇష్టమైన వస్తువుకు అడ్డుపెట్టేవారి పట్ల కానీ మనిషికి సామాన్యంగా ద్వేషం కలుగుతుంది. ఆ ద్వేషమే క్రోధంగా మారుతుంది. ఆ క్రోధం వల్ల సమ్మోహం ఏర్పడుతుంది. ఈ సమ్మోహం వల్ల స్మృతి విభ్రమము, దానివల్ల బుద్ధినాశము జరుగుతుంది. దాంతో జీవికి సర్వ వినాశనమే కదా. ఈ మోహము లేదా వ్యామోహము గాఢాంధకారంతో నిండి లోతుగానున్న భయంకరమైన బావితో పోల్చబడింది ఆదిశంకరుల వాద చేత. మోహాంధకూపకుహరే వినిపాతితస్య అన్నారు నృసింహ కరావలంబ స్తోత్రంలో. దాని జోలికి పోకుండా వీలైనంత దూరంగా ఉండాలి. పొరపాటునైనా దాంట్లోకి తూలామా, ఇక అంతే సంగతులు. అది పూర్తిగా చీకటితో నిండి ఉంది. మనకేమీ కనిపించదు. ఎంత లోతుకు పోతామో తెలియదు. అడుగున నీళ్లే ఉన్నాయో, రాళ్లే ఉన్నాయో, తేళ్లే ఉన్నాయో, పాములే ఉన్నాయో, పడ్డ తరువాత మన గతి ఏమవుతుందో, ఏదీ ఇక మన స్వాధీనంలో ఉండదు. అరిషడ్ వర్గాలలో మిగతా శత్రువులు కొంత కొంతకాలం బాధించి వదిలివేసే అవకాశం ఉంది. కానీ ఈ మోహం తగులుకున్నదా, ఇక వెంటాడి వెంటాడి వేధిస్తుంది. అనేకమైన కానిపనులు చేయించి సర్వనాశనానికి దారితీస్తుంది. పూర్వం మహాతపస్వి అయిన భరతుడు అసంకల్పితంగానే అడవిలో ఒక తల్లిలేని లేడిపిల్లను పెంచాడు. క్రమక్రమంగా దానిమీద మోహం పెరిగింది, తపస్సు సన్నగిల్లింది. చివరకు ఒకసారి అది హఠాత్తుగా కనిపించకుండా పోయేసరికి దానికోసం పుట్టలు గుట్టలు వెదకి వెదకి వేసారి అది కానరాక దిగులు పడి మంచం ఎక్కాడు. చివరికి ఆ లేడిపిల్లను తలుచుకుంటూనే ప్రాణం వదిలాడు. ఆ మోహం కారణంగా ఇంతటి తపస్వి లేడిగా పుట్టి కొంతకాలం జంతుజన్మ అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ మానవ జన్మ ఎత్తి ఇక దేన్ని పట్టించుకోకుండా స్తబ్దంగా ఉంటూ జడభరతుడనే పేరు పొందాడు. ఇలా మోహం జన్మజన్మలకు వెంటాడుతూ ఉంటుంది. అంచేత దాని బారిన పడకుండా సర్వనాశం తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. దశరథునంతటి వాడు పుత్రమోహం చేత దిగులుతో మరణం కొని తెచ్చుకున్నాడు. మహాపండితుడు, శూరుడు, పరమశివభక్తుడు అయిన రావణుడు సీతమీరి మోహం చేత తనకే కాక రాక్షస కులానికే నాశనం కొని తెచ్చాడు. చంద్రవంశంలో పుట్టిన ధృతరాష్ట్ర మహారాజు కొడుకుమీరి వ్యామోహంతో అతని దుశ్చర్యలను అడ్డుకోలేక అధర్మాన్ని ప్రోత్సహిస్తూ చివరికి రాజ్యాన్ని, నూరుగురు కొడుకుల్ని పోగొట్టుకున్నాడు. అభిమానధనుడని పేరు పొందిన దుర్యోధనుడు రాజ్య వ్యామోహంతో వివేకం కోల్పోయి అధర్మపరుడై తనకు తన బంధువులకు నాశనాన్ని తెచ్చుకున్నాడు. ఇలా మన విచక్షణా జ్ఞానాన్ని నశింపచేసి మనకు ఎనలేని అపకారాన్ని చేసే మోహమనే శత్రువుని జయించటం ఎలాగా? సత్పురుషుల సాంగత్యం వల్ల లౌకిక విషయాల పట్ల ఇచ్ఛాద్వేషాలు నశిస్తాయి. ఇది నిర్మూలించబడగానే మోహం కూడా నశిస్తుంది. సాయిబాబా వారు కూడా షిరిడి వచ్చిన భక్తులలో ధన వ్యామోహాన్ని తీసివేయడానికి దక్షిణ అడిగి పుచ్చుకునేవారు. వారు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు ఊది అని పిలువబడే బూడిదను ప్రసాదంగా ఇచ్చి చివరకు మిగిలేది ఇదే నాయనా అని గుర్తు చేస్తూ శరీర వ్యామోహాన్ని పోగొట్టేవారు. మనందరం నిరంతరం దీన్ని గుర్తుపెట్టుకుని మోహాన్ని జయించి సత్యపదాన్ని చేరుదాం. లోకా సమస్త సుఖినో భవంతు.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ స్వామి సత్యపాదానంద ప్రభుజీ, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: రై సోదరులకి నమస్కారం. పొలం కబుర్లకు సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో మొక్కలలో కనిపించే వివిధ పోషక లోప లక్షణాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మొక్కలలో కనిపించే వివిధ పోషక లోప లక్షణాలు. ఒక పంట కావచ్చు, ఆ పంటలో ఉండే మొక్కలు మనం చూడంగానే అది ఏదో ఒక లోపంతో ఉంటుంది. కొన్నిసార్లు ఆ లోపాన్ని మనం గుర్తించలేకపోవచ్చు. కాబట్టి ఆ లోపం ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం దాన్ని గుర్తించాలి, వెంటనే మనం ఆ లోపాన్ని సరిచేసే విధానం ఏంటి అనే విషయం గురించి రైతు సోదరులకు సరైన అవగాహన ఉండాలి. అలా అవగాహన లేకుండా ఉండినట్లయితే పంటలో అధిక నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ పోషక లోపం లోపిస్తే ఆ మొక్క ఏ రూపంలోకి మారుతుంది, దాన్ని మనం ఎలా గుర్తించాలి, ప్రతిదానికి మనకు అధికారులు అందుబాటులో ఉండి వాటిని సరిచేయాలని ఆ సమయం ఉండకపోవచ్చు. కాబట్టి మనకు మనమే గుర్తించగలిగే శక్తి ఉండాలి. అలా ఉన్నప్పుడు మన పంట

లో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. ముందుగా నత్రజని. నత్రజని అనగానే మీ అందరికి తెలుసు, మరి ఇది కానీ లోపిస్తే ఆ మొక్క ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ లోపం మొక్కలపైన పెరుగుదల సరిగా లేకుండా ఉంటుంది. ఎట్లున్న మొక్క అట్లే ఉంటుంది, పొట్టిగా ఉండడం వల్ల, లేదా లేత ఆకు పచ్చగా ఉండి రంగు ఉండడం, క్రమేపీ అది పసుపచ్చగా మారడం. అది అసలు ఎక్కువగా నత్రజని కానీ లోపిస్తే తీవ్ర దశలో అంటే ఎక్కువ దశలో ముదురాకులు ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది నత్రజని లోపంగా భావించాలి. ఇక భాస్వరం. ఈ భాస్వర పోషకం లోపిస్తే మొక్క ఎలా ఉంటుంది? ఈ లోపం వలన మొక్క ఎదుగుదల తగ్గి గిరసబారిపోతుంది. ఆకులు నిటారుగా నిలబడినట్లుంటాయి. ఆకు అడుగు భాగంలో ఎర్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. ఈ గోధుమ రంగులో మచ్చలు కానీ ఆకుపైన ఉంటే మనం అది భాస్వరం లోపం అని మనం గుర్తించాలి. ఇక పొటాషియం. ఈ పొటాషియం పోషకం కానీ లోపం ఎలా గుర్తించాలి అంటే ముదురు ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. ఆకుల చివరిలో ఎండిన తుప్పు మచ్చలు ఏర్పడడం, ఆకుల కొసలు ముడుచుకుపోవడం, కణజాల క్షయం అంటే నెక్రోసిస్, ఇది ఆ కణజాలం అంతా కొంచెం డివైడ్ అయిపోయినట్టు జరుగుతుంది. ఇక కాల్షియం. ఈ పోషకం కానీ మొక్కలో లోపిస్తే ఎలా ఉంటుంది? ఆకులు మొదళ్ళు ఆకుపచ్చగా ఉండి చివర్లు పాలిపోతాయి. లేత ఆకులు సరిగా విచ్చుకోక వంకరలు తిరగడం, మొవ్వ ఆకులు జిగురు కలిగి ఉండడం, కొక్కెం మాదిరిగా ఏర్పడడం, ఆకుల అంచులు ఎండిపోవడం, లోపం కానీ ఎక్కువగా అయితే చిగురుటాకులు ఎండిపోయి రాలిపోతాయి. దీన్ని మనం కాల్షియం లోపంగా మనం గుర్తించాలి. ఇక మెగ్నీషియం లోపం ఏర్పడితే ఎలా ఉంటుంది? ఆకు అంటే ఆకు చివర నుండి పసుపుగా మారడం, లోపం తీవ్రమైనప్పుడు ఊదా రంగుకు మారడం, ఆకులు కొనలు అంచులు మొదటి భాగాల్లో కుళ్ళిన మచ్చలు ఏర్పడి సులభంగా ఆకులు రాలిపోవడం జరుగుతుంది. ఆ తర్వాతది గంధకం. ఈ గంధకం లోపం వలన లేత ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి మొక్క ఎదుగుదల తక్కువగా ఉండి ఆకుల మీద మచ్చలు ఉండవు. ఇంచుమించున నత్రజని లోప లక్షణాలను పోలి ఉంటాయి. నత్రజని, గంధకం ఒక రకంగానే మనం ఆ లోప లక్షణాలు తీసుకోవాలి. ఇక జింకు. ఈ లోపం ఈజీగా ఎవరైనా ఇట్లే మనం గుర్తించవచ్చు. ఈ లోపం కానీ ఏర్పడితే ఆకులు దగ్గర దగ్గరగా పసు పచ్చగా ఉండి ఈనులు మాత్రం పచ్చగా ఉంటాయి. కణుపుల మధ్య దూరం తగ్గి ఉండడం, ఆకుల చివరంచులు ఎండిన ఇటుకు రంగు లేదా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం, కొత్తగా వచ్చిన లేత ఆకులు చిన్నగా మారడం జరుగుతుంది. ఇక రాగి పోషక లోపం. ఇది మొక్కలో ఎలా గుర్తించాలంటే లేత ఆకుల అంచులు ఈనెల చివర్లు లేత ఆకు పచ్చగా మారి తర్వాత ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, నిమ్మ మొదలైన ఫలవృక్ష జాతుల్లో లేత ఆకులు ఎండిపోయి సులభంగా రాలిపోవడం, కాండం మీద కాయల మీద మచ్చలు బుడిపులు ఏర్పడడం జరుగుతుంది. ఇక మొక్కలో ఇనుము పోషకం లోపిస్తే లేత ఆకులలో ఆకుపచ్చని పదార్థం తగ్గి పసుపు రంగుకు మారిపోతాయి. ఈనులు మాత్రం ఆకుపచ్చగానే ఉండడం, లోపం ఎక్కువైనప్పుడు ఆకులు ఈనులు కూడా తెల్లగా రాలిపోవడం అంటే క్లోరోసిస్ జరుగుతుందన్నమాట. కాబట్టి మనం ఈజీగా మనం గుర్తించవచ్చు. ఆ తర్వాతది మాంగనీస్. ఈ లోపం లేత ఆకుల్లో ఈనుల మధ్య భాగం ఆకుపచ్చ రంగుగా మారి అంటే ఆకుపచ్చ రంగు తగ్గిపోయి పసుపుగా మారడం, అక్కడక్కడ మచ్చలు ఏర్పడడం, ఈనులు మాత్రం ఆకుపచ్చగానే ఉండడం, పండ్ల జాతుల్లో ఆకులు రాలిపోవడం మనం గమనించవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే మాంగనీస్ లోపంగా మనం గుర్తించాలి. ఇక బోరాన్. ఈ బోరాను మనం ఈజీగా గుర్తించవచ్చు. ఈ లోపం కానీ వస్తే లేత ఆకులు మొదటి భాగంలో ఆకుపచ్చని రంగు కోల్పోయి తెల్లని చారలు ఏర్పడడం, చిగురాకులు చనిపోవడం, ఆకులు మెలికలు తిరగడం, మందంగా తయారవడం, వంకర తిరిగి ఆకారాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇలా జరిగితే మనం మొక్కలో బోరాన్ లోపించింది అని మనం గుర్తించుకోవాలి. ఆ తర్వాత మాలిబ్డెనం. ఈ మాలిబ్డెనం లోపం మొక్కలో లోపిస్తే పెరుగుదల తగ్గిపోతుంది. నత్రజని లోప లక్షణాలు పోలి ఉండి ఆకులు లేత ఆకుపచ్చ రంగుకు మారిపోవడం, ఈనుల మీద తప్ప మిగతా ఆకంతా పసుపుగా ఎరుపు రంగు మచ్చలు ఏర్పడడం, ఆకులు చుట్టుకుని పోవడం జరుగుతుంది. కాలీఫ్లవర్, టమోటా, బంగాళాదుంపలు వంటి కూరగాయ పంటల్లో, నిమ్మజాతి వంటి ఫలవృక్షాలపై ఈ లోపం ఎక్కువగా మనం గమనించవచ్చు. ఇక వివిధ పంటలపై సాధారణంగా మనకు కనిపించే సూక్ష్మ పోషక లోపాలు. వరిలో ఎక్కువగా జింకు, ఇనుము, రాగి, మాంగనీసు ఇవి మనం ఎక్కువగా గుర్తించవచ్చు. మొక్కజొన్నలో జింకు లోపం, వేరుశనగలో కూడా జింకు, ఇనుము, మాంగనీసు, చెరుకులో జింకు, ఇనుము, మాంగనీసు, మామిడిలో జింకు, కూరగాయల్లో జింకు, బోరాన్, కొబ్బరి, ఆయిల్ ఫామ్ పంటల్లో బోరాన్. కాబట్టి రైతు సోదరు

0: ఇప్పుడు చెప్పినట్టువి బాగా గుర్తుపెట్టుకొని ఒక మొక్కలో ఏ పోషకం లోపిస్తే ఆ మొక్క ఎలా తయారవుతుంది దాన్ని మనం గుర్తించి ఆ లోపాన్ని మనం సరిదిద్దుకుంటే తద్వారా మన పంటలు అధిక దిగుబడులు పొందడానికి వీలవుతుంది. అయితే ఇప్పుడు వినండి, పంట మార్పిడితో రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న విషయం గురించి. వేరువేరు పైర్లను ఒకదాని తర్వాత ఒకటి పండించడాన్ని పంట మార్పిడి అంటారు. ప్రతి సంవత్సరం ఒకే భూమిలో ఒకే రకమైన పంటను సాగు చేయకుండా వేరువేరు పైర్లను ఒకదాని తర్వాత ఒకటి పండించడాన్ని పంట మార్పిడి అంటారు. సంవత్సరాల తరబడి ఒకే పంటను సాగు చేస్తూ పోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. పంట మార్పిడితో ఏమి ప్రయోజనాలు పొందొచ్చో ఇప్పుడు చెబుతాను. అదేంటంటే, నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూమి భౌతిక స్థితి బాగా మెరుగుపడుతుంది. అలాగే ఈ లెగ్గుం జాతి పైర్ల వల్ల వాటి వేర్లు బుడిపుల్లోని బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని స్థిరీకరించి పైర్లకు అందిస్తుంది అన్నమాట. ఈ పంట మార్పిడి ద్వారా కలుపు సమస్య కొంతవరకు తగ్గించవచ్చు. ఒకే పంటను పండించడం వలన శిలీంద్ర బీజాలు, కీటకాల గ్రుడ్లు, కోశస్థ దశలు వీటినన్నింటినీ కూడా నియంత్రించలేము. వయ్యారి బామ కలుపు మొక్కను నియంత్రించుటకు పశువులు మేతగా పనికి వచ్చే గడ్డి జాతి మొక్కలను సాగు చేయాలి. ఇక ఆవాలు, నువ్వులు, బంతిపూల వంటి పంటలతో ఈ పంటల మార్పిడి లేదా మిశ్రమ పంటగా సాగు చేయడం వల్ల టమోటా, వంగ, బెండ వంటి పంటల్లోని నులిపురుగులు ఉధృతిని మనం తగ్గించవచ్చు. చెరుకు నాశించే మోవ పురుగును వరి పైరు వేయడం ద్వారా నివారించవచ్చు. కంది పైరు నాశించే ఎండుఆకు తెగులు నివారించుటకు పంట మార్పిడిగా మినుము, పెసర, ఇంకా నువ్వులు, వేరుశనగ సాగు చేసుకోవాలి. వరి మాగాణిల్లో వరి పంట తర్వాత అపరాల పంట సాగు చేయడం వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చు.
1: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:45. ఇక ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజావేదిక సమావేశంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ భాషా వైభవానికి ప్రతీకగా నిలిచిన కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. 3.95 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అంధ్యశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అంధ్యశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతివనాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని అధ్యయనం చేసి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తూ వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు.

0: ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ప్రైమరీ స్కూల్ ఉన్న పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వరకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తా ఉంది. ప్రతి హాస్టల్ కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఇస్తే స్వాంతన పథకం ద్వారా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. అదే విధంగా ఆర్ఫన్స్ గా ఉన్నటువంటి పిల్లల కోసం అనురాగం పథకం ద్వారా ఆ పిల్లలకి హాలిడేస్ లో అండగా ఉంటున్నాం. వాళ్ళ సంక్షేమంతో పాటు ఐఐటి ఎన్ఐటి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ లో 3 ఎక్సలెన్సీ సెంటర్లు, ట్రైబల్ వెల్ఫేర్ లో 1 ఎక్సలెన్సీ సెంటర్, బీసీ వెల్ఫేర్ లో 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ విద్యను అందించడం జరిగింది.
0: రొయ్యల మేత తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలను నియంత్రించేందుకు కేంద్రం విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రితో నిన్న సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. పొగాకు ఉత్పత్తులపై పన్నుభారం తగ్గించి రైతులను తక్షణం ఆదుకోవాలని, రాయలసీమ సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి ప్రణాళికకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. అలాగే రిలయన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 14 కోట్ల 14 లక్షల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: అమృత్ 2.0 పథకం ద్వారా 2,50,000 లీటర్ల వాటర్ పైప్ లైన్ ప్లస్ రిజర్వాయర్ వర్క్స్ శాంక్షన్ అవటం, ఎక్కడ నీటి కరువు లేకుండా టౌన్ లో చేసేందుకు 13.40 కోట్ల ఈ శాంక్షన్స్ సరిపోద్దని చెప్పి చెప్పవచ్చు. అదే విధంగా వివిధ రోడ్లు కూడా ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నిధుల ద్వారా 12.35 లక్షల సిసి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు రావటం చూస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నదుల అనుసంధానం, పూర్వోదయ ప్రాజెక్టు, రొయ్యల మేత ధరల తగ్గింపు వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల అజెండాపై ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుపై సమగ్ర అధ్యయనం చేసి పార్లమెంటులో చర్చించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్లు, ఆర్థిక వ్యవసాయ విధానాలు, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం, వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలు, చేనేత వారసత్వాన్ని ప్రపంచస్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని బాబా కరగ్ సింగ్ మార్గ్లో ఆధునీకరించిన లేపాక్షి హస్తకళల ఎంపోరియంను ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హస్తకళలు, చేనేత రంగాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లేపాక్షి దుకాణాలతో పాటు హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీల్లో సంస్థ దుకాణాలను నిర్వహిస్తూ వేలాది మంది కళాకారులకు మార్కెట్ అవకాశాలు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తోందని చెప్పారు. దేశీయంగా యూరియా కొరతను పూర్తిగా అధిగమించి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానం ఎన్ఐపియుకి ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విధానంతో దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేసి ఎరువుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

0: కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లలో పర్యావరణ హితమైన అత్యాధునిక గ్యాస్ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీనివల్ల యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వాతావరణం. తమిళనాడు, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని ఆమె వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అందిశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హ్యః సాయంకాలే పంజాబస్య జాలంధర నగరాత్ ఆభాసీయ మాధ్యమేన దేశస్య వింశతి రాజ్యేషు పునర్వికసితానాం పంచసప్తతి రేల స్థానకానాం ఉద్ఘాటనం అకరోత్. ఏతేషాం స్థానకానాం అమృత్ భారత్ స్థానక యోజనాయాః అంతర్గతం ఆధునికీకరణం జాతం. ఏషా యోజనా విశ్వస్య బృహత్తమాసు స్థానక పునర్వికాస యోజనాసు అన్యతమా అస్తి. ప్రాయః 70-75 కోటి రూప్యకాణాం వ్యయేన వికసితాని ఏతాని స్థానకాని యాత్రిసౌవిధ్యైః సమలంకృతాని సంతి. పునర్వికసితేషు స్థానకేషు పంజాబస్య జాలంధర్ క్యాంట్, ఎస్ఏఎస్ నగరం, శ్రీ ముక్తసర్ సాహిబ్, శ్రీ ఆనందపుర సాహిబ్ ఇత్యేతేషాం స్థానకానాం సమావేశః అస్తి. తదతిరిక్తం గుజరాత్, ఒడిషా, దక్షిణ రేల క్షేత్రాణాం అనేకాని స్థానకాని అపి అత్ర సమ్మిళితాని సంతి. అస్మినవసరే ప్రధానమంత్రి కరటోలీ అంబాలా రేలసేవాం, అమృత్సర్ వారాణసి సంత రవిదాస్ ఎక్స్ప్రెస్ చేత్యేతాభ్యాం హరితధ్వజం ప్రదర్శితవాన్. ह्यः जालंधरे प्रधानमंत्रिणा लोकार्पितानि राष्ट्राय समर्पितानि च एतानि पुनर्विकसितानि स्थानकानि एते द्वे रेलसेवे च रेलमार्गावसंरचना परियोजनानां भागाः सन्ति. एतासां परियोजनानां व्ययः 70-75 कोटि रूप्यकाधिकः अस्ति. అవసరేస్మిన్ ప్రధానమంత్రి అవదత్ యత్ పంచసప్తతి పునర్వికసిత రేలస్థానకానాం ఉద్ఘాటనం భారతీయ రేల విభాగస్య విగతేషు కతిపయ వర్షేషు అభవత్ తీవ్ర పరివర్తనస్య ద్యోతకం చ అస్తి.
3: केंद्र की भाजपा सरकार की भी प्राथमिकता है भारत के हर नागरिक की सेवा, भारत के हर नागरिक का जीवन आसान बनाना और उसे आगे बढ़ने के लिए नए नए अवसर उपलब्ध कराना. और इसलिए हम नागरिक देवो भव इस मंत्र पर चल रहे हैं. गरीब हो, मिडिल क्लास हो, ऐसे हर परिवार

0: को बेस से बेस सुविधा मिले, ये हमारा प्रयास है और नागरिक देवो भव का ये भाव हमारे काम में दिखता है।
1: पूर्वाह्ने एव प्रधानमंत्री हरियाणा राज्यस्य जिंद रेल स्थानकात् भारतस्य प्रथमाय हाइड्रोजन इत्यनेन चालित रेलयानाय अपि हरित ध्वजं प्रदर्शितवान्। एतत् रेलयानं जिंद सोनीपत रेल स्थानकयोः मध्ये संचरिष्यति, अथ 190 किलोमीटर मिता दूरता प्रायः द्विहोरायां पूर्णं करिष्यति। वाणिज्य उद्योग मंत्री पीयूष गोयल ह्यः एस्टोनिया देशस्य राजधान्यां ताल्लिन नगरे तत्रत्य विदेश मंत्रिणा मार्गुत साह्यकना इत्यनेन सह मेलनं विहितवान्। उभाभ्यां नेतृभ्यां भारत एस्टोनिया देशयोः मध्ये व्यापार निवेश अंकिकीय परिवर्तन साइबर सुरक्षा प्रौद्योगिकी चेत्येषु क्षेत्रेषु सहयोगस्य सुदृढीकरण विषये विचार विमर्शः कृतः। अनन्तरं साक्यकना इत्यस्य उपस्थितौ मन्त्रिणा भारत एस्टोनिया व्यापार मञ्चम् अपि अभिसंबोधितम्। केन्द्रीयः गृहमन्त्री अमितशाहः गतरात्रौ पश्चिमबंगाल राज्यस्य त्रिदिवसीयायां यात्रायां सिलिगुड़ी इत्यत्र सम्प्राप्तवान्। सिलिगुड़ी नगरस्य बागडोगरा विमानस्थानके आगमनावधौ पश्चिम बंगालस्य मुख्यमंत्रिणा सुवेन्दु अधिकारिणा तस्य स्वागतं विहितम्। श्रीशाहः अद्य जुमागाछ नगरस्य सीमाचौकी इत्यत्र वीएसएफ इत्यस्य 18वां बटालियन इत्यस्य भ्रमणं करिष्यति। बैडमिंटन क्रीडायां भारतीय क्रीडिका तथा द्विवारं ओलंपिक पदक विजेत्री पीवी सिंधुः अद्य प्रातः टोक्यो नगरे जापान ओपन क्रीडायाः महिला एकलस्य उपांत्य चक्रीय स्पर्धायां चीन देशस्य चेन युफेई सम्मुखी करिष्यति इति वार्ताः।
2: आकाशवाणी तिरुपति केंद्रम्। నూట 7.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలేంటో తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాతరేఖల కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం సమర్పణ శ్రీమతి జె నిర్మల. ఆ తర్వాత అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి ముండత్నం గారి వివరణ 11వ భాగం ప్రసారమవుతుంది. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ సెమ్మన్గుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గాత్రం మేము ప్రసారం చేస్తాం. 9:00 వాట్సప్ చిత్రమంజరి, వాట్సప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. 10:00 వసుదైక కుటుంబం అంతర్జాతీయ వార్తా సమాచారం విజయవాడ కేంద్రం నుంచి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈ మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి ముంబై కేంద్రం విజయవాడ కేంద్రం నుంచి. అలాగే మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ. 3:05 ఈ మధ్యాహ్నం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. వార్తల తర్వాత 3:10 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 5:00 ఈ సాయంత్రం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన చెరకు సాగులో జీవన ఎరువులు ప్రాముఖ్యత గురించి డాక్టర్ బి వజంత శాస్త్రవేత్త ఏఆర్ఎస్ పెరుమాళ్ళపల్లి తిరుపతి వీరి ప్రసంగాన్ని వినవచ్చు. ఇక 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఆ తర్వాత వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం

0: ప్రసారమవుతుంది. ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి కార్యక్రమంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. ఈరోజు సాయంత్రం 6:30 నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు అందిస్తారు. ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు ఉంటాయి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఈరోజు రాత్రి కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఇందులో భూసార పరిరక్షణకు కావలసిన యాజమాన్య పద్ధతులు, ఈ విషయం గురించి చిత్తూరు అగ్రికల్చర్ ఆఫీసర్ FTC పి పుష్పాంజలి గారి ప్రసంగం మీరు వినవచ్చు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తి గీతాలు. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. తిరిగి చిత్రకుసుమాలు 8:40 ప్రసారం అవుతాయి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి, 9:30 ఏకచిత్ర గానం శీర్షికన విజయసింహ సినిమా నుంచి అన్ని పాటలు వినవచ్చు. రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమంలో జియోబ్రట్ మిశ్రా గారి సితార్ వాద్య కచేరీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు గత దశాబ్దంలో సాధించిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రత పరిస్థితిని సమీక్షిస్తారు. 95 కోట్ల మందితో కూడిన మన ఓటర్ల జాబితా మన దేశ ప్రజాస్వామ్య చరిత్రకు ఒక సజీవ పత్రమని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో PV సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం పంజాబ్లోని జలంధర్ నుండి 20 రాష్ట్రాల వ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్లను ఆధునికీకరించారు. సుమారు 1570 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లను ఆధునిక ప్రయాణికుల అనుకూల సదుపాయాలు గల కేంద్రాలుగా మార్చారు. విరాసత్ భీ వికాస్ భీ అనే స్ఫూర్తితో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్లలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే అంశాలు చేర్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం గత అనేక సంవత్సరాలుగా భారతీయ రైల్వే సాధించిన వేగవంతమైన పరివర్తనను ప్రతిబింబిస్తోందని అన్నారు.
2: बीते वर्षों में भाजपा सरकार ने स्थितियों को बदलना शुरू किया. आज पूरे देश में रेलवे स्टेशनों का कायाकल्प किया जा रहा है. अमृत भारत स्टेशन स्कीम के तहत 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है.
1: అంతకుముందు ప్రధానమంత్రి హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్ సర్వీస్ జెండా ఊపి ప్రారంభించడంతో భారత్కు మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు లభించింది. ఈ రైలు జింద్ సోనిపట్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తూ 89 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేస్తుంది. జింద్లో సుమారు 14,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మోదీ దేశానికి అంకితం చేశారు. ఆ తర్వాత చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన 4,700 కోట్ల రూపాయల పైగా విలువైన అభివృద్ధి పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగాజ్లో సరిహద్దు భద్రత

తదళం 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగిస్తారు. బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పాటు పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి సులిగుడిలో ఒక సమావేశానికి అధ్యక్షత వహించి రాష్ట్రంలో సరిహద్దు నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తారు. అలాగే రాష్ట్రంలో 3 కొత్త నేర చట్టాల అమలు తీరును కూడా అంచనా వేయడంతో పాటు జనన మరణాల నమోదుకు సంబంధించిన విషయాలపై విడిగా మరొక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఈ సాయంత్రం అమిత్ షా తిరిగి కోల్కతా చేరుకుంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్గస్ సహాన్సోతో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ పరివర్తన, సైబర్ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారత్ ఎస్టోనియా సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు నిన్న చర్చించారు. అదేవిధంగా భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగిసిన తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండియా ఎస్టోనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ భారత్ డిజిటల్ సామర్థ్యాలను, విస్తృతిని ప్రపంచ స్థాయి ఉత్పాదనతో జత చేయడం ద్వారా ఇండియా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ మద్దతుతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవచ్చునని చెప్పారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ వివాదాలపై 2వ జాతీయ వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం వల్ల ప్రభుత్వానికున్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ అధికారులు, ప్యానల్ కౌన్సిల్స్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మన దేశంలో ఎన్నికలు రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాల ప్రకారమే జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో అఖిల భారత మీడియా సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలోని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన వారందరి ద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏకకాలంలో ఆడిట్ చేస్తున్నారని తెలియజేశారు. దాదాపు 95 కోట్ల మంది భారతీయులతో కూడిన భారత ఓటర్ల జాబితా అనేది కాలక్రమేణా అభివృద్ధి చెందుతున్న ఒక సజీవ పత్రమని జ్ఞానేష్ కుమార్ అభివర్ణించారు. ఓటర్ల జాబితాల తయారీలో ఉండే చట్టబద్ధమైన రక్షణ గురించి ప్రస్తావిస్తూ ఈ ప్రక్రియలో ఏకకాలంగా ఆడిటర్లుగా 12 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల మందికి పైగా బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్నందుకు ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భాగస్వాములను అనుసంధానించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఎన్నికల్లో మీడియా పాత్ర అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేయడం అనేది అది వారి బాధ్యత అని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు. సదస్సు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం గురించి ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో ప్రతి కాలంని కూడా పోటీ చేస్తున్న అభ్యర్థే స్వయంగా నింపడం తప్పనిసరిని ఆయన తెలియజేశారు. కొన్నిసార్లు దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తారని, ప్రత్యర్థుల నుంచి ఫిర్యాదు రాని పక్షంలో పరిస్థితి వేరేగా ఉండదని ఆయన చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు మీనాక్షి నటరాజన్కు సమయం ఇచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్, జపాన్ దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టుపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ అది వ్యక్తిగత

0: అభిప్రాయమని, వాస్తవాలతో దానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జపాన్ దేశం E20 రైలు సిరీస్ను సరఫరా చేస్తుందని, అయితే ఆ రైలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందువల్ల 2030 సంవత్సరానికి మాత్రమే అది అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.
1: Pahalgam terror attack took several innocent lives. Its barbarity, our authorities have begun investigations in the matter, continues. As far as cross-border terrorism is concerned, you are well aware of Pakistan's decades-long sponsorship and support for it, as also its continued use as instrument of state policy. I would say that Pakistan has no locus standi to comment on matters which are internal to India.
0: ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు రణధీర్ జైస్వాల్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ లదా కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో ఫ్రాన్స్ ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89వ ఎటక్కను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకటిగా సోబర్స్ను పరిగణిస్తారు. జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్ 2 ఒలింపిక్ పతక విజేత పివి సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడతారు. విశేషాలు మరొకసారి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు సాధించిన పరివర్తన ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 15 సెకండ్లు.

ఈనాటి ప్రభాత రెక్కల కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం కొన్ని వివరాలు వింటారు సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 11వ భాగం ఉంటుంది. ముందుగా భారత స్వాతంత్ర సమరం కొన్ని వివరాలు విందాం.

శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో చంపారణ్ సత్యాగ్రహం 1917 గురించి తెలుసుకున్నాం కదా. చంపారణ్లో రైతుల సమస్యలను అహింసా మార్గంలో పరిష్కరించి గాంధీజీ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించారు. ఆ విజయానంతరం ఆయన గుజరాత్ రాష్ట్రంలోని ఖేడా జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు. ఈ ఉద్యమమే ఖేడా సత్యాగ్రహం 1918. రైతుల ఆర్థిక ఇబ్బందులను శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఈ ఉద్యమం భారత స్వాతంత్ర్యోద్యమంలో మరో ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. ఖేడా సత్యాగ్రహానికి దారితీసిన పరిస్థితులు పరిశీలిస్తే 1918లో ఖేడా జిల్లాలో

పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులకు ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఆ కాలంలోని రెవెన్యూ నిబంధనల ప్రకారం పంట దిగుబడి నిర్దిష్ట స్థాయి కంటే తక్కువగా ఉంటే భూమి పన్నులో మినహాయింపు లేదా వాయిదా ఇవ్వవచ్చని రైతులు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో పన్ను వసూలు చేయాలి అనే నిర్ణయాన్ని కొనసాగించడంతో రైతుల్లో అసంతృప్తి పెరిగింది. ఈ పరిస్థితుల్లో రైతులు గాంధీజీని ఆశ్రయించి తమ సమస్యలను వివరించారు. గాంధీజీ రైతుల పరిస్థితిని పరిశీలించి పంట నష్టాన్ని నిర్ధారించే వివరాలను సేకరించారు. ప్రభుత్వం రైతుల ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని భూమి పన్నును తాత్కాలికంగా మినహాయించాలి అని లేదా వాయిదా వేయాలి అని కోరారు. ప్రభుత్వం వెంటనే అంగీకరించకపోవడంతో గాంధీజీకి సత్యాగ్రహం మార్గాన్ని ఎంచుకున్నారు. రైతులకు అహింసను పాటించాలని, శాంతియుతంగా ఐక్యంగా ఉండాలని, న్యాయం జరిగే వరకు సహనంతో పోరాటం కొనసాగించాలని సూచించారు.

ఈ ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందులాల్ యాజ్నిక్, శంకర్లాల్ వంటి నాయకులు కూడా చురుకుగా పాల్గొని రైతులను సంఘటితం చేశారు. ఉద్యమం ఫలితాలు తెలుసుకుంటే గనక రైతుల ఐక్యత, శాంతియుత పోరాటం, ప్రజాభిప్రాయం ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని పునఃసమీక్షించింది. దీని ఫలితంగా తీవ్రంగా నష్టపోయిన రైతుల నుంచి పన్ను వసూలను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా వాయిదా వేయడం వంటి చర్యలు తీసుకోబడ్డాయి. కొంతమంది రైతులకు ఉపశమనం లభించింది. రైతుల సమస్యలను ప్రభుత్వం మరింత సానుకూలంగా పరిశీలించాల్సిన అవసరం ఉందనే అవగాహన పెరిగింది. ఈ పరిణామాన్ని రైతుల న్యాయమైన డిమాండ్లకు లభించిన ఒక ముఖ్యమైన విజయంగా చరిత్రకారులు పేర్కొంటారు. కేడా సత్యాగ్రహం భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక కారణాల వల్ల ప్రాధాన్యం పొందింది. రైతుల సమస్యలను అహింసా పద్ధతిలో పరిష్కరించే ప్రయత్నానికి ఇది మరో విజయవంతమైన ఉదాహరణగా నిలిచింది. గాంధీజీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ నాయకుడిగా ఎదగడానికి ఈ ఉద్యమం ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది.

గ్రామీణ ప్రజలు జాతీయోద్యమంలో మరింత చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కేడా సత్యాగ్రహం పూర్తిగా అన్ని రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించిన ఉద్యమం కాకపోయినా, ప్రభుత్వం ప్రజల వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవలసిన అవసరాన్ని బలంగా చాటింది. ఈ ఉద్యమం విజయం గాంధీజీ నాయకత్వం మాత్రమే కాకుండా రైతుల ఐక్యత, క్రమశిక్షణ, స్థానిక నాయకుల కృషి, శాంతియుత పోరాట స్ఫూర్తి వల్ల కూడా సాధ్యమైందని చరిత్రకారులు పేర్కొంటారు. కేడా సత్యాగ్రహం భారత స్వాతంత్రోద్యమంలో అహింసా సిద్ధాంతానికి మరో విజయాన్ని అందించింది. ప్రజల సమస్యలను శాంతియుతంగా, చట్టబద్ధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా కూడా ఫలితాలు సాధించవచ్చని ఈ ఉద్యమం నిరూపించింది. రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా గాంధీజీ నాయకత్వంలో జాతీయోద్యమం గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలపడేందుకు ఈ సత్యాగ్రహం దోహదపడింది. రేపటి మన కార్యక్రమంలో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె 1918, గాంధీజీ చేపట్టిన నిరాహార దీక్ష, కార్మిక ఉద్యమంలో సత్యాగ్రహం పాత్ర గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఇంతవరకు భారత స్వాతంత్ర్య సమరం గురించి కొన్ని వివరాలు విన్నారు. సమర్పించిన వారు శ్రీమతి జె. నిర్మల. ఇప్పుడు వాణిజ్య ప్రకటన విందాం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
0: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC. LIC సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ EKYC.
6: LIC ప్రతి క్షణం మీకు తోడుగా.
7: కార్యక్రమంలో ఇప్పుడు మనం చరిత్రలో ఈరోజు విందాం. ఈరోజు జూలై నెల 18వ తారీఖు. ఈరోజు జరిగిన సంఘటనలు, జన్మదినాలు, అలాగే మరణదినాలు తెలుసుకుందాం. ఇంకా స్పెషల్ డేస్ కూడా తెలుసుకుందాం. ఓకే శ్రోతలు, ఈరోజు జూలై 18వ తారీఖు. సంవత్సరం ఇదే రోజున మొదటి ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు మాంటే వీడియో నగరంలో ప్రారంభమైన రోజు ఈరోజు అన్నమాట. 1949వ సంవత్సరం జూలై 18వ తారీఖున భారత రాజ్యాంగం చట్టబద్ధమైంది. ఇక కొంతమంది జన్మదినాలు తెలుసుకుందాం. 1856వ సంవత్సరం జూలై 18న తాడూరి లక్ష్మీ నరసింహారాయ కవి గారు జన్మించిన రోజు. వీరు తెలుగు కవి, 19 గ్రంథాలు రచించిన గొప్పతనం వీరిది. వీరి రచనలు చూస్తే గనక శృంగార భూషణం, ఉన్మత్త రాఘవం, రుక్మిణీ స్వయంవరం ఇవైతే 3 నాటకాలుగా రచించారు. భోజకుమారము, లక్ష్మీ సంవాదం ఇలా ఆయన 19 రచనలు చేశారన్నమాట. ఆ గొప్పతనం ఆయనదన్నమాట. ఓకే, ఈరోజు 1918వ సంవత్సరం ఇదే రోజున నెల్సన్ మండేలా గారు జన్మించిన రోజు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షులు వీరు. అలాగే జూలై 18వ సంవత్సరం జూలై 18వ తారీఖున ఆవుల జయప్రదాదేవి గారు జన్మించిన రోజు. వీరు మహిళా ప్రగతికి విశేషంగా కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆవుల జయప్రదాదేవి గారు. వీరు అంధుల వికలాంగుల పాఠశాల శిక్షణ సంస్థను స్థాపించారు గుంటూరులో. అనేక మంది బాలబాలికలు ఇందులో విద్యను అభ్యసించి ప్రయోజనకరమైన జీవితాలను గడుపుతున్నారు. అంతేకాకుండా 1957 నుండి 64 వరకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ సలహా మండలిలో సభ్యురాలుగా పనిచేశారు. వీరు నిర్వహించినటువంటి సుభాషిణి అనే మాసపత్రికను వారు సంపాదకులుగా ఉన్నారన్నమాట. అదండి వారి గురించిన క్లుప్త విశేషం. వారు జన్మించిన రోజు ఈరోజు అన్నమాట. జన్మదినాన్ని గుర్తు చేసుకుంటున్నాం. జూలై 18వ సంవత్సరం ఇదే రోజున పొత్తూరి విజయలక్ష్మి గారు జన్మించిన రోజు. వీరు హాస్య కథల నవల రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు. వీరు రచించిన హాస్య నాటకాలు చాలా బాగుంటాయండి. ఈమె కథకురాలు కూడా, కాల్మిస్ట్. సమకాలీన తెలుగు సాహిత్యంలో హాస్యాన్ని ప్రధాన సాధనంగా చేసుకొని విశేషమైన గుర్తింపు పొందారు వీరు. వీరి నాటకాలన్నీ కూడా చాలా మరి హాస్యభరితంగా ఉంటాయి. చాలా ఆనందంగా చదువుతున్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది. 4 దశాబ్దాలకు పైగా నవలలు, కథలు, వ్యాసాలు, నాటికలు, అలాగే టెలివిజన్ సినిమా రచనలు కూడా ఆమె చేస్తూ వచ్చారన్నమాట. ముఖ్యంగా హాస్య కథలకు, నవలలకు చాలా ప్రసిద్ధురాలు పొత్తూరి విజయలక్ష్మి గారు. వారి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా మనకు అవసరం అన్నమాట. అదండి ఈరోజు. అట్లాగే

0: కొంతమంది మరణ దినాలు కూడా తెలుసుకుందాం. 1974 ఇదే రోజున ఎస్వి రంగారావు గారు వీరు మరణించిన రోజు. వీరు తెలుగు సినిమా నటులు. ఎస్వి రంగారావు గారు వీరి గురించి చెప్పుకుంటూ పోవాలంటే తొలి జీవితంలో ఆయన ఎస్వి రంగారావు గారు కృష్ణా జిల్లాలోని నూజివీడులో జన్మించారు. ఆయనకు వృత్తిరీత్యా చాలా ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ ఎక్సైజ్ శాఖలో వాళ్ళ నాన్నగారు చేసేవారు. అట్లా ఇంతో పాటు వెళ్తూ ఆయన ఈ సినిమా రంగం మీద ఎంతో ఆసక్తి పెంచుకున్నారు. ఆయన సినిమాలోకి వచ్చారు అంటే అద్భుతమైన పాత్రలు పోషిస్తారండి, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తారు. నాటకాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది వారి యొక్క ప్రతిభ. అలాంటి గొప్ప వ్యక్తి మరి మరణించిన రోజు కాబట్టి ఆయనకి ఎన్నో అవార్డులు ఉన్నాయి, ఎన్నో ప్రశంసలు అందుకున్నారు ఆయన రంగారావు గారు. అలాంటి మహానటులు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మరి గొప్ప అదృష్టం అని చెప్పాలి. అంతేకాకుండా ఎన్నో సినిమాల్లో ఆయన చేసే ఆయనకి బిరుదులుగా విశ్వనట చక్రవర్తిగా ఆయనకి బిరుదు, అలాగే నట సార్వభౌమ, నటసింహ, నటశేఖర అనే బిరుదులు ఆయనకి అంకితం చేశారు. అలాగే రంగారావు గారు దర్శకత్వం వహించినటువంటి మొదటి సినిమా చదరంగం, రెండవ సినిమా నంది అవార్డును అందుకుంది, అది బాంధవ్యాలు. తర్వాత నంది ఇంకొక సినిమా కూడా నంది అవార్డ్స్ అందుకున్నాయన్నమాట. నత్తలసేన సినిమాలో ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు ఆయనకు వచ్చిందన్నమాట. అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు. అదండి ఆయన గొప్పతనం. ఆయన మరణించిన రోజు ఈరోజు అన్నమాట. అలాగే 1995 రెంటాల గోపాలకృష్ణ గారు మరణించిన రోజు. వీరు పత్రికా రచయిత, కవి. ఇక ఈరోజు స్పెషల్ డేస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. ఎందుకు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటామంటే, ప్రతి ఏటా ప్రతి సంవత్సరం జూన్ 18 ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా ఆయన్ని మర్చిపోలేమండి. అంత ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన కృషి ఇంత అంత కాదు, వారి గౌరవార్థం ఎన్నో పుట్టినరోజున మరణదినాన ఆయనకి ఎన్నో వేడుకలు చేస్తారు. అయితే ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని 2009 నుంచి నిర్ణయించారు ఐక్యరాజ్య సమితిలో. ఒక సమావేశం జరిగింది 10 అందులో 192 మంది సభ్యులు ఆమోదించారు. ప్రతి సంవత్సరం జూలై 18 తేదీన నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని పాటించాలని జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అలీ ట్రెకీ ఆయన తీర్మానించడం జరిగింది. అప్పటి నుంచి 2009 ఏప్రిల్ 27 నెల్సన్ మండేలా ఫౌండేషన్ వారు మండేలా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోవడం కోసం ప్రపంచ దేశాల మద్దతును కూడా ఆహ్వానించారు. అది ఆయన గొప్పతనం. సో మరి ఈరోజు నెల్సన్ మండేలా గారి మరి అంతర్జాతీయ దినోత్సవం, ప్రపంచ శాంతికి ఆయన చేసిన కృషికి జ్ఞాపకార్థంగా ఈ దినాన్ని మనము జరుపుకుంటాం అన్నమాట. ఓకే అండి, మరి స్పెషల్ డేస్ కూడా తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

వెంకటేశ్వర, లక్ష్మీనాథ, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావో, నీ శరీరాన్ని అంటుకున్నటువంటి ఈ దివ్యగంధం ఏ చక్కని చుక్కదో మరి అంటూ మాటి మాటికి అలిమేలు మంగమ్మ నీ చెక్కిళ్లను కంఠాన్ని తన గోళ్లతో రక్కుతుంది, నీ అలుక తీరుస్తుంది. ఈ చేష్టలన్నీ మక్కువగలిగినటువంటి మహిళల మర్మరహస్యాలేమో కదా. అలమేలు మంగమ్మ హావభావాలను అభివర్ణించే పద్యమిది.

వెంకటేశ్వర బంగారు రత్నాలతో పొదిగిన బంగారు కడియాలు, సందిదండలు, కాంతులీనే వడ్డియాణాలు మ్రోగుతూ ఉండగా అలమేలు మంగమ్మ తన కంటి కొనలలో గర్వరేఖ కదలాడుతుండగా చూస్తూ నిన్ను కోరుతూ తన కనుబొమ్మను వాలుస్తుంది. అప్పుడే మన్మధుడు కూడా తన చెరుకు వింటిని వాలుస్తాడు నీమీద పుష్పభాణం సంధించడాని కోసం. దివ్య దంపతుల డోలోత్సవాన్ని వర్ణించే పద్యమిది.

నీకు రతి సంబంధమైన ఆకలితో ఆమెను అదివి పడతావు. రెప్పల నవ్వుతో నిశ్చేష్టుడివై అరమోప్పు కన్నులతో ఆ సౌఖ్య పారవశ్యాన్ని అనుభవిస్తావు. ఇది దేవరహస్యమేమో సుమా.

ఈనాటి ప్రభాతరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. నూట 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఈరోజు ప్రియాంక చోప్రా జన్మదినం సందర్భంగా ఆమె నటించిన తెలుగు సినిమా నుంచి ఒక పాట విందాం.

క్రిష్ సినిమా నుంచి సోను నిగమ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన రాజశ్రీ గీతం, సుధాకర్ రాజేష్ రోషన్ సంగీతం.

మీరు విన్న పాట పెళ్లి సందడి సినిమాలోది. ఈ పాటను శ్రీనిధి నాయన రోషన్ పాడిన పాటది. చంద్రబోస్ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం, హరిచరణ్ చిన్మయ్ కలిసి పాడిన పాట. ఈ పాట ఓం సినిమాలోది. బాలాజీ గీతానికి సాయి కార్తిక్ సంగీతం సమకూర్చిన ఈ పాట ఇప్పుడు విందాం.

కార్యక్రమంలో ఉదయరాగం సినిమా పాటలు వింటున్నారు శ్రోతలు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 7:59 దాటి 45 సెకండ్లు. ఓకే, కార్యక్రమంలో ఇప్పుడు మనం పార్క్ సినిమా నుంచి పాట విందాం. చిన్మయ్ శ్రీకృష్ణ పాడిన ఈ పాట విందాం. ఎంఎం శ్రీలేఖ సంగీతంలో ఈ పాట, గోపరాజు రాధాకృష్ణ గీత రచన.

విన్న పాట. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఆ సినిమా కోసం. కార్తిక్ సుమంగడి పాడిన పాటది. సీతారామ శాస్త్రి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. చివరిగా మీరు వినబోతున్న పాట ఖలీజా. ఈ సినిమా కోసం కార్తిక్ సైంధవి పాడిన పాటది. రామజోగయ్య శాస్త్రి గీత రచన, సంగీతం మణిశర్మ.

0: Reporter saying election commission can delete doubtful voters, can't decide citizenship. The Hindustan Times carries a story on the joint parliamentary committee reviewing the bill to automatically remove ministers, chief ministers and prime ministers arrested for over 30 days. The paper writes, parliamentary panel on PM, CM's removal bill defers draft report. Drawing attention to possible plans to introduce plastic currency in India, the Times of India reports, in step towards plastic notes, RBI floats expression of interest for polymer substrates. And finally, the passing away of legendary cricketer Sir Garfield Sobers is widely noticed in the press. The Indian Express writes in its obituary, legendary all-rounder with many firsts. He didn't know how special he was. And with that, it's back to you, Sanjay.
1: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi inaugurates 75 redeveloped railway stations across the country under Amrit Bharat scheme. Also flags off two new train services. Home Minister Amit Shah to visit BSF border outpost in West Bengal today to review security and launch development initiatives. UN Human Rights Agency voices concern over wave of unrest in Pakistan-occupied Jammu and Kashmir. Calls for probe into deaths of protesters. PV Sindhu enters into final of Japan Open badminton tournament. And in FIFA World Cup, France and England to lock horns for third place at Miami tonight. And with that, we end the morning news. Have a nice day.
2: Akasavani Prakasam Jilla Samachara Lekh Vintaru Rachana Sri MVS Prasad.
3: మన్యం వీరుడు అల్లూరి జయంతి, దిశ డిఆర్సీ సమావేశాలు, మండుతున్న ఎండలు, అమృతధారలు, విబిజీ రామ్జీ ప్రారంభం వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ పథకం దేశ గ్రామీణ అభివృద్ధికి కొత్త దిశను చూపించబోతోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో ఈ నెల 2వ తేదీన జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఆయన విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. విబీజీ రామ్జీ పథకంపై అవగాహన కల్పిస్తూ గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమ ఫలాల విస్తరణే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో విబీజీ రామ్జీ పథకం అమలు తీరును కేంద్ర ప్రభుత్వ బృందం పరిశీలించింది. ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వ ఎంఓఆర్డి డైరెక్టర్ రాజేశ్వరి నేతృత్వంలోని బృందం ఈ నెల 7వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం క్షేత్ర పర్యటనలో భాగంగా సింగరాయకొండ మండలం కనుమళ్లలో పర్యటించింది. ఈ పథకం కింద జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను, ఈకేవైసీ వివరాలను బృందం పరిశీలించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని ఈ నెల 4వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఆయన విగ్రహానికి రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డౌలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమన్నారు. జిల్లా సమీక్ష సమన్వయ సమావేశం ఈ నెల 15వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు పి రాజాబాబు, విజయ సునీత, ఉమ్మడి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అటవీ, తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, వ్యవసాయ, అనుబంధ శాఖలు, రోడ్లు, భవనాలు, నీటిపారుదల రంగాలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అమృత్ 2 కింద జిల్లాలోని పట్టణ ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ పథకం కింద జిల్లాకు 744.34 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన ఒంగోలులో అమృత్ 2 పనులకు

శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఒంగోలుకు 424 కోట్ల 42 లక్షలు, మార్కాపురం పట్టణానికి 63 కోట్ల 14 లక్షలు, పొదిలికి 126 కోట్ల 17 లక్షలు, దర్శికి 130 కోట్ల 61 లక్షల రూపాయల మేర నిధులు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, పొదిలి, దర్శి పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. జిల్లాలో ఈ నెల 11వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 27715 రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు, 190 సివిల్, 14 ప్రీ లిటిగేషన్ స్థాయి కేసులను పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద తెలిపారు. వివిధ కేసులలో కక్షిదారులకు 5 కోట్ల 50 లక్షల రూపాయలను పరిహారంగా అందించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో 27 బెంచీలు ఏర్పాటు చేసి కేసులను పరిష్కరించినట్టు పేర్కొన్నారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. జిల్లాలోని

0: కక్షిదారులకు 5,50,00,000 రూపాయలను పరిహారంగా అందించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో 27 బెంచీలు ఏర్పాటు చేసి కేసులను పరిష్కరించినట్టు పేర్కొన్నారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అన్నారు. జిల్లాలోని ఒంగోలు, టంగుటూరు, కొండపీల్లోని పొగాకు వేలం కేంద్రాలను ఆయన ఈ నెల 1వ తేదీ, 3వ తేదీల్లో పరిశీలించారు. ఈ నేపథ్యంలో పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని మంత్రి కొనుగోలుదారులకు సూచించారు. వేలంలో నో బిడ్ సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులందరూ వేలంలో పాల్గొని రైతులకు మేలు చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ సెమ్మన్గుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గాత్రం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
1: కార్యక్రమంలో ముందుగా మనం వినబోతున్నాం ఓరంగ సాయి. కాంబోజీ రాగం, ఆదితాళం సి శ్రీ త్యాగరాజు వారి కీర్తన.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు డాక్టర్ సెమ్మన్గుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గాత్రం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ

0: అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
0: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 9:10. ఇప్పుడు విందాం వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు కూడా వాట్సాప్ చేయాలంటే కనుక మా వాట్సాప్ నెంబర్ 8772446605 8772446605. ఒకే శ్రోతలు మరి కార్యక్రమాన్ని మొదలు పెట్టేస్తాను. చాలామంది శ్రోతలు మనకు వాట్సాప్ మెసేజ్ చేసేసారు. వారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ మాకు పంపించేసిన మెసేజ్ ఏంటంటే, ప్రేమించు సినిమా నుండి కంటే అమ్మ అనే పాట వినిపించండి అంటూ, కమ్మనే కనాలి అనే పాట ఉంది, ఆ పాట మాకు తప్పకుండా ప్రసారం చేయిస్తారు అని నమ్ముతున్నాం. మా ఊరు శ్రీకాకుళం జిల్లా పెద్దసాన గ్రామం. వాళ్ళ పేర్లు నవీన్. వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట కావాలన్నారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట ఇప్పుడు విందాం.

వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట విందాం. ఓ పాపాలాలి సినిమా నుంచి పాట వినిపించండి అంటూ కరీంనగర్ జిల్లా చంద్రపురి నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన వీరు కోరుతున్న పాట ఇప్పుడు విందామా?

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి.

0: అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM పై
1: ఓ పాటసారి
0: ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత స్వర్ణకమలం సినిమా నుంచి పాట వినిపించమని నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, దామోజ్ మధు, వాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి, తర్వాత సాయి విత్ దామోజ్, మళ్ళీ చిత్రయాల గ్రామంలో ఉన్న అందరి కోసం ఈ పాట వినిపించమన్నారు. వారి కోసం ఈ పాట

ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమేడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రతి బుధవారం ఉదయం 8:30.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: మీరు విన్న పాట జీన్స్ సినిమాలోది. ఈ పాటను కోరిన వారు పూజితా రెడ్డి, మేకలవారిపల్లి, మదనపల్లి నుంచి కోరారు. వారి కుటుంబ సభ్యుల కోసం, వారి ఫ్రెండ్స్ అందరి కోసం ఈ పాట అడిగారు. తర్వాత కార్యక్రమంలో మనం వినబోతున్న పాట పెళ్లి పందిరి సినిమా నుంచి నేస్తమా ఇద్దరి లోకం అనే పాట వినిపించండి, ఈ సాంగ్ కోరుతున్న వాళ్ళు అంటూ మనకు మెసేజ్ పంపారు. వీళ్ళు అనంతపురం పాపినేనిపాళ్ళ నుంచి. మధుసూదన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట ఇప్పుడు విందాం.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: తర్వాత శ్రీమంతుడు సినిమా నుంచి పాట కావాలి అంటూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం ఖేదర్ వీరేష్, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త కోరుతున్నారు. అలాగే ఇదే పాట కోసం మాకు ఒక మంచి పాట వినిపించండి అంటూ ఎస్ సర్దార్ నంద్యాల జిల్లా బాణముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ సార్, శుభోదయం, మా కొరకు ఒక మంచి పాట, ఏదో ఒక పాట వినిపించండి అంటూ రాశారు. అందుకని ఈ పాటని వీళ్ళకు కూడా అంకితం చేస్తున్నాం. అలాగే నంద్యాల నుంచి మరొకరు కూడా మనకు పంపించారు. వీళ్ళెవరంటే నంద్యాల నుంచి భారతమ్మ వెంకట సుబ్బారెడ్డి, అలంకృత తారిక, యోగ్య విజయమ్మ, దీక్ష, వీరంతా కూడా ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా ఎస్ కొత్తపల్లి గ్రామం. వీరందరి కోసం ఈ పాట ఇప్పుడు విందామా?

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
2: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
1: ప్రతి గురువారం ఉదయం 8:35
2: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
2: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై.
0: మీరు విన్న పాట విచిత్ర బంధం సినిమా నుంచి వయసే ఒక పూలతోట అనే పాట విన్నారు కదా. ఈ పాటని కోరిన శ్రోతలు ఎవరండి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజని, మాయా, ఇంకా వారి కట్ల కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట అడిగారు. కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట సుడిగుండాలు సినిమా నుంచి. ఈ పాట మాకు ఖచ్చితంగా వినిపించండి మేడం, హాయ్, నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ మేడం అంటూ మనకు వాట్సాప్ మెసేజ్ చేసిన శ్రోతలు ఎవరు అంటే సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, వీరంతా కూడా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి కోరారు. వారి కోసం ఈ పాట విందాం.

Dinginia!

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: చివరిగా మీరు మనం వినబోతున్న పాట గుడ్ మార్నింగ్ ఆకాశవాణి నమస్తే అంటూ అల్లరి పాండవులు సినిమా నుంచి పాట వినిపించమని సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప కోరారు. అలాగే ఇదే పాట కోసం శ్రోతలు ఆంజనేయులు భూదాన్ మాధవి ఆంజనేయులు వీరు భూదాన్ పోచప్పల నుంచి కోరుతున్నారు. అలాగే ఇదే పాట కోసం మరొక శ్రోత చౌటప్పల నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరు ఏదో ఒక పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ మనకు మెసేజ్ చేశారు. అలాగే ఎన్టీఆర్ నగర్ కాలనీ అక్కడి నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు వీరు మరి మెసేజ్ చేశారు పాట కావాలని. వీరి కోసం వీరు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మనకు చేశారండి. వీరందరి కోసం ఈ పాట విందాం.

ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి వచ్చే బుధవారం మరికొన్ని వాట్సాప్ శ్రోతల పాటలు విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు అవుతుంది. ఇక కొంచెం సేపట్లో వసుదైక కుటుంబం, అంతర్జాతీయ వార్త, వారంతపు వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి మరికొంచెం సేపట్లో.

వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు విఫలమవడంతో మరోసారి తీవ్ర ఘర్షణలు నెలకొన్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా ఇరాన్ దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. యుద్దానికి శాశ్వత ముగింపు పలకడానికి చర్చలు జరపాల్సిన 60 రోజుల్లో సగం రోజులవుతున్నప్పటికీ ఇరుపక్షాల మధ్య సంప్రదింపులకు బదులు పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి. ఇది తిరిగి పూర్తిస్థాయి యుద్దంగా మారుతుందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్లోని అమెరికా సైనిక కేంద్రాల లక్ష్యంగా ఐఆర్జీసీ క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసింది. బహ్రెయిన్లోని అమెరికా డ్రోన్ ఫ్లీట్ 2 క్షిపణి లాంచర్లు క్షిపణులను నిల్వ చేసిన గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. దీనికి ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ భూభాగంలోని లోపలి ప్రాంతాల్లో క్షిపణులతో దాడులు చేసింది. ఒమన్ తీరంలోని జలసంధిలో ఆదివారం ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయమున్న బహ్రెయిన్పై పలుమార్లు ఇరాన్ వైమానిక దాడి చేసింది. అలాగే జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంలోనూ ఇంధన ట్యాంకులు, క్షిపణి డిపోలను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అయితే ఇరాన్ నుంచి వచ్చిన 4 క్షిపణులను కూల్చివేశామని జోర్డాన్ ప్రకటించింది. కువైట్ సైతం ఇరాన్ దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులుంటాయని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికాకు చెందిన యుద్ద విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. జోర్డాన్ స్థావరంలో అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లేలా చేశామని ఐఆర్జీసీ తెలిపింది. సిరియాలోని అల్తన్ఫ్లోని అమెరికా స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు వివరించింది. ఇరాన్లో సైనిక స్థావరంతో పాటు వంతెనలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడులు చేయగా 7 మరణించినట్లు ఇరాన్ వెల్లడించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా జోర్డాన్లో ఉన్న పలు అమెరికా రీఫ్యూలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టం కలిగించామని ఇరాన్ తెలిపింది. ఇందుకోసం బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించినట్లు పేర్కొంది. ఇక భారతదేశం మద్దతుతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవుపై కూడా అమెరికా వైమానిక దాడులు చేసింది. ఓడరేవులోకి వాణిజ్య ట్రాఫిక్ ను పర్యవేక్షించే టవర్ ను అమెరికా దళాలు కూల్చివేశాయి. ఇక నిన్నటి వరకు అమెరికా జరిపిన దాడుల్లో 38 మంది మరణించారని, 400 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుసేన్ కిర్మాన్పూర్ తెలిపారు. ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంట్ అయిన క్నెసెట్ నిన్న అధికారికంగా రద్దయింది. పార్లమెంట్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు 62-0 ఓట్ల తేడాతో క్నెసెట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ రద్దుతో ఆ దేశంలో సుదీర్ఘ రాజకీయ అనిశ్చితికి తెరలేవగా 27వ తేదీన కొత్తగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి, ఆ తరువాత యుద్ధ పరిణామాల తరువాత ఇజ్రాయెల్ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు చెప్పబోతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహో నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో దాదాపు 50 సంవత్సరాల తర్వాత తన పూర్తి 4 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వంగా చరిత్ర సృష్టించింది. 1988 తరువాత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తున్న పార్లమెంట్ కూడా ఇదే కావడం విశేషం. అయితే పార్లమెంట్ రద్దు కావడానికి కొన్ని గంటల ముందు నెతన్యాహో నేతృత్వంలోని ప్రభుత్వం పలు వివాదాస్పద చట్టాలను ఆమోదించుకుంది. అందులో ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి అటార్నీ జనరల్ అధికారాలను పరిమితం చేసే బిల్లును పాస్ చేశారు. అలాగే మీడియా సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణను పెంచే వివాదాస్పద మీడియా సంస్కరణల బిల్లును కూడా ఆమోదించారు. ఇజ్రాయెల్ ఎన్నికల విధానం ప్రకారం మొత్తం 120 స్థానాలున్న ఆ దేశ పార్లమెంట్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 61 స్థానాల మెజారిటీ సాధించాలి. అయితే 39 ఏళ్లగా ఇజ్రాయెల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న 76 సంవత్సరాల బెంజమిన్ నెతన్యాహుకు ఈ ఎన్నికలు అత్యంత ప్రధానంగా మారనున్నాయి. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా యాండీ బర్నహామ్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. లేబర్ పార్టీ కొత్త నాయకుడిగా యాండీ బర్నహామ్ ను నిన్న అధికారికంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన వచ్చే సోమవారం బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి కీ స్టామర్ రాజీనామా సమర్పించిన వెంటనే కింగ్ చార్లెస్ III యాండీ బర్నహామ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించనున్నారు. లండన్లో జరిగిన లేబర్ పార్టీ ప్రత్యేక సమావేశంలో పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్ షబానా మహ్మద్ బర్నహామ్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ఒక్కరే కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని షబానా మహ్మద్ వెల్లడించారు. గురువారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు దిగువ సభ

0: హౌస్ ఆఫ్ కామన్స్ లోని లేబర్ పార్టీకి చెందిన 403 మంది ఎంపీల్లో 379 మంది ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. యాండీ బర్న్హామ్ గతంలో గ్రేటర్ మాంచెస్టర్ నగరానికి మేయర్గా పనిచేశారు. అంతకుముందు బ్రిటన్ ప్రభుత్వంలో పలు కీలక మంత్రిత్వ శాఖల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. యుక్రెయిన్ సహా మరో 9 యూరోపియన్ దేశాలు కలిసి బాలిస్టిక్ క్షిపణుల ముప్పును ఎదుర్కొనేందుకు కొత్త రక్షణ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాయి. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్స్కీ సమక్షంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఐరోపా కోసం ఉమ్మడి సమగ్ర బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించడమే తమ లక్ష్యమని సభ్య దేశాలు స్పష్టం చేశాయి. యుక్రెయిన్తో పాటు డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ కలిసి ఈ కొత్త కూటమిలో ఉన్నాయి. ఐరోపా భద్రత కోసం ఈ కూటమి అవసరమని, భవిష్యత్తులో ఎదురయ్యే క్షిపణి ముప్పులను అడ్డుకునేందుకు సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కూటమి పనిచేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. రష్యాతో 5 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్దంలో యుక్రెయిన్ భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణి దాడులను ఎదుర్కొందని, ఆ అనుభవాన్ని ఐరోపా మొత్తం వినియోగించుకునేలా ఐరోపా భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని సభ్య దేశాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిగా రక్షణాత్మక లక్ష్యంతోనే రూపొందిస్తున్నామని, ప్రస్తుతం ఐరోపాలో అమల్లో ఉన్న లేదా భవిష్యత్తులో ఏర్పాటు కానున్న నేషనల్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలకు ఇది అనుబంధంగా పనిచేస్తుందని స్పష్టం చేశాయి. ఇక మరోవైపు యుద్దంతో తీవ్రంగా దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి యూరోపియన్ యూనియన్ కీలక ముందడుగు వేసింది. అమెరికా, ఐక్యరాజ్యసమితి సహా మొత్తం 65 దేశాలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో దాదాపు $1 బిలియన్ సమీకరించినట్లు యూరోపియన్ యూనియన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి కాజా కల్లా సోమవారం ప్రకటించారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరిగిన పాలస్తీనా డోనర్స్ గ్రూప్ సమావేశం అనంతరం ఈ నిధిని ప్రకటించారు. గాజాలో పునర్నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ఈ నిధిని వినియోగించనున్నామన్నారు. ఈ సందర్భంగా పాలస్తీనా ప్రజలకు అత్యంత విశ్వసనీయ మద్దతుదారుగా యూరోపియన్ యూనియన్ నిలుస్తోందని కాజా కల్లాస్ పేర్కొన్నారు.
1: Yesterday I had the discussions with the Palestinian Prime Minister Mustafa on the state of play. The Palestine donor group today raised €900 million. Euros. The EU is the most credible supporter for the Palestinian people. We are the largest donor and the strongest backer of the two-state solution. And this leads me to the West Bank. All the 27 member states agree that Israeli settlements are illegal under international law.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా కోసం భారత్ పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. అంతర్జాతీయ వేదికల్లో గ్లోబల్ సౌత్ దేశాల వాణి బలంగా వినిపించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రపంచం ప్రస్తుతం తీవ్రమైన ఘర్షణలు, హింస, అస్థిరతను ఎదుర్కొంటున్న సమయంలో భద్రతా మండలి పాత్ర మరింత కీలకంగా మారిందన్నారు. ప్రపంచ పాలనలో భారత్ అనుసరించే విధానాన్ని వివరిస్తూ శాంతి అనే భావనను ప్రతిపాదించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, సమృద్ధి విడివిడిగా సాధ్యం కాదని, సమగ్ర అభివృద్ధి ద్వారానే స్థిరమైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ అడుగు పెడితే విస్తృత సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 79 దేశాల్లో భారత నిధులతో అభివృద్ధి ప్రాజెక్టులు అమలవుతున్నాయని తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ మద్దతునిస్తుందని జయశంకర్ ఉద్ఘాటిస్తూ,
2: As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world. A world where the voice of the global south is heard in equal measure. A world where peacekeeping is ready for contemporary and future challenges. A world where multilateralism reflects contemporary realities and provides effective solutions, not remain a bystander. A world where the promise of technology is fully realized while safeguarding against its misuse and misapplication. Recent developments have only demonstrated that peace, progress, and prosperity cannot be sustained in a fragmented manner. We are too tightly bound, whether it is through supply chains, technology, or communication.
0: ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ను కలిసి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కీలక పరిణామాలపై సానుకూలంగా చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. భారత్ పొరుగుదేశమైన చైనా ప్రపంచ సాంకేతిక రంగాన్ని తీవ్ర ప్రభావితం చేసే ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ చిప్స్ పరిశ్రమకు అత్యంత కీలకమైన హీలియం గ్యాస్ ఎగుమతులపై చైనా తాత్కాలిక నిషేధం

0: ఉద్యోగులకు ప్రకటించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ప్రారంభమైన సైనిక ఘర్షణల వల్ల అంతర్జాతీయంగా హీలియం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, అందుకే తమ దేశీయ ఏఐ పరిశ్రమ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. మైక్రోచిప్స్ తయారీ ప్రక్రియలో కూలింగ్ కోసం హీలియం గ్యాస్ అత్యంత కీలకమని, చైనా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల అమెరికా, ఐరోపా, భారత్లోని టెక్ కంపెనీలకు చిప్స్ సరఫరా మళ్లీ భారంగా మారే అవకాశముందని, ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో స్థానికులు, పాకిస్తాన్ సైన్యం మధ్య హింసాకాండ కొనసాగుతోంది. రావల్కోట్ నగరంలో న్యూ బస్ టెర్మినల్ సమీపంలో నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 6 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సైన్యం ఈ నిరసనలను అరికట్టేందుకు జరిపిన కాల్పుల కారణంగానే ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో చాలా కాలంగా పెరుగుతున్న అసంతృప్తి కూడా ఈ ఘర్షణలకు దారితీసింది. ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని కంపాల నగరంలో స్కూల్ బస్సు బోల్తా పడడంతో 20 పిల్లలు, మరో వ్యక్తి మరణించారు. అలాగే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పాఠశాల విద్యార్థులు ప్రసిద్ధ సిపి ఫాల్స్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లి తిరుగు పయనమవుతుండగా కప్చోర్వా జిల్లా పరిధిలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో స్కూల్ బస్సు ఒక పెద్ద బండరాయిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక నివాసితులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని అధికారులు వెల్లడించారు. అలాగే పెరూ దేశంలో గురువారం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 14 ప్రాణాలు కోల్పోయారు. ఒక మినీ బస్సు లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఆ వాహనం శాన్ జువాన్ జిల్లా నుంచి C.DDOస్కు 19 ప్రయాణించగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 27 ప్రాణాలు కోల్పోయారు. థాయిలాండ్ నగర ఉత్తర ప్రాంతంలోని నాలాడ్ ప్రాఫో పబ్ లో ఒకసారిగా భారీ మంటలు చెలరేగడంతో 27 మృతి చెందారు. మరో 63 వరకు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు చేరుకున్నారు. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్కు చెందిన సుయేజ్ MS-29 వ్యోమనౌకలో 2 రష్యన్ వ్యోమగాములతో కలిసి ఆయన బుధవారం తెల్లవారుజామున ISS లోకి ప్రవేశించారు. అంతరిక్షంలోనే దాదాపు 8 పాటు ఉండి వివిధ ప్రయోగాలు చేయనున్నారు. కజకిస్తాన్లోని బైకునూర్ కాస్మోడ్రోమ్ నుంచి భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8:17 సుయేజ్ MS-29 వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించారు. 8 నౌక కక్షిలోకి చేరుకుంది. సుమారు 3 ప్రయాణం తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ప్రచాల్ మాడ్యూల్ కు విజయవంతంగా అనుసంధానమైంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 ISS లోకి అడుగుపెట్టిన 3 వ్యోమగాములకు అక్కడిప్పటికే ఉన్న వ్యోమగాములు స్వాగతం పలికారు. లండన్లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్టన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా ముగిసింది. పురుషుల సింగిల్స్ లో జానిక్ సిన్నర్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా మహిళల సింగిల్స్ లో సరికొత్త ఛాంపియన్ ఆవిర్భవించింది. ప్రపంచ నంబర్ 1 జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్ ను వరుసగా 2 కూడా దక్కించుకున్నారు. ఇక మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్ మ్యాచ్ లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన 21 లిండా నోస్కోవా చరిత్ర సృష్టించింది. అదే దేశానికి చెందిన కరోలినా ముచోవాపై విజయం సాధించి తన కెరీర్ లో మొట్టమొదటి గ్రాండ్స్లామ్ టైటిల్ ను అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ఫిఫా ప్రపంచ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 48 జట్లతో మొదలైన ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కోసం జట్లు ఖరారయ్యాయి. న్యూయార్క్ లోని మెట్లైఫ్ స్టేడియంలో ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ దేశాలు పోటీ పడనున్నాయి. ఇక సెమీఫైనల్ మ్యాచ్ లో ఓటమి పాలైన ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు 3 కోసం ఈ రోజు రాత్రి జరిగే మ్యాచ్ లో పోటీ పడతాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ప్రసిద్ధి చెందిన నగరం ఏది? సో దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-888-14. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ RJ దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హార్వెల్ ప్రోగ్రామ్ లో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది అని చెప్పి. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. సో ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందకాయపల్లి గ్రామం

నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెద్దపరిమి నుంచి అబ్దుల్ కలాం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మల్లికార్జున గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఐలవరం దోకుపర్తి గోపాలరావు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాల సుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక నగేష్ ఫ్రమ్ నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే సుధాకర్ గారు అలాగే రమా గారు పంపిస్తున్నారు, అక్కరపాకం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ కుసుమ గారు పంపిస్తున్నారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అనంతపూర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ కుసుమ కుమారి గారు. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు రాష్ట్రం బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కోటేరి మల్లికార్జున్ జగిత్యాల నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శుభోదయం దీపు గారు అంటూ పంపిస్తున్నారు, కాజా గ్రామం నుండి నందం జగదీశ్వరరావు లక్ష్మీ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే రమణ గారు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పతాన్ మొహమ్మద్ కౌషర్ అనంతపూర్ ఎయిర్టెల్ నెట్వర్క్ టీమ్ అంటూ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే భారతదేశంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది అంటే బెంగళూరు అన్నమాట. సో బెంగళూరు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో అత్యంత పొడవైన ఆనకట్ట ఏది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భారతదేశంలో అత్యంత పొడవైన ఆనకట్ట ఏది? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 08662438814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: నాణ్యతలో రాజీ లేదు,
3: ధరలో సాటి రాదు.
2: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
3: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
2: విజయ వంట నూనెలు.
4: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అని మనం ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో అత్యంత పొడవైన ఆనకట్ట ఏది అని చెప్పి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు. సో చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్లు పంపించారు, ఎవరెవరు రాంగ్ ఆన్సర్లు పంపించేశారు. సో మీ మూడవ ప్రశ్నకి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాల సుబ్రహ్మణ్యం గారు. అండ్ అలాగే నెక్స్ట్ భాస్కర్ టైలర్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మువ్వల కోటేశ్వరరావు గారు రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. రెండు పంపించారు మీరు, బట్ అందరూ ఒకటే రైట్ ఆన్సర్ అనమాట. అలాగే నెక్స్ట్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే తిరుపతి నుండి మురళి మచ్చేదుల గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అనంతపూర్ ఐటీ నెట్వర్క్ టీమ్ అంటూ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనగడ్డ బ్రహ్మయ్య బ్రహ్మ గారు కర్నూలు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక నిరియన్యూరి భారతి అనంతపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కొనకొండ రమణారావు కవిత జ్యోత్స్నవి మోహిత్ రావు పంపిస్తున్నారు, బట్ మీరు రెండు ఆన్సర్లు పంపించారు, అందులో ఒకటే రైట్ ఆన్సర్ అనమాట. అలాగే నెక్స్ట్ అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమామ్జీ జైనాబ్ వలీ భాషా భర్త్ అంటూ పంపిస్తున్నారు, ఏమో అడ్డం కాకుండా పంపించారు, అంటే కొంచెం నీట్గా టైప్ చేసి పంపించండి చదవడానికి. ఎనీవే రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశారు మీరు. అలాగే నున్న నుండి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్, రుత్విక పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోటగిరి స్వరూపారాణి జగిత్యాల నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే నాగకృష్ణ గారు పంపిస్తున్నారు, బొండ్లవాడ విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆరాధ్య ఫ్రమ్ నంద్యాల నుంచి పంపిస్తున్నారు, మీరేం ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే పాపారావు టీ నర్సాపురం నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక భారతదేశంలో అత్యంత పొడవైన ఆనకట్ట ఏది అంటే గనక సో ఆన్సర్ చెప్పే ముందు ఇంకొక మెసేజ్ వచ్చింది, ఎవరు పంపించారు అంటే కనుక మోహన్ రావు గారు లీలావ అంటూ పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక హీరాకుడ్ ఆనకట్ అనమాట, ఒడిశాలో ఉందనమాట. ఎనివే మరి నెక్స్ట్ ఆన్సర్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఇంతకీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు పర్యావరణాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనే విషయం మీద అయితే మాట్లాడుకున్నాం కాబట్టి, సో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ఏ తేదీన జరుపుకుంటామో చెప్పండి.

0: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అనుమానం ఉన్న హార్వీలీలో సో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ తేదీని జరుపుకుంటామని చెప్పి అడిగాను కదా. సో ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారో చూసేద్దాం. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చెల్లపండి అండ్ మనీషా మాదిరి గారు తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మల్లికార్జున ఆభిరామ్ గారు కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక భారతి గారు అనంతపురం నుంచి పంపిస్తున్నారు. నెరియ నూరి అంట ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక శ్రీను టైలర్స్ అయ్యరాల నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగకృష్ణ గారు బొండ్లవాగ విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నున్న నుండి శోభారాణి గారు, రంగారావు సాగర్ చాందిని అవినాష్ రియాన్ రుత్విక రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాళ్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కొనకొండ రమణ

గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే నెక్స్ట్ రాఘవ అంటూ పంపించేస్తున్నారు. ఎనీవే మెసేజెస్ తప్పితే వేరే మెసేజెస్ అయితే చదవట్లేదు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్5న జరుపుకుంటాం అన్నమాట. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ నుండి వివిధ భారతి 101.3 FM ట్యూన్ ఆర్జే దీపు.

0: ఎనివి మరి ఈ రోజు నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. అండ్ బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడుకుందాం అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక రోజు ఇంకొక షోలు ఇంకా బోల్డ్ అనే విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. అంతవరకు అందరూ కూడా జాగ్రత్త, టేక్ కేర్, బై బై.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: సమయం 10:45 కావస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల

0: పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి. మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా షుగర్ ఉంది అని అనుమానం వచ్చి, డౌట్ వచ్చి మిమ్మల్ని సంప్రదించారు అనుకోండి షుగర్ స్పెషలిస్టుల దగ్గరికి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు అతను తీసుకోవాలనేటువంటిది ముందు చెప్పండి డాక్టర్ గారు.
2: ముఖ్యంగా మనం షుగర్ పేషెంట్స్ ఎవరన్నా వచ్చినప్పుడు, ఎవరన్నా మనకి షుగర్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది టెస్ట్లు వచ్చేసి మూడు నెలల యావరేజ్ చూస్తామండి. మూడు నెలల యావరేజ్ అనేది అది కూడా చాలా మెథడ్స్లో చేస్తారు, కాకపోతే యాక్యురేట్గా రావడానికి మనం హెచ్పిఎల్సి మెథడ్లోనే ఎంచుకుంటాము. హెచ్పిఏవన్సీ గురించి మనం క్లుప్తంగా చెప్పినప్పుడు ఏంటంటే, ఎవరైనా సరే షుగర్ వచ్చే అవకాశం ఉందా, షుగర్ వచ్చిందా అని తెలుసుకోవడానికి మనం హెచ్పిఏవన్సీ అనేది చేస్తాము. సో హెచ్పిఏవన్సీ చేసినప్పుడు అది 5.6 లోపల ఉంటే మందులు ఏం అవసరం లేదు, మీరు నార్మల్ పర్సన్ అని చెప్తాము. 5.7 నుంచి 6.4 దాకా ఉంటే అది ప్రీ డయాబెటిక్ కింద మనం కన్సిడర్ చేసి అతనికి ఆహార నియమాలు, తర్వాత శారీరక వ్యాయామము, తర్వాత వెయిట్ రిడక్షన్ ద్వారా తను షుగర్ తగ్గించుకునే అవకాశం గురించి మన పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అలా కాకుండా ఎవరికైనా సరే 6.5 అబవ్ ఉన్నప్పుడు ఆ పేషెంట్ యొక్క కాంప్లికేషన్ రిస్క్ బట్టి మనం ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికైనా సరే షుగర్ పేషెంట్స్కి హెచ్పిఏవన్సీ ఐడియల్గా 7 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎవరికైనా సరే మనం డైరెక్ట్గా చూసినప్పుడు 10-12 అలా చూసినప్పుడు పేషెంట్కి ఇంకేదైనా కాంప్లికేషన్స్ లైక్ డయాబెటిక్ కీటోసిరోసిస్, డయాబెటిక్ కీటోసిస్, తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్తో కూడా పేషెంట్ వస్తూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్కి మనం ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సో ఇది ఏంటంటే ఒక ఫార్ములా ప్రకారం కాదండి, పేషెంట్ యొక్క ప్రతి పేషెంట్ ప్రతి పర్సన్ డిఫరెంట్ కాబట్టి, సో పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్కి వచ్చిన రకమైన డయాబెటీస్, ఏ రకమైన డయాబెటీస్ అనేది మనం ఫస్ట్ నిర్ధారణ చేసి, అంటే టైప్1 డయాబెటీసా, టైప్2 డయాబెటీసా, జెస్టేషనల్ డయాబెటీస్ అనేది మనం, ఈ మూడు కామన్గా ఉంటాయి కాబట్టి ఈ మూడు చూసుకుని మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఇది కాకుండా మనం చూసే వేరే పారామీటర్స్ వచ్చేసి ముఖ్యంగా కిడ్నీ అనేది ఫస్ట్ చూస్తామండి. సో షుగర్ పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే బేసిక్ టెస్ట్ వచ్చేసి సీరం క్రియాటిన్ ప్లస్ ఈజీఎఫ్ఆర్ చూస్తాము. అలాగే ఇయర్లీ ఒకసారి పేషెంట్కి డయాబెటీస్ వచ్చిన తర్వాత, ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఇయర్లీ ఒకసారి ఆల్బిన్ క్రియాటిన్ రేషియో అనేది, అంటే యూరిన్లో ఏమైనా మైక్రో ప్రోటీన్స్ పోతున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకుంటాము. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఖచ్చితంగా చూస్తాం, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ చాలామందికి తెలుసు, షుగర్ పేషెంట్స్కి చాలామందికి కొలెస్ట్రాల్ కూడా పెరిగి ఉంటుంది, ఎస్పెషల్లీ ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ లిపిడ్ ప్రొఫైల్ చూసుకుని మనం ఆ కొలెస్ట్రాల్ ఒకవేళ ఎక్కువగా ఉంటే దానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలతో పాటు మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటాము. దీంతో పాటుగా ఏమన్నా లివర్ ఫంక్షన్లో చాలా మంది మీరు వినుంటారు, ఫ్యాటీ లివర్ అనేది కామన్గా చూస్తుంటాము. సో ఆ లివర్ ఫంక్షన్ కూడా ఒకసారి మనం టెస్ట్ చేస్తాము, అంటే లివర్ బ్లడ్ టెస్ట్తో పాటు లివర్ ఫంక్షన్ టెస్ట్తో పాటు ఒకసారి ఆ ఫైబ్రో స్కాన్ అనేది ఒకటి అడ్వైజ్ చేస్తాము. దాంతోపాటు కొంతమందికి షుగర్ వచ్చిన 2 ఇయర్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత, డిపెండింగ్ అపాన్ ది పేషెంట్ షుగర్ లెవెల్స్ బట్టి ఇయర్లీ ఒకసారి ఫండస్ ఎగ్జామినేషన్, ఏమైనా రెటినోపతి చేంజెస్ అనేది ఇయర్లీ ఒకసారి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా, అంటే ఇయర్లీ అంటే చిన్న వయసులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండే ఫ్యామిలీ వాళ్ళకి ఉంటే కనుక పేషెంట్కి కూడా ఇయర్లీ మనం ఒకసారి హెచ్ఎస్సిఆర్పితో పాటు ఈసీజీ అండ్ బేసిక్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. అది కాకుండా మెట్ఫార్మిన్ వాడే షుగర్ పేషెంట్స్కి విటమిన్ B12 కూడా అప్పుడప్పుడు మనం సప్లిమెంట్ చేస్తూ లెవెల్స్ చూసుకుంటూ ఉంటాము. పేషెంట్ రెగ్యులర్గా మనం అసలు ఎవ్రీ 3 మంత్స్ షుగర్ ఎలా ఉందో చూసుకోవడానికి మనం ఎప్పుడు హెచ్బిఏవన్సీ అనేది అడ్వైస్ చేస్తాం. హెచ్బిఏవన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కాంప్లికేషన్స్ రిస్క్ అనేది చాలా తక్కువగా మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ఇవి బేసిక్ టెస్ట్లు అనేది మనం డయాబెటిక్ పేషెంట్కి అడ్వైస్ చేస్తూ ఉంటాము.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు చెప్పినంతలో హెచ్బిఏవన్సీ చాలా ముఖ్యమైన పరీక్ష అనేటువంటిది అర్థం అవుతుందండి. మరి పరగడుపును చేయించుకోండి, అలాగే పరగడుపును పరీక్ష చేయించుకున్న తర్వాత టిఫిన్ చేసో లేకపోతే తిన్న తర్వాత ఒక గంటన్నరకు రండి, 2 గంటలకు రండి అని అంటుంటారు. సరే, అప్పుడు కూడా చేయిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన పారామీటర్స్ ప్రకారము హెచ్బిఏవన్సీ ఒక 7-8 ఈ మధ్యలో ఉందనుకోండి, ఉండి పరగడుపునదేమో 150-160, తిన్న తర్వాత 200, అంటే ఆ రోజుకి అయ్యో బాబు ఏంటి ఇంత ఉంది, హెచ్బిఏవన్సీ చూస్తే 7 ఉంది కదా,

0: అని ఇలా అంటుంటారు. మీరు ఏం చెప్తారు ఈ విషయాన్ని?
1: కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలుసో తెలియక పేషెంట్స్ వచ్చేసి వచ్చే ముందు రోజు టాబ్లెట్స్ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది, లేకపోతే వచ్చే ముందు రోజు ఏదైనా హెవీ కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువ స్వీట్ కానీ రైస్ ఎక్కువగా తినడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల టెంపరీగా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉన్నా కూడా హెచ్బిఎమ్సీ అంత తొందరగా అప్ అండ్ డౌన్ అవ్వదు కాబట్టి మనం హెచ్బిఎమ్సీని రిలే చేసుకుని ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హెచ్బిఎమ్సీ నార్మల్ వచ్చి షుగర్ బాగా ఎక్కువ వచ్చినంత మాత్రమే మనం టాబ్లెట్స్ మార్చేసి పేషెంట్కి ఇబ్బంది కలిగించేటట్టు కాకుండా, ఒకవేళ హెచ్బిఎమ్సీ ఎక్కువ వచ్చి షుగర్ నార్మల్ ఉన్నా కూడా అది పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. ఈ ఒకరోజు నార్మల్ కనిపిస్తున్నాయి ఎందుకంటే అతను మేబీ బహుశా కొన్నిసార్లు టాబ్లెట్స్ మధ్య మధ్యలో స్కిప్ అవుతూ ఉండొచ్చు, ఆ రెండు రోజులు రెగ్యులర్గా వేసి ఉండొచ్చు, లేకపోతే డైలీ ఆహారం పాటించకుండా టెస్ట్కి వచ్చే ముందు మూడు రోజులు ఆహారం పాటించినా కూడా మీకు హెచ్బిఎమ్సీ చేంజ్ అయ్యే అవకాశం లేదు. సో షుగర్ వాల్యూస్ మట్టికి నార్మల్ కనిపిస్తాయి. సో హెచ్బిఎమ్సీ చేసుకునే మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా ఇప్పుడు మనం లేటెస్ట్గా ఏం చేస్తామంటే బాగా ఫ్లక్చుయేషన్స్ అవుతున్నప్పుడు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది మనం ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాం. సో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ చిప్ పెట్టేసి పేషెంట్కి 24 అవర్స్ అసలు గ్లూకోజ్ ఎలా ఉంటుందనేది మనం పేషెంట్ సెల్ఫ్గా అతను ఫోన్లో ఆ గ్లూకోజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఆ వాల్యూస్ అనేది మనకి తెచ్చి ఫాలో అప్ చేసుకునే అవకాశం ఉంటుంది.
0: బిగినింగ్లో అంటే ఒక మోస్తరుగానే ఉందనుకోండి షుగర్ లెవెల్స్, ఓ హై షుగర్ కాకుండా మోస్తరుగా అంటే ప్రీ డయాబెటిక్ అని కాకుండా డయాబెటిక్ అని రక్త పరీక్షల్లో నిర్ధారణ పరీక్షలో తేలింది, ఇన్సులిన్ వాడకం అనేటువంటి దాని ముందు మందులు ఎట్లా వాడాలో చెప్పండి అసలు.
1: ఏమండి అది యాక్చువల్లీ ఇది ఫార్ములా బేస్డ్గా మనం ఎప్పుడు చెప్పము. ఇన్సులిన్ అనేది అవసరమైనప్పుడు ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నప్పుడు, నార్మల్గా షుగర్ పేషెంట్ టాబ్లెట్స్ మీద కంట్రోల్ ఉన్న పేషెంట్కి సడన్గా ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తే ఇన్సులిన్ వాడతాం టెంపరీగా, అది మళ్ళీ మనం ఆపేసి టాబ్లెట్లోకి షిఫ్ట్ చేసేస్తాం. కొంతమంది ఏమనుకుంటారంటే ఇన్సులిన్ అనేది పెద్ద అపోహ ఏంటంటే ఇన్సులిన్ అనేది అలవాటు అయిపోతుంది బాడీకి, సో ఇన్సులిన్ స్టేజ్కి వచ్చేసావు ఇంకా అది చివరి దశ. సో అలాంటి మాటలన్నీ రాంగ్ అండి. బేసికల్గా ఏంటంటే ఆ పేషెంట్ యొక్క సపోజ్ ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు అతనికి టెంపరీగా టాబ్లెట్స్ ఆపేసి నార్మల్గా కంట్రోల్ అయిన పేషెంట్ కూడా ఇన్సులిన్ ఒక వారమో ఒక 15 రోజులు వాడి మళ్ళీ బ్యాక్ టు టాబ్లెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఇంకేదో కాంప్లికేషన్స్ ఉన్నాయి, సో అది ఇన్ఫెక్షన్ ఉంది, ఏదో లంగ్ ఇన్ఫెక్షన్ కాల్ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ టైంలో టాబ్లెట్స్ ఇస్తూ షుగర్ లెవెల్ ఫ్లక్చువేట్ అవుతూ మనం వదిలిపెట్టేస్తే ఆ కాల్ ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఆంపుటేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, సో అడ్మిటెడ్ పేషెంట్స్కి ఇన్సులిన్ సేఫ్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ బట్టి మనం ఇన్సులిన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో కొంతమందికి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం టెంపరీగా అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఉన్నప్పుడు టాబ్లెట్స్ ఇవ్వకూడదు, అది ప్రాబ్లం రికవర్ అయ్యేదాకా మనం ఇన్సులినే వాడాల్సి వస్తుంది. సందర్భం బట్టి మనం ట్రీట్మెంట్ చేంజ్ చేస్తూ ఉంటాము. హెచ్బిఎమ్సీ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డైట్, వెయిట్ రిడక్షన్, దాంతోపాటు టాబ్లెట్స్లో కూడా సెలెక్షన్ ఏంటంటే ఎక్కువగా మనం ఎలాంటి టాబ్లెట్స్ సెలెక్ట్ చేయాలంటే రెండు రకాలుగా చెప్పాలి. బేసికల్గా ప్యాంక్రియాస్ మీద పనిచేసే టాబ్లెట్ కాకుండా ఇండైరెక్ట్గా షుగర్ కంట్రోల్ చేసే టాబ్లెట్స్ మనం అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్యాంక్రియాస్ మీద పనిచేసే టాబ్లెట్స్ అనేది అవసరమైనప్పుడు ఇవ్వాల్సింది తప్పదు, ఎందుకంటే సో ఎప్పుడు ఒక ఫార్ములా లాగా మనం చెప్పేసి ఇది అందరూ 10 మంది వాడేయండి అని ఎప్పుడు చెప్పలేము, ఎందుకంటే మనం చూసిన 10 మందిలో 10 మంది డిఫరెంట్గా రెస్పాండ్ అవుతారు. ముఖ్యంగా షుగర్ అనేది ఒకసారి చూపించుకుని మళ్ళీ 1 ఇయర్ దాకా చూపించుకోకుండా సడన్గా సర్ప్రైజ్ లాగా వెళ్ళిన తర్వాత 1 ఇయర్ బ్యాక్ బేసిక్ క్రియాటిన్ టెస్ట్ లేకుండా నేను అసలు ఏ పేషెంట్ని చెక్ చేయను, ఎందుకంటే క్రియాటిన్ లేకుండా మనం టాబ్లెట్స్ రాయం అసలు. సో ఇదేంటంటే ఫార్ములా బేస్డ్ కాకుండా ఒక బేసిక్ సెట్ ఆఫ్ టెస్ట్ చేసుకుని పేషెంట్ ఒక కండిషన్, పేషెంట్ ఒక గ్లూకోజ్ కంట్రోల్ బట్టి మనం మెడిసిన్స్ డిసైడ్ చేస్తాం, పేషెంట్ ఒక ఏజ్ బట్టి కూడా డిసైడ్ చేస్తాం, పేషెంట్ ఒక కన్వీనియన్స్ బట్టి కూడా డిసైడ్ చేస్తాం. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇది కాకుండా బేసికల్గా ఇన్సులిన్ వచ్చేసి అవసరమైనప్పుడు అంటే ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ లైక్ డయాబెటీస్ వచ్చేసి 20-25 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో ప్యాంక్రియాస్ సరిగ్గా స్పందించినప్పుడు టాబ్లెట్స్ ఎన్ని వేసినా కూడా వాళ్ళకి ఇన్సులిన్ రెస్పాన్స్ రానప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు మ్యాక్సిమం మెట్ఫార్మినే ఉంది, మ్యాక్సిమం డోస్ బుక్ లిమిట్ 2500 నుంచి 3000 వేసినా కూడా కొంతమంది అంత అడ్వైస్ చేయము అసలు ఎవరికి 2000 కూడా అడ్వైస్ చేయము యాక్చువల్లీ. సో 2000 మ్యాక్సిమం పెట్టుకుంటారు కానీ అది వేసిన తర్వాత వాళ్ళ హెచ్బిఎమ్సీ కంట్రోల్ అవ్వనప్పుడు. సో డెఫినెట్గా వాళ్ళకి డైట్, ఎక్సర్సైజ్, విల్ పవర్ ఇవన్నీ మెయిన్ అండి. సో బేసికల్గా ఏంటంటే పేషెంట్కి ఫస్ట్ విల్ పవర్ కావాలి, మెయిన్ ఏంటంటే డిసిప్లైన్ కావాలి, విల్ పవర్ కావాలి, డైట్ కావాలి, ఎక్సర్సైజ్ కావాలి, ఆ తర్వాత మెడిసిన్స్ అన్నమాట. సో ఈ 4 స్టేజీల తర్వాత మెడిసిన్స్ వస్తాయి. సో ఇదన్నీ ఫాలో అప్ చేస్తున్నప్పుడు మెడిసిన్స్ అన్ని వాడినా కూడా అతను హెచ్బిఎమ్సీ 12 ఉందంటే దాని ఇంకా నో పాయింట్, వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. సో ఇన్సులిన్కి ఏదో అయిపోతుంది అనుకుని 12 హెచ్బిఎమ్సీలు ఉన్న పేషెంట్కి ఆ హెచ్బిఎమ్సీ 12 మెయింటైన్ అవ్వడం వల్లే అన్ని కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. ఫార్ములా ప్రకారం అందరికీ ఈ పలానా వాళ్ళకి ఇన్సులిన్ ఇచ్చాలి పలానా వాళ్ళకి అనేది ఉండదన్నమాట. అది ఒక రెగ్యులర్ ఫాలో అప్ చేస్తున్న డాక్టర్కి ఆ ఫిజిషియన్కి మాత్రమే ఆ పేషెంట్ ఒక స్థితి తెలుస్తుంది, దానికి ఎలాగ కరెక్ట్ పెట్టాలనేది డాక్టర్కి తెలుస్తుంది.
0: ఎంత షుగర్ లెవెల్

0: తక్కువ ఇన్సులిన్ వాడాలండి.
1: బేసికల్ గా ఎవరికైనా కొత్తగా వచ్చి పేషెంట్ హెచ్బిఏ1సి అబౌవ్ 9 ఉంటే మనం యాజ్ పర్ గైడ్ లైన్స్ ఇన్సులిన్ అడ్వైజ్ చేసి టాబ్లెట్ తో పాటు మనం దాన్ని టైట్రేట్ చేసుకుని కంట్రోల్ చేసిన తర్వాత ఇన్సులిన్ ఆపేస్తాము. అలా కాకుండా 20-30 ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్ అన్ని రకాల మందులు వాడేసిన పేషెంట్ కి ఇంకా ఏ మందులు వాడినా కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ లేనప్పుడు హెచ్బిఏ1సి కంట్రోల్ అవ్వనప్పుడు ఆబ్వియస్ గా ఇన్సులిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే వచ్చే మేజర్ ఆర్గన్ కాంప్లికేషన్స్ అన్ని మీకు తెలిసినవే లైక్ కార్డియాక్ రైనల్ కిడ్నీ ఇవన్నీ. సో పేషెంట్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది కంపల్సరీగా అందరికీ అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు. పరిస్థితి బట్టి పేషెంట్ అవసరం బట్టి పేషెంట్ కు ఉండే అవకాశాలు బట్టి పేషెంట్ కి టాబ్లెట్స్ ఇప్పుడు 3 రకాల టాబ్లెట్స్ 6 రకాల టాబ్లెట్స్ కూడా వేసి వస్తూ ఉంటారు. సో అప్పుడు ఆబ్వియస్ గా హెచ్బిఏ1సి 12 ఉంటుంది. అప్పుడు మనం టాబ్లెట్స్ తగ్గించేసి బాబు ఈ టాబ్లెట్స్ కంటే ఇన్సులినే బెటర్ అని అడ్వైజ్ చేస్తుంటాం. సో ఇన్సులిన్ అనేది కంపల్సరీ కాదంటే అందరికీ కాదు, పేషెంట్ బట్టి అది మారుతూ ఉంటుంది. షుగర్ మెడిసిన్స్ రెగ్యులర్ గా డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకుంటూ హెచ్బిఏ1సి మెయింటైన్ అవుతుంటే సో మనం ఆ టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తాం ఇన్సులిన్ కాకుండా. ముఖ్యంగా నేను ఇన్సులిన్ వాడే వారికి నేను చెప్పదలుచుకున్న 4 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, చాలా మందికి అవగాహన ఉన్నా సరే కొన్ని పల్లెటూరులో కొంతమంది మన పేషెంట్స్ ఏంటంటే బేసికల్ గా మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ఇన్సులిన్ అనేది మనకి అవైలబిలిటీలో 2 రకాల బాటిల్స్లో వస్తుంది. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ ఒకటి వచ్చేసి 40 యూనిట్స్ పర్ ML, ఒకటి వచ్చేసి 100 యూనిట్స్ పర్ ML. అంటే బాటిల్ ని చూసినప్పుడు ఏంటంటే ఆ మూలకి మీకు ఇండికేషన్ ఉంటుంది 40 IU పర్ ML, 100 IU పర్ ML. సో ఇక్కడ మీరు ఏంటంటే పేషెంట్స్ చేస్తున్న చిన్న మిస్టేక్ వల్ల అంటే పేషెంట్స్ తెలియక 40 యూనిట్స్ వాడే పేషెంట్స్, ఇన్సులిన్ వాడే పేషెంట్స్ గురించి నేను చెప్తున్నాను, 40 యూనిట్స్ పర్ ML బాటిల్ వాడుతూ 100 యూనిట్స్ పర్ ML సిరంజ్ వాడితే షుగర్ కంట్రోల్ పూర్తిగా అదుపుతప్పుతుంది. అలాగే 100 యూనిట్స్ పర్ ML బాటిల్ వాడే పేషెంట్స్ 40 యూనిట్స్ పర్ ML వాడే సిరంజ్ తీసుకొచ్చి కనుక ఇన్సులిన్ చేసుకుంటే అతని బాడీలోకి 2.5 రెట్లు ఇన్సులిన్ ఎక్కువ వెళ్ళి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇన్సులిన్ వాడే వాళ్ళు ఖచ్చితంగా అది ఏ కాన్సన్ట్రేషన్ బాటిల్ అనేది చూసుకుని 40 యూనిట్ల బాటిల్, 100 యూనిట్ల బాటిల్ చూసుకుని, 40 యూనిట్ల బాటిల్ అయితే 40 యూనిట్ల సిరంజ్ వస్తుంది రెడ్ కలర్ మూతతో వస్తుంది. అదే 100 యూనిట్ల బాటిల్ అయితే కనుక 100 యూనిట్ల సిరంజ్ వస్తుంది, 100 IU సిరంజ్ అనేది ఆరెంజ్ క్యాప్ తో ఉంటుంది. సో ఏ బాటిల్కి ఆ సిరంజే వాడాలి. సో పేషెంట్ అపోహ ఏంటంటే 100 యూనిట్స్ బాటిల్ అంటే పవర్ ఎక్కువ, 40 యూనిట్ల బాటిల్ అంటే పవర్ తక్కువ అని ఉంటుంది. కానీ అది కాదు. ఇక్కడ ఏంటంటే యూనిట్స్ ఎప్పుడు మారవు. 100 యూనిట్స్ బాటిల్ వచ్చేసి 1000 యూనిట్లు వస్తుంది, 40 యూనిట్ల బాటిల్ 400 యూనిట్లు వస్తుంది. ఎందుకంటే ఇది 2 10 ML. కాకపోతే కాన్సన్ట్రేషన్ మారుతున్నప్పుడు దానికి డిజైన్ చేసిన సూదులతోనే వాళ్ళు ఇన్సులిన్ చేసుకోవాలి. సో పొరపాటున ఇంట్లో 100 బాటిల్ 2 ఉండి ర్యాండమ్గా ఏదో మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఇన్సులిన్ సూదులు అడగగానే వాళ్ళకి చెప్పాలి బాబు మెడికల్ షాప్ వాళ్ళకి, బాబు నువ్వు ఇంట్లో 100 బాటిల్ ఉంది, నువ్వు 100 సిరంజ్ ఇవ్వు అంటే ఆరెంజ్ క్యాప్ ఉండే సిరంజ్, 100 యూనిట్స్ పర్ ML కాన్సన్ట్రేటెడ్ సిరంజ్ అని అడగాలి. అడగకుండా బై మిస్టేక్ ఇన్సులిన్ సిరంజ్ అడిగి వాళ్ళు వీళ్ళకి ఏమి అడగకుండా సిరంజ్లు ఇచ్చేసి రెడ్ క్యాప్తో కనిపిస్తే వీళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా 2-3 డేస్లో షుగర్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ వేరీ అవ్వడం వల్ల వీళ్ళు 10 పాయింట్లు చేసుకున్నా వీళ్ళ బాడీలోకి 2.5 టైమ్స్ ఎక్కువ వెళ్ళి డౌన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సులిన్ వాడేవాళ్ళు అంటే ఇన్సులిన్ పెన్ వాడే వాళ్ళకి ఏ కాంప్లికేషన్ లేదు. ఎందుకంటే పెన్ అనేది ప్రీఫిక్స్ కార్ట్రేజెస్ వస్తాయి, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అంటే జస్ట్ ఆ డైల్ తిప్పేసి ఎన్ని యూనిట్లో చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పెన్ వాళ్ళకి కాంప్లికేషన్స్ ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అదే బాటిల్ వాడే వాళ్ళు మాత్రం కంపల్సరీ 100 బాటిల్ వాడేవాళ్ళు 100 సిరంజ్ వాడాలి, 40 బాటిల్ వాడేవాళ్ళు 40 సిరంజ్ వాడాలి. అది మాత్రం ఇన్సులిన్ వాడే పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
0: ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91504.

పరిజ్ఞానంతో స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగాత్మక పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్ను మరికాసేపట్లో 11:30 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపనున్నారు. సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ తన చేతి రాతతో వందే మాత్రం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును కూడా విక్రమ్ 1 రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. విక్రమ్ 1 ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు విక్రమ్ 1 ఉన్నత శిఖరాలకు ఎగసి చరిత్ర సృష్టించి నూతన ఆవిష్కర్తల తరానికి స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. హార్ముజ్లో మందుపాత్రలు ఉన్న ప్రాంతం మీదుగా వెళ్లిన 2 చమురు ట్యాంకర్లు పేలిపోయాయని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే ఈ జలమార్గం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించిన 4 నౌకలను అడ్డుకున్నామని వెల్లడించింది. మరోవైపు 7వ రోజు కూడా ఇరాన్పై దాడులు కొనసాగాయి. దక్షిణ ఇరాన్లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇలాగే మరో 2-3 రోజులు దాడులు కొనసాగితే తాము పూర్తిస్థాయి ఘర్షణకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే ప్రజావేదిక సమావేశంలో పాల్గొన్న అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో తెల్లవారుజాము నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం నమోదవుతోంది. రాజమహేంద్రవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడగా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకటిగా పేరొందిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. జపాన్ ఓపెన్ 750 టోర్నీలో ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షట్లర్గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సెమీస్లో సింధు 21-19, 15-10 తేడాతో చైనాకు చెందిన చెన్ యూఫీపై విజయం సాధించింది. ఫైనల్లో విజయం సాధిస్తే జపాన్ ఓపెన్ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షట్లర్గా సింధు అవతరించనుంది. ఫైనల్ మ్యాచ్ రేపు జరుగుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. పూర్తి స్వదేశీ

హలో హాయ్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? మీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 11 గంటలు దాటి 12 నిమిషాలు అయిపోయింది అనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సినిమా కబుర్లు చెప్పడానికైతే నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే ఏ మాత్రం లేట్ చేయకుండా మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ ఆనందం అనమాట. సో ఈ సాంగ్ విన్న తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్ విత్ యువర్ ఆర్జే ప్రసన్న.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

మనమైతే ఉన్నాం సినిమా కపులు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ అప్డేట్ ఏంటి అంటే, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవ్ పూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఏంటి అంటే, మనందరికీ తెలిసిందే ఫౌజీ అనమాట. మరి ఈ మూవీ గురించి చాలా మంది చాలా రకాలుగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనే దాని గురించి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. బట్ అవన్నీ పక్కన పెట్టేసి నిజంగా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి ఎప్పుడు తీసుకొస్తున్నారు అనేది అఫీషియల్ గా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో December 3 అనమాట 2026 విడుదల చేస్తున్నట్టు మనకి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేసింది. కాబట్టి ఇంకా కొన్ని మంత్స్ వెయిట్ చేస్తే మనందరం కూడా థియేటర్స్ లో ఈ మూవీ హ్యాపీగా చూసేయచ్చు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం రాఘవేంద్ర మూవీ నుంచి ప్రభాస్ నటించిన మూవీస్ అనమాట, దాని తర్వాత మున్న ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ వరల్డ్ 1.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే కనుక మిల్కీ బ్యూటీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎవరు? తమన్నా భాటియా కదా. మరి తమన్నా భాటియా లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఏంటి అంటే కనుక ఒక రకంగా చెప్పాలి అంటే భయపెట్టే సినిమా అనే చెప్పాలి, రాగిణి 3 అనమాట. మరి శశాంక ఘోష్ ఈ చిత్రానికి అయితే దర్శకత్వం అయితే వహిస్తున్నారనమాట. ఒక థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు రాగిణి 3 అనేది. మరి అసలు ఎలా ఉండబోతోంది, ఏంటి ఇవన్నీ కూడా మనకి తెలియాలి అంటే కనుక మనం ఇంకా కొన్ని మంత్స్ అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకు అంటే కనుక ప్రస్తుతం అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే లండన్లో జరుగుతోందనమాట. మరి ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఈ మూవీకి సంబంధించి అమీర్ ఖాన్ కుమారుడు జనైద్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో ఈ మూవీలో అయితే నటిస్తున్నారనమాట. మరి 2027 లో అయితే మనందరి ముందుకి గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతోంది అని ఈ మూవీ గురించి అప్డేట్ అయితే వచ్చేసింది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం రెబల్ మూవీ నుంచి తమన్నా యాక్ట్ చేసిన మూవీ అనమాట ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ దాని తర్వాత జూలై నెలలో రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి, మీరందరూ జూలైలో మూవీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఏ మూవీస్ చూడాలి అంటే కొంతమంది మరి వెయిట్ చేస్తూ ఉంటారు కదా కొత్త కొత్త మూవీస్ కోసం. సో అలాంటి వాళ్ల కోసం జూలైలో ఇంకా మన ముందుకు రాబోతున్న మూవీస్ ఏంటి అని చెప్పి నేను చెప్తాను నెక్స్ట్ వీక్ లో రాబోతున్న మూవీస్. మరి ఇప్పుడైతే రెబల్ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ నెక్స్ట్ నేను చెప్పబోయే అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

మనం అయితే ఉన్నాం సినిమా కవర్లో ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి జూలై నెలలో రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ డీటెయిల్స్ అని చెప్తాను అని ఇందాకే చెప్పాను కదా. మరి ఏం మూవీస్ రాబోతున్నాయి అంటే గనక దర్శకుడు సాయి రాజేష్ ఏంటి అంటే గనక రవి నంబూరి, అంటే సాయి రాజేష్ కథతో అనమాట రవి నంబూరి తెరకెక్కించిన చిత్రం ఏంటి అంటే గనక చెన్నై లవ్ స్టోరీ అనమాట. ఈ నెల 24th అంటే జూలై 24th విడుదలైపోతుందన్నమాట. కిరణ్ అబ్బవరం అంటే ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. మరి జోడీగా ఎవరు యాక్ట్ చేస్తున్నారు అంటే గనక శ్రీ గౌరీ ప్రియా అయితే నటించారనమాట. సో ఈ మూవీ ఎలా ఉండబోతోందో తెలియాలి అంటే మనందరం కూడా జూలై 24th వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ది ఇండియా స్టోరీ ఈ మూవీ కూడా జూలై 24th విడుదల కాబోతుందన్నమాట. మరి ఈ చిత్రానికి ఎవరు అంటే కనుక చెట్టన్ డీకే అయితే దర్శకత్వం వహించారు. ఈ టూ మూవీస్ చూడాలి అనుకుంటే జూలై 24th వరకు వెయిట్ చేయాల్సింది. మరి వాళ్ళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మిరాయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టూ, తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: വിവിധ ഭാരതി എഫ് എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: വിവിധ ഭാരതി എഫ് എം വാർത്തల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణల ప్రగడ. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగాత్మక పరీక్ష 35 నిమిషాలు ఆలస్యమైంది. ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి వెళ్లాల్సిన రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆఖరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. విక్రమ్ 1 రాకెట్ను మరికొద్దిసేపట్లో 12:05 నిమిషాలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది. గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలిచివేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి సంఘటనలకు సమాజంలో తావులేదని స్పష్టం చేశారు.

ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే ప్రజావేదిక సమావేశంలో పాల్గొన్న అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కాకినాడ, యానాం, పోలవరంలో పలుచోట్ల ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజమహేంద్రవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు బోల్తాపడింది. కొండపి నుంచి మద్దలూరు మీదుగా ఒంగోలు వస్తున్న పల్లెవెలుగు బస్సు కొండపి మద్దలూరు మార్గంలో ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించిపోయి పక్కకు బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. వారిలో 20 మంది వరకు విద్యార్థులున్నట్లు సమాచారం. రోడ్డు పక్కన ముళ్ల చెట్లు దట్టంగా ఉండటంతో మల్పు వద్ద ఎదురుగా వస్తున్న బస్సు కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. జపాన్ ఓపెన్ 750 టోర్నీలో ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షట్లర్గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సెమీస్లో సింధు 21-19, 15-10 తేడాతో చైనాకు చెందిన చెన్ యుఫీపై విజయం సాధించింది. ఫైనల్లో గెలిస్తే జపాన్ ఓపెన్ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షట్లర్గా సింధు అవతరించనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ రేపు జరుగుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

మనమున్నా మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, చేసి ఉండాల్సింది అనే ఆలోచనలని పక్కన పెట్టే రోజు గురించి. మరి ఇందాకే చెప్పా, చేదు జ్ఞాపకాలకి అసలు బందీ కాకండి. అలాగే గతం అనేది అందరికీ కూడా ఒకేలాగా ఉండకపోవచ్చు అనమాట. కొందరికి జీవితంలో నమ్మిన వారి చేతిలో మోసపోయి ఉండొచ్చు, ప్రేమలో వైఫల్యం అయి ఉండొచ్చు, ఎగ్జామ్లో

ఉండొచ్చు. ఇలా గతం తలుచుకుంటూ గతం తాలూకు జ్ఞాపకాలకి బందీలైన వారు భవిష్యత్తులో ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతారనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనం ఒక గేదెని కట్టేశామనుకోండి, దానికి ఇంకేంటి, అది పాలు ఇవ్వలేదు, గడ్డి తినలేదు కదా, అంతే కదా. ఎందుకంటే గడ్డి తింటే, మంచి ఆహారం తింటేనే పాలు ఇవ్వగలదు. సో అక్కడే ఉండిపోతుంది, అలాగే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, గతం కూడా మనల్ని అలా కట్టేసినట్టే అనమాట. సో అలాంటి గతం అంటే బాధలు ఇలాంటివి ఏవైనా ఉంటే గనక, ఈరోజు ఆ జ్ఞాపకాలన్నిటినీ కూడా పక్కన పెట్టేయాల్సిందే. ఎందుకంటే మనందరం కూడా హోప్తో ఉండాలి, ముందుకెళ్ళిపోవాలి కాబట్టి ఈరోజు. సో అలాంటి ఆలోచనలన్నీ విడిచిపెట్టి పెట్టాలి అంటే మరి మనం ఏం చేయాలి అనేది ఇవాళ మీకు తెలుసాలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను అనమాట. సో కాన్సెప్ట్ అయితే అర్థమైపోయింది కదా. ఈ రోజు ఏంటి అంటే జూలై 18 అనమాట. మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే, చేసి ఉండాల్సింది అనే ఆలోచనలని పక్కన పెట్టే రోజు. మరి ఈ రోజు గురించి ఇన్ని మాట్లాడుకున్నాం కాబట్టి, గతంలో చాలా వైఫల్యాలు ఎదుర్కొని ఉంటాం కాబట్టి, అంటే ఎగ్జాంపుల్గా కొన్ని చెప్ప, ఇంకా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది, బట్ వాటిని అన్ని అధిగమించి గతం తాలూకు సంఖ్యలన్నింటినీ తెంచేసుకొని ముందుకెలా వెళ్ళిపోవాలి, మరి ఈ రోజు దానికోసం మనం ఏం చేయాలి అనే కాన్సెప్ట్ అనమాట. ఆ టాపిక్ అంతా ఇవాళ మీకు తెలుసాలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక లవలీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటో స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

మనమైతే ఉన్నాం మీకు తెలిసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, టాస్ అవే ద కుడ్ హ్యావ్స్ అండ్ షుడ్ హ్యావ్స్ అని, అంటే చేసి ఉండాల్సింది అనే ఆలోచనలని పక్కన పెట్టే రోజు అని చెప్పాను కదా. మరి మీ అందరూ కూడా ఆలోచనలని ఎలా పక్కన పెట్టాలి అనేది చెప్తాను అని చెప్తా. బట్ ఇందాకే కొన్ని మాట్లాడుకుందాం, గతం నుంచి బయటపడాలి, అలాగే దానికోసం మనం ఏం చేయాలి ఇవన్నీ మాట్లాడుకుందాం అని చెప్పా. బట్ అది మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది అనమాట, మనకున్న టైంలో మనం చెప్పేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడైతే కొన్ని క్షణాల తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12:30 మీ అందరి కోసం తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసేలా మాట్లాడుకుందాం, చేసి ఉండాల్సింది అనే ఆలోచనని పక్కన పెట్టే రోజు కోసం. సో అప్పటి వరకు వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ ని పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్

0: క్యాపిటల్ రాకెట్ విక్రమ్ 1 ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్ కి చేరుకున్నారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమాపేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు సర్వపక్ష సమాపేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్లోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ అఖిలపక్ష సమాపేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమాపేశాలు సోమవారం నాడు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమాపేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. భారత్ కు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఒక దృఢమైన కార్యాచరణ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్ లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఉగ్రవాదులను తన గుమ్మం వద్దే కాకుండా అవసరమైతే వారి స్థావరాల్లోకి ప్రవేశించి మరీ మట్టు పెడుతోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా దీన్ని చూసిందని, సాంకేతిక యుద్ద విన్యాసాలకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
1: ఆతంకవాద్ కే ఖిలాఫ్ భీ హమారీ గవర్నమెంట్ నే పూరీ దునియా కే సామ్నే అప్నే బద్లే హువే నజరియే కో స్పష్ట కియా హై. ఆతంకవాద్ కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారే లియే కేవల్ ఏక్ స్టేట్మెంట్ నహీ హై బల్కి లైన్ ఆఫ్ యాక్షన్ హై. ఆతంకవాద్ కే ఖిలాఫ్ హమ్ దర్వాజే పర్ నహీ బల్కి ఘర్ మే ఘుస్ కర్ మారేంగే. ఆపరేషన్ సింధూర్ కే దౌరాన్ సారీ దునియా నే యే దేఖ్ భీ లియా, హమారీ సేనాఓ కా పరాక్రమ్ తో హమేషా హీ అద్భుత రహా.
0: ఈ ఆపరేషన్లో ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్తో పాటు అనేక ఇతర అత్యాధునిక రక్షణ పరికరాలు, అధునాతన క్షిపణి వ్యవస్థను ఉపయోగించినట్లు మంత్రి వివరించారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని పునరుద్ధరించడం, బలోపేతం చేయడాన్ని తన అగ్ర ప్రాధాన్యతల్లో ఒకటిగా మార్చుకుందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ రక్షణ సన్నద్దతను బలోపేతం చేయడం కాకుండా రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. సాయుధ దళాల ఆధునికీకరణ కోసం కేటాయించిన బడ్జెట్ లో 75% భారతీయ పరిశ్రమల నుంచి కొనుగోళ్లు చేయడానికి రిజర్వ్ చేసినట్లు మంత్రి చెప్పారు. దేశంలో రక్షణ ఉత్పత్తికి సరికొత్త ఊపునిచ్చే విధంగా ఈ ఏడాది ప్రభుత్వం సరికొత్త డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ విధానం ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. 2014లో దాదాపు 40,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 178,000 కోట్ల రూపాయల రికార్డు స్థాయికి చేరుకుందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను అవసరమైన వైద్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ ను ఆసుపత్రికి మార్చినట్లు న్యూఢిల్లీ డిప్యూటేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ తెలియజేశారు. వాంగ్చుక్ గత కొన్ని రోజులుగా జంతర్ మదర్ వద్ద ఉపవాస దీక్ష చేస్తున్నారు. మరోవైపు సఫ్దర్జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారు బాంబా మాట్లాడుతూ, ప్రస్తుతం వాంగ్చుక్ నిరంతర వైద్య పరీక్షల్లో ఉన్నారని, ఆయన చికిత్స అందిస్తామని చెప్పారు. వాంగ్చుక్ పూర్తి స్పృహతోనే ఉన్నారని, ఆయన శరీరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్ లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్ పోస్ట్ ను సందర్శిస్తారు. ఈ సందర్బంగా అమిత్ షా బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనలను కూడా ప్రసంగిస్తారు. దీంతో పాటు ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పంజాబ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ లిటిగేషన్ పరిష్కార వర్క్షాప్ ప్లీనరీ సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వార్తలు వింటున్నారు. హైదరాబాద్ కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన

తొరి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ప్రయోగంలో సాంకేతిక పేలోట్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందేమాతరం ప్రత్యేక పోస్ట్ కార్డ్, ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు.

0: భాగంలో సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డ్, ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. పాకిస్తాన్ అక్రమిత జమ్మూకాశ్మీర్లో సాగుతున్న అశాంతి ఆందోళనలపై యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నిరసనకారుల మరణాలపై దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఈ నెలాఖరులో జరగనున్న ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు సంయమనం పాటించాలని, ప్రాథమిక హక్కులను రక్షించాలని, హింసకు బాధ్యులైన వారిని జవాబుదారీలుగా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఆయన శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు పెరుగుతున్న రాజకీయ అశాంతి కారణంగా గత నెల నుండి జరిగిన ప్రదర్శనల్లో డజన్ల కొద్ది ప్రజలు మరణించారు. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత తెలుగు తేజం పీవీ సింధు ఈరోజు ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. మ్యాచ్ రెండవ సెట్ జరుగుతుండగా ఆమె ప్రత్యర్థి ప్రపంచ నంబర్ 4 క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన చెన్ యుఫై ఆట నుంచి తప్పుకోవడంతో ఫైనల్ కు అర్హత సంపాదించారు. అంతకుముందు జరిగిన మొదటి సెట్ను సింధు 21-19 గెలుచుకోగా రెండవ సెట్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో చైనా క్రీడాకారిణి తప్పుకుంది. ఈ సీజన్లో సింధు సాధిస్తున్న అద్భుతమైన కంబ్యాక్ లో ఈ విజయం మరొక మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో యూరప్ ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు మూడో స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 2:30 ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ టోర్నమెంట్ రెండవ ఎడిషన్ అయిన 1934 నుంచి మూడవ ప్లే ఆఫ్ మ్యాచ్ కొనసాగుతోంది. కేవలం 1950 ఎడిషన్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలిచింది. మరోవైపు రేపు రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్స్ లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి తోసిపుచ్చింది. లండన్లోని లార్డ్స్లో రేపు ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ నిర్ణయాత్మక మూడవ వన్డే తర్వాత కూడా ఆయన భారత్ తరఫున ఆడటం కొనసాగిస్తారని స్పష్టం చేసింది. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు అనే ప్రచారాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తిరస్కరించారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ కార్ఫీల్డ్ సోబర్స్ తన 89వ ఏటకన్ను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకరైన సోబర్స్ 1954 మార్చి నుంచి 1974 ఏప్రిల్ మధ్యకాలంలో 93 టెస్టులు ఆడి 57.78 సగటుతో 26 శతకాలు 30 అర్ధశతకాలు చేశారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్షంలో తొలి ప్రైవేట్ రంగం ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఈవేళ అంతరిక్షంలో ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు మహిళల సింగిల్స్ ఫైనల్ కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: టూర్కెళ్దామా? చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: మనమైతే ఉన్నాం మీకు తెలిసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా చేసి ఉండాల్సింది అనే ఆలోచనని పక్కన పెట్టి రోజు గురించి. మరి ఇందాకే దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే కనుక మరి ఈ రోజు మనం అసలు ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ఏం చేయాలి అంటే కనుక ఒక బుక్ లేదంటే ఒక కాగితం పెన్ తీసుకొని మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతున్న విషయాలు అంటే, కొంతమంది ఎప్పటి నుంచో అలా దాని

తెచ్చుకుంటారనమాట వాళ్ళ మనసులోనే. సో అలాంటి పశ్చాత్తాప భావాలు లేదంటే అపరాధ భావాలు ఇవన్నీ ఉంటే కనుక కాగితం పైన అక్షరాలుగా మార్చేసేయండి. మరి రాసిన తర్వాత అవి మనకి జ్ఞాపకాలు కాదు కదా, మళ్ళీ మనం దాచుకోవడానికి ఏం చేయాలి అంటే కనుక చక్కగా చించేసేయండి. అంటే ఇక్కడితో ఇంకా అక్కడితో అయిపోయిందనమాట. సో ఏదైతే ఇప్పటి వరకు మీరు ఇది ఉండకూడదు, ఇది చేయాల్సింది ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కదా, సో అవన్నీ రాసేసి చక్కగా ఆ కాగితాన్ని చింపేసి మళ్ళీ ఇక మీరు దాని గురించి పశ్చాత్తాప భావంతో లేదంటే అపరాధ భావంతో ఇలా ఉండకూడదు అనమాట. చక్కగా చించేసండి. అంటే ఇక్కడితో ఇంకా అక్కడితో అయిపోయిందనమాట. సో ఏదైతే ఇప్పటి వరకు మీరు ఇది ఉండకూడదు, ఇది చేయాల్సింది ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కదా, సో అవన్నీ రాసేసి చక్కగా ఆ కాగితాన్ని చింపేసి మళ్ళీ ఇక మీరు దాని గురించి పశ్చాత్తాప భావంతో లేదంటే అపరాధ భావంతో ఇలా ఉండకూడదు అనమాట. ఇక ఇప్పుడు మీరు ఏదైతే ఈ పని చేశారో మీ మనసులో గతం తాలూకు జ్ఞాపకాల బాధని, అంటే ఇలా చేయడం వల్ల ఏంటి అంటే గతం తాలూకు ఏవైనా మనకి బాధలు ఇలా ఏమైనా ఉంటే అవన్నీ ఇంకెక్కడితో ఎరేజ్ అని చెప్పి అనేసుకోవాలి. అండ్ అలా అనిపిస్తుంది కూడా అంట, ఒకసారి ట్రై చేయండి. ఇంకోటి ఏంటి అంటే విజన్ బోర్డుని సృష్టించండి. అంటే ఏంటి అంటే కనుక మీ ఆశయాలని లక్ష్యాలని ప్రాతినిధ్యం వహించే చిత్రాలు ఆలోచనలు ఇవన్నీ రాసి ఒక బోర్డ్ మీరు రోజు చూసేటట్టు అమర్చండి, లేదంటే డిజిటల్ క్యాన్వాపై ఉంచండి. ఇదేంటి అంటే కనుక రోజువారి జీవితానికి ప్రేరణ అందిస్తుంది అనమాట. ఎందుకంటే గతాన్ని మనం మార్చలేం, కానీ మన ఆశయాలు లక్ష్యాలు ఫ్యూచర్లో నెరవేర్చుకునేటట్టు ఉంటే కనుక వాటిని మనం ఎలా నెరవేర్చుకోవాలి, దానికోసం ప్రజెంట్ ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అనే ఆలోచన అయితే వస్తుంది. అండ్ ఎప్పుడైనా మిమ్మల్ని గతం ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే ప్రజెంట్ మీద దృష్టి పెట్టేయచ్చు. ఆ బోర్డు అనేది చూస్తూ ఉంటే మీ లక్ష్యాలు ఆశయాలు గోల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, కాబట్టి ఈజీగా మర్చిపోవచ్చు అనమాట. మరి ఇంకా ఏం చేయాలి అనేది ఇవాళ మీకు తెలిసాలో మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ ఓరి దేవుడా అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం, మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, చేసి ఉండాల్సింది అనే ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టే రోజు గురించి మరి దానిలో భాగంగా ఇందాక నుంచి చెప్తూ ఉన్నాను, హిస్టరీ చెప్పాను. దాని తర్వాత మనం ఏం చేయాలి ఈ రోజు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇందాకే కొన్ని చెప్పా, మరి ఇంకా మనం ఏం చేయాలి అంటే కనుక మీకు మీరే ఒక లేఖ రాసుకోండి. మనలో కొంతమంది ఎదుటి వాళ్ళ సమస్యల్ని వాళ్ళ సమస్యల్లాగా అనుకొని వాళ్ళకి ఓదార్పు తెలియజేయడానికి, ప్రేమని తెలియజేస్తూ, అభిమానాన్ని తెలియజేస్తూ చాలా మంది లేఖలు రాస్తూ ఉంటారు, మెయిల్స్ రాస్తూ ఉంటారు. ఏంటి ఈ రోజుల్లో కూడా ఇంత టైం ఉందా అంటే కనుక మరి అభిమానం అనేది ఎలా ఉంటే ఆబ్వియస్లీ రాస్తూ ఉంటాం కదా. ఎందుకు అంటే వాళ్ళ మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ వెల్ అంటే వాళ్ళ వెల్ విషర్స్గా మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉండుండొచ్చు కాబట్టి రాస్తూ ఉంటాం. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే మిమ్మల్ని మీరు పూర్తిగా యాక్సెప్ట్ చేసుకుంటూ, క్షమించుకుంటూ, అది ఏదైనా సరే కారణం ఎప్పుడైనా సరే అలా చేసి ఉండాల్సింది అని అనుకుంటూ ఉంటాం కదా. సో అవన్నీ క్షమించుకుంటూ మీకు మీరే ఒక లేఖ రాసుకోండి. సో దాన్ని పెద్దగా అంటే మీ మనసులో నాటుకుపోయేటట్లు చదవండి అనమాట. అంటే మీకు మీరున్నారు, ఎప్పుడైనా సరే మనకి మనమే ఉండాలి, మనకి మనం ఎప్పటికీ అంటే గుండె ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే ఏంటి అంటే కనుక ఎవరున్నా ఎవరు లేకపోయినా మనతో మనం ఒకళ్ళ అంటే మనతో మనమే అలా మాట్లాడుకుంటూ ఉంటే మనల్ని మనం కోల్పోకుండా ఉంటాం అనమాట. అతి ధైర్యం చెప్పుకోవడానికైనా సరే, ఇంకొకటైనా సరే ఎప్పుడు కూడా మన కోసం మనం అవైలబుల్గా ఉండాలి, మనల్ని మనం కోల్పోకూడదు కదా. కాబట్టి గతం ఎలాంటిదైనా సరే మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా కోల్పోవద్దు. అంటే మీతో ఇలా మాట్లాడుకోవడం వల్ల ఒకసారి ట్రై చేయండి, అన్నిటినీ ట్రై చేయడమే, అప్పుడు ఒక డైలాగ్ అయితే చెప్పచ్చు అనమాట ఇక్కడ. వీలైతే ఒకసారి ట్రై చేయండి, పోయేదే ఉంది, కుదిరితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ కొత్త విషయాలు కూడా నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు మీరే ఈరోజు ఒక లెటర్ రాసేసుకోండి. అంటే దేని గురించి బాధపడుతున్నారు, ఎలా చేయాల్సి ఉండాల్సింది అని అనుకుంటున్నారు, ఏది చేసి ఉంటే బాగుండేది అనుకుంటున్నారు, అసలు అలా చేసి ఉండాల్సింది కాదు అని అనుకుంటున్నారు, ఇలాంటి ఆలోచనలన్నీ ఒకవేళ ఉంటే చక్కగా రాసేయండి అని చెప్పైందాక. దాని తర్వాత మీ ఆశయాలన్నింటినీ రోజు కనిపించేలాగా ఒక విజన్ బోర్డు సృష్టించండి అని చెప్పాను. తర్వాత మిమ్మల్ని మీరే క్షమించుకుంటూ ఒక లేఖ రాసుకోండి అని చెప్పాను. ఎందుకంటే మనం చాలా మంది చాలా రకాలుగా ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోకుండా ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో. మరి అన్ని లెసన్సే కాబట్టి నేర్చుకుంటూ ఉంటాం, బట్ గతంలో కొన్ని నేర్చుకోకుండా ఉన్నప్పుడు జరిగినవి ఏదైనా మనసు బాధ పెడుతూ ఉంటే కనుక ఈరోజు రాసేయండి, వాటికి బాయ్ బాయ్ చెప్పండి, ఇంకా అసలు గుర్తు తెచ్చుకోవద్దు. అలాగే మీ ప్రయాణాన్ని మీ స్నేహితులతో, దగ్గర బంధువులతో, సన్నిహితులతో పంచుకోండి. ఎందుకు అంటే కనుక మన మనసు చాలా రిలీఫ్గా ఉంటుంది, మనం ఎన్ని దాటొచ్చాం, ఒకవేళ మనం దాటిన వాటిల్లో చాలా ఉన్నాయనుకోండి, సో ఎదుటి వాళ్ళకు కూడా అవి యూజ్ అవ్వచ్చు. మనం ఏం నేర్చుకున్నాం, అప్పుడు ఆ సిచ్యువేషన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాం,

అంటే ఆ ఎడిటి వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు అయి ఉండాలన్నమాట. అలా అని అందరికీ అస్సలు చెప్పుకోవద్దు. ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్లో అయితే ఆ రిలేషన్ అనేది ఎంతవరకు అంటే చాలా టైం పట్టచ్చు వాళ్ళు మనకి స్నేహితులు అయ్యేంత వరకు. ఆ తర్వాత కూడా బోల్డ్ అంత నమ్మకం ఉంటే మాత్రమే మీరు మనసు విప్పి అయితే మాట్లాడండి. అలాగే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, మంచి సంగీతం వినండి. ఇది మనం ఏ టాపిక్ మాట్లాడుకున్నా వస్తుంది, ఎందుకంటే సంగీతానికి అలాంటి శక్తి ఉంది కాబట్టి. సంగీతం వినాలి అంటే మీకు అసలు గుర్తు రావాల్సింది ఏంటి, మన వివిధ భారతి ఎఫ్ఎం అన్నమాట కాబట్టి. సో సంగీతం వినాలి అంటే వివిధ భారతి ఎఫ్ఎం వినండి అని చెప్పాలి ఇక్కడ. అలాగే మీ ఎమోషన్స్ అన్నిటినీ కూడా సృజనాత్మకంగా వ్యక్తీకరించడం వల్ల అవి బంధాలని మరింత బలపరుస్తాయి అన్నమాట. కాబట్టి చక్కగా క్రియేటివ్గా సంగీతం వినడం, సో ఏదైనా రాసుకోవడం మీకు ఏది సంతోషాన్ని ఇస్తే అది, అలాగే ఇప్పటి వరకు మీరు దాటిన ప్రయాణాన్ని కూడా మీ స్నేహితులతో పంచుకోవడం, ఇవన్నీ చేయాలన్నమాట. మరి ఇంకా ఏం చేయాలి ఈరోజు అనే దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రామబాణం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్న మీకు తెలిసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, చేసి ఉండాల్సింది అనే ఆలోచనలని పక్కన పెట్టే రోజు గురించి ఇందాకే చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి ఈ రోజు ఇంకా మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, ఇందాకే చాలా చెప్పా, మరి ఇప్పుడైతే ఇంకొన్న అనమాట, కొత్త సంకల్పాలని ఏర్పరచుకోండి. ఎందుకు అంటే గతాన్ని వదలాలి అంటే ఖచ్చితంగా

ఇంకా మనందరికీ కూడా కొత్త సంకల్పాలు అయితే ఉండాలి కాబట్టి అవి ఏర్పరచుకోవాలన్నమాట. మనల్ని మనం మెరుగుపరచుకోవాలి అంటే నిజంగా మనం గట్టిగా డిసైడ్ అయితే, ఒక డైలాగ్ కూడా ఉంది కదా, గట్టిగా అనుకుంటే అయిపోతుంది అని చెప్పి. కాబట్టి మనల్ని మనం మెరుగుపరచుకోవాలి అనుకుంటే ఏది కూడా మన ఎదుగుదలని ఆపలేవన్నమాట. అవి పరిస్థితులైనా కానివ్వండి, మనుషులైనా కానివ్వండి, ఏవైనా సరే మన ఎదుగుదలని అయితే ఆపలేవన్నమాట. మార్చుకోవాలి అంటే మనల్ని మనం మార్చుకోవాలి అనే సంకల్పంతో మీరు సాధించగలిగిన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకోవడానికి అనుసరించాల్సిన పనులు అయితే చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అందని వాటి గురించి మనం ఎక్కువగా అంటే మనకు జరగని వాటి గురించి మనం కలలు కనకుండా రియాలిటీలో ఉంటూ నిజ ప్రపంచంలో ఉంటే జీవితం చాలా బాగుంటుంది. అండ్ రియాలిటీ ఎప్పుడు మనకి నిజాన్ని మాత్రమే చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, 2 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడి నుంచి ఎలా ఉండాలి, 5 సంవత్సరాల తర్వాత ఏం చేస్తే మన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు బెటర్ అవుతాయి, సిచ్యువేషన్స్ బాగుంటాయి, ఇలా అనుకోవచ్చు. సో ఇలాంటి సంకల్పాలు నెరవేర్చుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, సో 5 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇప్పటి నుంచి మీరు ఆ కలలు నెరవేర్చుకోవడానికి ఏం చేయాలి. సో ఇది రియాలిటీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇల్లు కట్టుకోవడం అనేది అందరికీ ఒక కామన్ కల అన్నమాట. కాబట్టి ఇలా జరిగే కలల గురించి ఆలోచిస్తూ, సో మన గురించి మనకు ఒక క్లారిటీ ఉండి ఏం చేయాలి అనే ఆలోచనలుండి గతం గురించి ఆలోచించే సమయాన్ని హ్యాపీగా, ఇన్ని సంకల్పాలు ఉన్నప్పుడు ఇంకెక్కడ గతం గుర్తుంటుంది కదా. కాబట్టి గతంలో మునిగిపోకుండా, గతంలో ఉండిపోకుండా గతానికి బాయ్ బాయ్ చెప్పేయచ్చు అనమాట. అలా అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనం పాటిస్తే, ఈ రోజు నుంచి మనం నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా జీవితంలో ముందుకైతే వెళ్ళిపోవచ్చు అదనమాట. మరి వాళ్ళకి మీకు తెలిసే ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రకడ. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 నింగిలోకి తీసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ మధ్యాహ్నం 12:05 చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఉదయం 11:30 ప్రయోగం జరగాల్సి ఉండగా సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసి శాస్త్రవేత్తలు పరిశీలన చేపట్టారు. ఇంధన ప్రక్రియలో ఉన్న సమస్యను సరిచేసి 35 నిమిషాల తర్వాత రాకెట్ను ప్రయోగించారు.

చెప్పారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన అతనను తీవ్రంగా కలిచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి సంఘటనలకు సమాజంలో తావు లేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. హార్ముజ్లో మందు పాత్రలు ఉన్న ప్రాంతం మీద వెళ్లిన 2 చమురు ట్యాంకర్లు పేలిపోయాయని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే ఈ జలమార్గం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించిన 4 నౌకలను అడ్డుకున్నామని వెల్లడించింది. అయితే హార్ముజ్లో సీమైన్లను ఢీకొట్టి 2 చమురు ట్యాంకర్లు పేలినట్లు ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా ఖండించింది. ఎప్పటిలాగే ఐఆర్జీసీ అసత్య ప్రచారం చేస్తోందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కాకినాడ యానాం పోలవరంలో పలుచోట్ల ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజమహేంద్రవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు బోల్తాపడింది. కొండపి నుంచి మద్దలూరు మీదుగా ఒంగోలు వస్తున్న పల్లెవెలుగు బస్సు కొండపి మద్దలూరు మార్గంలో ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించబోయి పక్కకు బోల్తాపడింది. ప్రమాద సమయంలో 60 మంది ప్రయాణికులున్నారు. వారిలో 20 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

బీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట దాటి 7 నిమిషాలు దాటి 14 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. సమ్మానం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ దీరాలో అసలు భారతదేశంలో దీరలు సాధించిన విజయాలు ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. మరి ఎవరు ఏం సాధించారు అంటే ప్రపంచ పారా ఎలీట్ టేబుల్ టెన్నిస్ టీటీ టోర్నమెంట్ లో మిక్స్డ్ డబుల్స్ క్లాస్ 10వ విభాగంలో మన తెలుగు అమ్మాయి గంగాపట్నం విజయ దీపిక రజక పథకం అయితే సాధించింది అనమాట. మరి ఇంకా అసలు ఎవరు ఎలాంటి విజయాలు సాధించారు అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇవాళ దీరాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక కుబేరా మూవీ నుంచి అనమాట. సో కుబేరా మూవీ నుంచి లవ్లీ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి మన భారతదేశంలో ధీరలు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇంకా ఎవరు ఏది సాధించారు అంటే కనుక, భారత టేబుల్ టెన్నిస్ యువ క్రీడాకారిణి దివ్యాంశి భౌమిక్ అన్నమాట ప్రపంచ వేదికపై తన సత్తా అయితే చాటింది. భారత్ తరపున డబ్ల్యూటీటీ ఫీడర్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కురాలుగా అంటే 15 ఏళ్ల దివ్యాంశి అయితే హిస్టరీ అయితే క్రియేట్ చేసిందనే చెప్పాలి. జూన్ 1, 2026న ప్రెస్టీనాలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో దివ్యాంశి చైనీస్ తైజీకి చెందిన ఇతియాన్ పై విజయం అయితే సాధించిందన్నమాట. ప్రపంచంలోనే ఈ టైటిల్ గెలిచిన రెండో పిన్న వయస్కురాలుగా ఘనత సాధించి మహిళల డబుల్స్ లో కూడా స్వర్ణ పతకాన్ని సాధించిందన్నమాట. మరి ఇంకా ఎవరు ఎలాంటి విజయాలు సాధించారు అంటే కనుక, ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అకాడమీ ప్రోగ్రామ్ రేసింగ్ రౌండ్ 2లో 12 ఏళ్ల భారత యువ రేసర్ అతికా మీర్ అన్నమాట తన అత్యున్నత ప్రదర్శన అయితే నమోదు చేసుకుంది. 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయోభాగంలో ఉండే కేటగిరీలో అతికా అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డ్రైవర్లని దాటి విజేతగా నిలిచిందన్నమాట. 25 మంది డ్రైవర్లు పాల్గొన్న ఈ ఈవెంట్ లో 2.6 సెకండ్ల టైమింగ్ అనేది చాలా చాలా పెద్ద విజయంగా అయితే గుర్తించవచ్చు అనమాట. మరి చూసారు కదా, ఏజ్ తో అయితే ఎలాంటి సంబంధం లేదు ఏదైనా సాధించడానికి అని చెప్పి నిజంగా వీళ్ళిద్దరు కూడా ఇంకొకసారి ప్రూవ్ చేశారు మనందరికీ. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మహర్షి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. మహిళల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.

విజయవంతమైన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్టంలోని ప్రధాన నగరాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్. ఇక వార్తల్లోని వివరాలు. మహిళలు స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.

0: చారు. గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనపై ఆయన ఎక్స్వేదికగా స్పందించారు. మహిళలను అవమానించే ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధం ఉన్న పార్టీ కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. గుడివాడ పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ప్రజావేదిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
1: మూడో శనివారం వస్తే నాకు గుర్తొచ్చే ఏకైక కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఇది నా మనసుకు చాలా దగ్గరుండే కార్యక్రమం. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు క్లీన్ చేయడమే కాదు, చెత్త లేకుండా చేయాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎక్కడికక్కడ మీలో ఒక ఫీలింగ్ రావాలి, సమక్షేమం అర్హులందరికి ఇవ్వాలి, ఇంకా ఆదాయం పెరిగితే పెరిగిన ఆదాయం నుంచి సమక్షేమ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా ఇస్తాం.
0: స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ఈరోజు నింగిలోకి వెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 12:05 చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ఇస్రో స్కైరూట్ శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఏళ్ల తరబడి స్కైరూట్ చేసిన కృషి ఫలితమే ఈ విజయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్యం అందించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో ట్రామా విభాగానికి కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. మరో 100 పడకల భవన నిర్మాణం నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
2: నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో వాటిని ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద వర్కప్ చేసుకుంటా వస్తా ఉన్నాం. అందులో హాస్పిటల్ అనేది ఒక ప్రధానమైనది. ఈరోజు ట్రామా బ్లాక్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో 100 బెడ్లుంటాయి, 85 వార్డుల్లో బెడ్లు, 15 ఐసీయూ బెడ్లు. ఇందులో 2 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, అదేవిధంగా డ్రెస్సింగ్ రూములతోటి ఓపీ ఉంటుంది. ఇక్కడ 18 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం.
0: రాష్ట ప్రభుత్వం గ్రామీణ పాలనలో నెలకొల్పుతున్న సుపరిపాలనకు నిదర్శనంగా రాష్టంలోని 23 గ్రామ పంచాయతీలు ప్రతిష్టాత్మక ఐఎస్ఓ పత్రం సాధించడం రాష్టానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీలో సిటిజన్ చార్టర్ అమలు, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, క్రమం తప్పని సమీక్షలు వంటి ఉత్తమ పాలనా ప్రమాణాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ ఘనత సాధించిన గ్రామ పంచాయతీలను ఇందుకు కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. రాష్టంలో విశాఖపట్నం, అరకులోయ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలను ప్రధాన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆలిండియా చాప్టర్ చైర్మన్ల సమావేశం 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, పర్యాటకులు ఎక్కువ రోజులు బస చేసేలా క్యారవాన్, అడ్వెంచర్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే స్థానిక సంస్కృతిని పెంపొందించడమే ప్రభుత్వ విధానమని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. నగరంలో ఏక వినియోగ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉందన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా

0: ప్రజా రవాణా అధికారి ఎస్ గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి గ్యారేజీ ఆవరణలో స్వచ్చందర కార్యక్రమం నిర్వహించారు. ఇక అనంతపురంలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో ఇటీవల నిర్మాణంలో ఉన్న బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. పాఠశాల భవనానికి అవసరమైన మరమ్మతులు, పునరుద్దరణ పనులను వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. అనంతరం పెనుకొండలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించి ఆవరణలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు, ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులపై వర్షపు నీరు చేరింది. ఈ వర్షాలతో వ్యవసాయానికి ఊరట లభించిందని, వరి సాగుతో పాటు ఇతర పంటలకు తగిన తేమ అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. విజయవంతమైన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్టంలోని ప్రధాన నగరాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
6: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

పరిశోధన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 34 నిమిషాలు అయితే అయిపోయిందనమాట. సో మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే గనక 2023-24 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తరపున ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ అండ్ సైన్స్ ఒక సర్వే నిర్వహించిందనమాట. మరి దాని ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో తల్లి శిశు ఆరోగ్య సంరక్షణ వివరాలు ఏంటి అనేది ఇవాళ దీరాలో తెలుసుకుందాం. మరి ఇప్పుడు ప్రెజెంట్ అంటే కంపేర్ చేసి చెప్పిందనమాట, అంటే 2023-24 సంబంధించి, అలాగే ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎంత పర్సంటేజ్ అనేది పెరిగింది, సో వీళ్ళకి సంబంధించి వివరాలు ఏంటి, సో ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం దీరా ప్రోగ్రామ్లో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సెహరి అనమాట. ఈ సాంగ్ వింటూ మరి నేను చెప్పబోయే టాపిక్ కోసం ఎదురు చూస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

మిస్ ఇండియా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతూ ఉన్నాం కదా మరి 2023-24 కాలానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తరపున ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫర్టిలైజేషన్ అండ్ సైన్స్ అనమాట. సో దీని ప్రకారం ఏంటి అంటే కనుక ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వివరాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సో ఇంతకీ మరి ఏంటి అంటే గనక ఇందాక నేను చెప్పాను కదా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ అండ్ సైన్స్ అనమాట. సో అదైతే ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. మరి దాని ప్రకారం ఏంటి అంటే కనుక గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లోనే ANC సేవలు పొందుతున్న తల్లుల సంఖ్య 81.7% నుంచి 88.6% పెరిగిందనమాట. అలాగే ప్రసవ పూర్వ సంరక్షణ కవరేజీ అనేది 99.7% గతంలో పోలిస్తే ఇప్పుడు 99.7% పెరిగిందనమాట. అసలు ఇంకా ఏంటి అంటే కనుక 100 రోజులకి మించి ఓకే ఐరన్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకుంటున్న తల్లుల సంఖ్య 56.3% పెరిగిందనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వివరాలు ఏంటి అనేది. సో ఇందాకే చెప్పాను కదా దేని ప్రకారం అంటే కనుక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ అండ్ సైన్స్ నిర్వహించిందనమాట ఒక సర్వే. సో దాని ప్రకారం ఇప్పుడు నేను చెప్తున్న డీటెయిల్స్ అన్ని జాతీయంగా కాదు, అలాగే వేరే రాష్ట్రాలవి కూడా కాదు, మన ఆంధ్రప్రదేశ్లో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వివరాలు ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం. మరి ఇంకా మరి ఏంటి మనం తెలుసుకోవాల్సినవి, వాళ్ళ వివరాలు అనేవి ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా ధీరాలో మాట్లాడేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సూపర్ మచ్చి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటర్ స్టేడియం 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఏంటి అంటే కనుక, ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ అండ్ సైన్స్ ఒక సర్వే అయితే నిర్వహించింది. మరి దాని ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వివరాలు ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందాకే కొన్ని చెప్పా. మరి ఇంకా ఏంటి అంటే కనుక, నైపుణ్యం కలిగిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జరిగే ప్రసవాలు 96.1% నుంచి 98.7%కి పెరిగాయన్నమాట. అలాగే 12 నుంచి 23 నెలల వయసున్న శిశువులకి పూర్తి వ్యాక్సినేషన్ కవరేజీ 88% నుండి 92.3% పెరిగిందనమాట మన ఆంధ్రాలో. ఇంకా 94.2% మంది పిల్లలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల అంటే వీటి ద్వారానే వ్యాక్సిన్లు అయితే పొందారనమాట. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరికీ తెలిసిందే, సో చిన్నపిల్లలు అప్పుడు వ్యాక్సినేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా మంది ప్రచారం చేస్తూ ఉంటారు, దాని ఇంపార్టెన్స్ చెప్తూ ఉంటారు. సో దానికోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతూ ఉంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పించి అండ్ ఫైనల్గా తల్లులకి అలాగే పిల్లలకి కూడా గవర్నమెంట్ కేంద్రాల ద్వారానే 94.2% పెరగడం అనేది చాలా చాలా మంచి విషయంగా చెప్పచ్చు. అండ్ ఇంకా సర్వే కాలంలో 6 నెలల కంటే తక్కువ వయసున్న పిల్లలు 96.5% మందికి తల్లిపాలు అందాయి. ఇది అన్నిటికంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అనమాట. ఎందుకు అంటే కనుక, మనం సెలబ్రేట్ చేసుకున్నాం తల్లిపాల వారోత్సవాల గురించి. సో ఆ రోజు చాలా మంది చెప్పారనమాట, సో పీడియాట్రిషియన్స్తో ఇంటర్వ్యూస్ చేయడం కానివ్వండి, సో చాలా మందికి అవగాహన కల్పించడమే ఆ తల్లిపాల వారోత్సవాలు ప్రధాన కాన్సెప్ట్ అనమాట. సో అప్పుడు ఏంటి అంటే, తల్లిపాలు ఎందుకు ఇంపార్టెంట్, 6 నెలల వరకు తల్లిపాలిస్తే పిల్లలకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఎన్నో టాపిక్స్ మనం ధీరాలో మాట్లాడుకున్నాం కదా. సో మొత్తానికి ఫైనల్గా 96.5% మందికి తల్లిపాలు అందాయి అంటే అది కూడా మనందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అనమాట. అండ్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మరి పిల్లల్లో ఇమ్యూనిటీ బాగుండాలి అన్నా, తర్వాత వాళ్ళ గ్రోత్ చాలా బాగుండాలి అంటే తప్పకుండా మొదటి 6 నెలలు తల్లిపాలైతే అందాలన్నమాట. సో ఏదైనా అనారోగ్య కారణాలు ఇంకా తప్పనిసరి అనుకుంటే తప్ప, మ్యాక్సిమం ఇంకా 1000% తల్లిపాలు ఎంతో ఎంతో శ్రేష్టమైనవి. ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలైనా తట్టుకోగలిగిన శక్తి ఉంటుందన్నమాట తల్లిపాల వల్ల. సో అది అలాగే ఇంకేంటి అంటే కనుక, 5 ఏళ్లలోపు పిల్లలు సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే తక్కువ బరువు ఉండడం అనేది 6.0% నుంచి ఏంటి అంటే కనుక, సో అది పెరిగింది అంటే 2.7%

తగ్గిందన్నమాట. అంటే చాలా మంది తక్కువ బరువుతో బాధపడుతూ ఉండడం, దానివల్ల అనేక రకాల సమస్యల బారిన పడటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో మరి అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కనుక 6.0% నుంచి 2.7%కి తగ్గింది. ఎందుకంటే ఇది తగ్గాల్సిన విషయమే కాబట్టి. సో ఆల్మోస్ట్ మరి మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వివరాలు మన ఆంధ్రాలో అయితే ఇలా ఉన్నాయన్నమాట. అండ్ చాలా మంది అంటే ఇంతమంది పిల్లలకి వ్యాక్సినేషన్ అందింది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అలాగే తల్లిపాలు అందింది కూడా చాలా పెరిగాయి. అలాగే పిల్లలందరికీ కూడా ఇంకోటి బరువు అనేది సమస్య కాకుండా ఉండాల్సిన వెయిట్లో ఉండడం అనేది కూడా మంచి విషయమే అనమాట. అలా ఉండాలి అంటే తల్లిపాలు అనేవి ఖచ్చితంగా అందాలి. అండ్ తల్లులందరూ కూడా ఏమి ఆలోచించకుండా టెన్షన్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండాలన్నమాట. సో అది మరి మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వివరాలు ఏంటి అనేది మీ అందరూ కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నా. మరి ఇవాళ దీరా కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చింది అని నేనైతే అనుకుంటూ, ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక జాను మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తూ మరి ధీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాను. మరి మళ్ళీ మనం కలుసుకుందాం ఎప్పుడు అంటే కనుక మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో అనమాట. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: Jyoti FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: పోగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. This is Akashvani and I'm Shagun Chopra with the Midday News. The headlines. India's first privately developed orbital rocket Vikram 1 launched successfully from Satish Dhawan Space Center at Sriharikota. Prime Minister Narendra Modi congratulates the Skyroot Aerospace team, calls it a defining moment in India's space journey. Defence Minister Rajnath Singh says India's zero tolerance against terrorism is not merely a statement but a firm line of action. Red colour warning issued for very heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim till tomorrow. And in badminton, PV Sindhu storms into women's singles final of Japan Open in Tokyo. And now the news in detail. India's first privately developed orbital rocket Vikram 1 under Mission Agaman has successfully reached orbit after completing its final burn and injecting payloads into a 450-kilometer orbit. The liftoff took place at 12.05 p.m. from the Satish Dhawan Space Center at Sriharikota in Andhra Pradesh.
3: 2-1-0.
4: And we have liftoff of Vikram 1, India's first

క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2 గంటల 30 నిమిషాలు అయితే అయిపోయింది అనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, మరి నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి క్వశ్చన్ అయితే అడిగేస్తాను, బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు అనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే, పెడన జోగానంద్రగాలి నుంచి అప్పలరాజు గారు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రసూనా గచ్చిబౌలి నుంచి ఈ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అంటున్నారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం నుంచి మెసేజ్ చేశారు. మీరు చెప్పింది అయితే విన్నాము, అండ్ అలాగే దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలియజేస్తామన్నమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఏం లేదు, యాక్చువల్గా ఇనియాతుల్లా గారు ఏం చెప్తున్నారు అంటే గనక మొబైల్లో ఏంటో మీ ప్రసారాలు రావట్లేదు అని అయితే చెప్తున్నారు అనమాట. సో ఒకసారి ఏంటి అనేది మాకు కూడా ప్రస్తుతానికి అయితే తెలియదు, చూస్తాం. అండ్ ఇంకా ఏంటి అంటే గనక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు పెద్ద కాకా నుంచి పద్మ భవ్య వీళ్ళందరూ అనమాట. అండ్ ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవే అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి మెసేజ్ చేశారు అంటే కనుక దుర్గారావు హాయ్ అంటున్నారు. సో అవి మెసేజ్

అయితే మరి క్వశ్చన్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. అంటే రీజన్స్ చాలా అయి ఉండొచ్చు, అండ్ ఇంకోటి ఏంటి అంటే సో వర్షాలు ఉన్నాయి కదా, సో సిగ్నల్ అనేది ఎలా ఉంది ఏంటి, సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కారణాలు. సరే ఏది ఏమైనా ఆ ప్రాబ్లం తొందరలోనే సాల్వ్ అయిపోతుంది అని అనుకుందాం. మరి ఇప్పుడైతే కనుక క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటున్న వాళ్ళకి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. చాలా సింపుల్ క్వశ్చన్తో ఈరోజు సండే సండే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. మరి ఇంతకీ ఆ సింపుల్ క్వశ్చన్కి ఏంటి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ప్రపంచ సంగీత దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ రెండు ఒకే రోజు అనమాట, ఆ రోజు ఏంటి అనేదే క్వశ్చన్. ప్రపంచ సంగీత దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అనేది క్వశ్చన్. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రిధమ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మనమైతే ఉన్నాం సండడే సండడే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపిస్తూ ఉన్నారనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ఆన్సర్స్ అయితే చదవాల్సిందే. చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేశారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అలాగే దీపిక హైదరాబాద్ నుంచి ప్రసన్న గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మరి ఇంతకీ అసలు ఎక్కడ ఆన్సర్ ఎక్కడ. అలాగే ఇంకా భాస్కర్ గారు పెడ నుంచి మెసేజ్ అయితే పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు, పెదకాకాని నుంచి పద్మ వీళ్ళందరూ అనమాట. మరి మీరు ఇంకొకసారి చెక్ చేసుకోండి. అలాగే హాయ్ ప్రసన్న గారు అంటూ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. మరి ఎక్కడ ఆన్సర్ ఇంకా ఎవరు పంపించట్లేదు, విన్నారని అనుకుంటున్నా. క్వశ్చన్ అయితే పెడన జోగానందరావుకాళి నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అంటే చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తున్నారు కానీ ఆన్సర్స్ ఎక్కడ. అలాగే ప్రసన్న గారు అంటూ విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మువ్వ మండలం కాజా నుంచి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ చాలామంది ఏంటంటే కొంతమందికి మొబైల్ యాప్లో రావట్లేదు అంటున్నారు, కొంతమంది వస్తుందని అంటున్నారు. మేబీ అది సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుంది. సో టెక్నికల్గా అయింది ఏంటి అంటే కనుక ఏం లేదనమాట. సో ఇట్ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు. సో అదొకటి మీకు క్లారిటీ. అండ్ ఒకవేళ సిగ్నల్ ప్రాబ్లం అయితే అదే సాల్వ్ అయిపోతుంది. అండ్ ఇంకొకళ్ళు ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదితేష్ గారు అయితే మెసేజ్ చేశారనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి అంటే శ్రీను మెసేజ్ చేశారు, ఎక్కడి నుంచి మచిలీపట్నం నుంచి, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏంటి ఒక్క నెంబర్తో అటు ఇటు తేడాగా పంపించారు.

చేస్తున్నారు, కొంచెం ఆలోచిస్తే కరెక్ట్ పంపించేసేయచ్చు. అలాగే రాజోలి నుంచి బోరెలి జయన్న ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే, మీ అందరి కోసం ఎవరైతే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ హాయ్ అనే మెసేజ్ దగ్గర ఆగిపోయారో, మరి ఆన్సర్ మా వాళ్ళు కూడా పంపించాలి కదా. సో వాళ్ళందరి కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. చాలా ఈజీ క్వశ్చన్తో ఈరోజు మనం సండే సండే స్టార్ట్ చేసేసాం అనమాట. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ప్రపంచ సంగీత దినోత్సవం అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ రెండు ఏ రోజు జరుపుకుంటారు అని చెప్పి అడిగాను అనమాట. సో మరి క్వశ్చన్ ఒకటే అయినప్పుడు ఆన్సర్ కూడా ఒకటే ఉంటుంది. రెండు రకాల ఆన్సర్లు, రెండు రకాల డేట్లు ఉండవు, ఈ రెండు ఒకటే రోజు జరుపుకుంటారు, అదే క్లూ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ నీకోసం అనమాట. మరి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మన మైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి వివిద్ భారతీయ ఫామ్ ఉంది కూడా మీ అందరి కోసమే అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే ఇప్పుడు పంపించేశారు. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక క్లూ ఇచ్చేసిన తర్వాత రాజోలి మండలం నుంచి, వివర్స్ కాలనీ నుంచి అనమాట, మాదిగుండు రాజేష్ ఇంకా చరణ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉండవల్లి నుంచి హిమబిందు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే నంద్యాల నుంచి అనమాట పరశారామ్ అని మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి నవోదయ అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాకా నుంచి భవ్య అనమాట ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక మస్తాబాద్ నుంచి సావిత్రి చిన్ని జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే తిరుపతి నుంచి మురళి ముట్టెద్దుల మెసేజ్ చేశారు, మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు అనమాట. అండ్ ఇంకా రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సీను ఐరాల నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద వీళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ పంపించేశారు. అండ్ ఇంకా గరీబ్ నవాజ్ అంటూ పంపించేశారు నర్సరావుపేట నుంచి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దేవనూరు మజారా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఎగ్జాక్ట్గా ఆన్సర్ కూడా కరెక్ట్గా మెసేజ్ పంపించేశారనమాట. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఎవరు మెసేజ్ చేశారు నమస్కారం అంటూ కరెక్ట్ ఆన్సర్తో అనమాట ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అలాగే క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎంఎంఎస్ నివాస్ గారు అనమాట నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆన్సర్ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్టే అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని వీళ్ళందరూ అనమాట. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. సో ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా, సో సిగ్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అంతే తప్ప టెక్నికల్గా మా సైడ్ నుంచి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట. సో ఎనీవే అయినా కూడా మీరు ప్రోగ్రామ్ని వింటూ మొత్తానికి ట్రై చేస్తూ ఆన్సర్ అయితే చాలామంది కరెక్ట్ అయితే పంపించేశారు. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మరి ఇంతకీ అసలు ఏంటి ఆ కరెక్ట్ ఆన్సర్ అంటే కనుక ప్రపంచ సంగీత దినోత్సవాన్ని అలాగే యోగా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అంటే కనుక అందరూ పంపించిందే మీ అందరూ జూన్ 21 అనమాట. ఎవరో ఒక్కళ్ళిద్దరు మాత్రం జూన్ 26 అని పంపించారు, బట్ జూన్ 21 అని చెప్పి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు. అండ్ ఆన్సర్ రివీల్ చేసేసిన తర్వాత కొన్ని మెసేజ్లు అయితే వచ్చేసినాయి. ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి వీళ్ళందరూ వణుకూర్ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. సరే మరి ఇంకా క్వశ్చన్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. బట్ దానికంటే ముందు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయా. మరి మీ అందరి కోసం నేను ఏ సాంగ్ ప్లే చేస్తున్నాను అంటే కనుక ప్రేమతోరా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. మీరు కూడా ప్రేమతో వినేసేయండి. వింటూ నేను అడగబోయే నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: आकाशवाणी को हिमाडा न्यूज हेडलाइन। प्राइम मिनिस्टर नरेंद्र मोदी सेज दिस इज
1: సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు. భారత అంతరిక్ష రంగాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లేందుకు బృందాన్ని అభినందించారు. తిరుపతి జిల్లాకోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన కుమారుడు దేవాంశ్తో కలిసి వీక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. గుడివాడ పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ప్రజావేదిక సమాపేశంలో పాల్గొని ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్యం అందించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో ట్రామా బ్లాక్ను కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలో విశాఖపట్నం, అరకులోయ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలను ప్రధాన పర్యాటక హబ్లుగా అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆల్ ఇండియా చాప్టర్ చైర్మన్ల సమాపేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్చంద్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో ఇటీవల నిర్మాణంలో ఉన్న బాలుర పాఠశాలను

జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ తో కలిసి ఈ రోజు పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తి, బిక్కువోలు, రంగంపేట, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులపై వర్షపు నీరు చేరింది. ఈ వర్షాలతో వ్యవసాయానికి ఊరట లభించిందని, వరి సాగుతో పాటు ఇతర పంటలకు తగిన తేమ అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారు లేదా, అవన్నీ తెలుసుకునే టైం అయితే వచ్చేసింది అనమాట. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారనమాట. అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను కదా, సో అది కూడా ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి అనమాట ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి అనమాట నజరీన్, అలాగే నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ ముద్దునూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ అలాగే క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మెసేజ్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమున్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు, పాతింటి ఎల్లప్ప జీవమ్మ వీళ్ళందరూ గోర్లకాందొడ్డి విలేజ్ నుంచి మెసేజ్ పంపించేశారు కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంజాల నుంచి ప్రశా అని మెసేజ్ చేశారు, పర్షా అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్న వాళ్ళ కోసం ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాకు తెలిసి ఇంకొకసారి క్వశ్చన్ అడిగేస్తే క్లారిటీ కూడా వచ్చేస్తుంది. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక చాలా సింపుల్ అని ఇందాకే చెప్పా, బడిలో ఉంటాను, గుడిలో ఉండను, లతలో ఉంటాను, గీతలో ఉండను, వేగంలో ఉంటాను, వేదంలో ఉండను, మరి ఇంతకీ నేను ఎవరిని అనేది క్వశ్చన్. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ సఖి అనమాట. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫ్యామ్.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విభిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక అంకయ్య గారు బందర్పల్లి నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ ప్రసన్న గారు అంటున్నారనమాట, మురళి గారు. సరే ఇంతకీ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ అయితే అందరూ పంపించేసేయండి. అండ్ ఇంకా ఎంఎంఎస్ నివాస్ గారు ఆన్సర్ ఎక్కడా? ఏంటి క్వశ్చన్ చాలా ఈజీగానే ఉంది కదా. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి రమేష్ దొంతి అనమాట. మీరు కరెక్ట్గా

గుర్తుకొచ్చేసారు. ఇంకా ఒకే ఒక అక్షరం యాడ్ చేస్తే మీ ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది అనమాట. అలాగే కర్నూలు జిల్లా నుంచి, ఎక్కడి నుంచి, గోనగళ్ళ గ్రామం నుంచి అనమాట లక్ష్మీదేవి గారు. ఇంకా రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఐఆమ్ ఫ్రమ్ అనంతపురం అంటున్నారు. పేరు ఊరు ఐఆమ్ ఫ్రమ్ అనంతపురం అంటే మీరు ఎక్కడి నుంచి, మీ పేరేంటి, సో ఇవి కూడా చెప్తే బాగుంటుంది దాంతోపాటు ఆన్సర్ కూడా. అండ్ శ్రీ విశాఖపట్నం నుంచి ఒక్క పదం, ఒక్క అక్షరంలో అలా కన్ఫ్యూజ్ అయిపోయారు, మీరు ఆ అక్షరం మార్చేసుకుంటే మీ ఆన్సర్ కూడా కరెక్ట్ అయ్యేది, ఇప్పుడైతే రాంగ్. అండ్ అలాగే నంజాల నుంచి పార్ష రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే రాణినగర్ అనంతపురం నుంచి అనమాట బి రాజశేఖర్. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేస్తున్నారు కానీ ఆన్సర్ అయితే రాంగ్ పంపించేశారు. అండ్ ఇంకా ఒక్క అక్షరంతో మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అమ్మూరి హరి యశోద వీళ్ళందరూ అనమాట. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక భీమేశ్వరరావు గారు పెడ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ గారు ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని మండలం నుంచి ఆన్సర్ తెలియదు అంటున్నారు. ఏం పర్లేదు, అందరికీ అన్నీ తెలియాలని లేదు, తెలియనివి తెలుసుకుంటూ అలా ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట. మౌలాలి గారు కొల్లిపర నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేస్తారనమాట. అండ్ ఇంతకీ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే ఈ రెండు రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక బడిలో ఉంటాను, గుడిలో ఉండను, లతలో ఉంటాను, గీతలో ఉండను, వేగంలో ఉంటాను, వేదంలో ఉండను అంటే బలగం అనమాట. ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు, కొంతమంది మాత్రం బలం అని పంపించారు. సో వాళ్ళకే చెప్పాను అనమాట, ఒక అక్షరాన్ని కరెక్ట్ చేసుకుంటే మీ ఆన్సర్ కూడా కరెక్ట్ అయిపోయి ఉండేది అని. మరి బలగం ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఎవరైతే ఆన్సర్ కరెక్ట్గా మెసేజ్ చేశారో వాళ్ళందరి కోసం మరి బలగం మూవీ నుంచి సాంగ్ అయితే డెడికేట్ చేయాలి కదా. సో అందరి కోసం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళ కోసం, అలాగే మన వివిధ భారతి లిజనర్స్ అందరి కోసం బలగం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం కేర్ఫుల్ గా వినాల్సిందే. అలా వింటే మాత్రమే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు అనమాట. సర్లేమ్మా, ఇంకా క్వశ్చన్ అడుగు అనుకుంటున్నారని నాకు తెలుసు. సో క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. 2020వ సంవత్సరానికి గాను గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ప్రకటించిన ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం అవార్డుని ఏ స్టేట్, అంటే ఏ రాష్ట్రం గెలుచుకుంది? మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా. యాక్చువల్గా సాంగ్స్ వింటూ రిలాక్స్ అయిపోదాం అనుకుంటున్నారు కదా, సడన్గా ఇలా జీకే క్వశ్చన్స్ అడిగేస్తే ఎలా అంటే ఎలా అయినా మరి మైండ్కి అలా పదును పెట్టాలి అప్పుడప్పుడు. మీ అందరి కోసం క్వశ్చన్ మీ అందరూ అడగకుండానే ఇంకొకసారి అడుగుతున్నా. ఈసారి వినండి, ఆన్సర్ అయితే తెలిసిపోతుంది. 2026వ సంవత్సరానికి గాను గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ప్రకటించిన ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం అవార్డుని ఏ రాష్ట్రం గెలుచుకుంది అనేది క్వశ్చన్. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243114 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరినీ నేను ప్రేమ దేశానికి తీసుకెళ్ళబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రేమ దేశం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. మరి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు. అంటే గనక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మూరు హరి యశోద, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పరుష అనమాట ఎక్కడి నుంచి, నంజాల నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కర్నూలు నుంచి అనమాట నజరీన్, అలాగే నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అలాగే అనంతపురం నుంచి రమేష్ పంపించేశారు వెంకటాచలపతి అంటూ, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అలాగే కనకరావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హంపాపురం గ్రామం చిరంజీవి అంటూ పంపించేశారనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మల్లికార్జున్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అంకయ్య గారు బందర్పల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే గోర్లకాంద్ ఒట్టి వినియస్ పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సో క్లూ అయితే ఏంటి అంటే చాలా మంది కేరళ అని పంపిస్తున్నారు, కేరళ అయితే కాదు. సో ఆలోచించండి మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా, ఆల్రెడీ అడిగేశాను 2000

26వ సంవత్సరానికి గాను గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ప్రకటించిన ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం అవార్డుని ఏ రాష్ట్రం గెలుచుకుంది అనేది క్వశ్చన్. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662431414 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ జోడి అనమాట. మరి ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

జోడీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండడి సండడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాజేష్ రెడ్డి అనమాట ఆధోని నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి అనమాట జైనాబ్, ఇంకా వలీ బాషా, ఇమాంబి వీళ్ళందరూ కూడా అసలు ఏ ఆన్సర్ పంపించలేదు. అండ్ ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ నరేష్ ఫ్రమ్ అనంతపురం నుంచి, కానీ ఆన్సర్ కూడా చెప్పుంటే బాగుండేది. అండ్ ఇంకా హంపాపురం గ్రామం చిరంజీవి అనమాట నాగభూషణ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మల్లికార్జున్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సరే. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేస్తారు మీరైతే. ఇంకా లక్ష్మీదేవి తిరువనంతపురం నుంచి మీరు రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేస్తారు. ఇంకా పుట్టుపాకి నుంచి మిరియాల తిరుమలయ్య అంటారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాతింటి ఎల్లప్ప, జయమ్మ వీళ్ళందరూ గోర్లకందరెడ్డి విలేజ్ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా కోల నాగలక్ష్మి నదివెలుగు వీళ్ళందరూ తెనాలి మండలం నుంచి. నంది వెలుగునా, ఏం పర్లేదు, కొంచెం స్పెల్లింగ్ అటు ఇటు అయినా మనం అర్థం చేసేసుకుంటాం. సో తెనాలి మండలం అనగానే నేను కరెక్ట్ చేసేసాను అనమాట. సో వీళ్ళు కూడా ఏంటి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక షబీనా అనమాట ఎక్కడి నుంచి కురబాలకోట నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఒక ప్రశ్న అడగడం జరిగిందనమాట. మరి దానికి ఆన్సర్ తెలియాలి అంటే ముందు నేను ఈ ఆన్సర్ చెప్పాలి. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే మీ అందరూ పంపించిందే, మన ఆంధ్రప్రదేశ్కి నిజంగా అవార్డు రావడం జరిగిందనమాట. సో మనందరం గర్వించదగ్గాల్సిన విషయం. అండ్ అలాగే మరి ఇంతకీ అసలు ఆ అప్పలరాజు గారి క్వశ్చన్కి ఈ ఆన్సర్కి సంబంధం ఏంటి అంటే మరి క్వశ్చన్ ఏంటి, ఇంకో క్వశ్చన్ ఉంటుందా లేదా అని ఆలోచన అలా ఉంటూ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే మీ అందరి కోసం నేను ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేస్తా. మరి ఆ సాంగ్ ఏ మూవీ అనేది క్వశ్చన్ అనమాట. సో మరి ఉంటుందా లేదా అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిపోయే ఉంటుంది కదా ఇప్పుడైతే. మరి ఇప్పుడు సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, ఆ సాంగ్ ఏ మూవీ అనేదే క్వశ్చన్. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలంటే ముందు సాంగ్ వినాలి, ఆ తర్వాత ఆన్సర్ ఆలోచించాలి, ఆ తర్వాత ఏం చేయాలి అంటే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే సాంగ్ అయితే వచ్చేస్తోంది. స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇప్పుడైతే సాంగ్ వినేశారు కదా, ఇందాకే క్వశ్చన్ అడిగేసా ఈ సాంగ్ ఏ మూవీలోది అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్పా. అండ్ చాలామంది అలాగే పంపిస్తూ ఉన్నారు. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక కనకరావు గారు పెడన నుంచి అని పంపించారు, అంటే ఆన్సర్ తెలీదనా. అండ్ అలాగే పర్షియా నంద్యాల నుంచి అనమాట, ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు. మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను కదా. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. మరి అలాగే ఆన్సర్

ఫోటో పంపించేస్తుంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, సురేష్ భార్గవి వీళ్ళందరూ కూడా అనమాట. ఎక్కడి నుంచి? బుద్ధప్ప నగర్ నుంచి, అనంతపురం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. అలాగే జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కోల నాగలక్ష్మి నందివెల్గు తెనాలి మండలం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట. అండ్ ఎగ్జాక్ట్గా అంటే మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరో చెప్పారు, బట్ సినిమా నేమ్ తెలీదు అంటున్నారు. ఏం పర్లేదు, నేను ఆన్సర్ అయితే ఇప్పుడు రివీల్ ఎలాగో చేసేస్తాను కాబట్టి. అండ్ అలాగే వెంకటచలపతి అనంతపురం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లక్ష్మీదేవి నంజాల నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంతకీ అసలు ఈ సాంగ్ మూవీ ఏంటి అంటే గనక హృదయాంజలి అనమాట. సో అదనమాట సంగతి. సో ఇవాళ్ళ ప్రోగ్రామ్ మరి ఇదనమాట, ఇవాళ్ళ సందడి సందడి. సో అలా అలా చెప్పాలి కదా, అప్పుడప్పుడు డైలాగ్స్ అలా వచ్చేస్తాయి అనమాట. ఎనీవే మరి ఇవాళ్ళ సందడి సందడి మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మరి ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి సుబ్బు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సండడి సండడి ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్న. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ 2 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్‌లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. భారత తపాలా శాఖ ఇండియా పోస్ట్ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ అంబాసిడర్ను సృష్టించుకునేందుకు దేశ ప్రజలకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఇండియా పోస్ట్ మస్కట్ డిజైన్ కాంటెస్టును ప్రారంభించింది. ఈ పోటీలో గెలుపొందిన వారికి మస్కట్ డిజైన్ పేరు విభాగాలు కలిపి మొత్తం 2 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇన్నోవేట్ ఇండియా మైగవ్ ప్లాట్ఫామ్ వేదికగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో భారత పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు తమకు నచ్చిన ఒక ఒరిజినల్ మస్కట్ డిజైన్, దానికి తగిన పేరు, దాని వెనుక ఉన్న ఆలోచనను వివరిస్తూ ఒక సంక్షిప్త కాన్సెప్ట్ నోట్ను మైగవ్ ప్లాట్ఫామ్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఎంట్రీలను 15 వరకు స్వీకరిస్తారు. గుంటూరులో మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ విధిగా తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ దేశంలోనే తొలిసారిగా ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ స్కైరూట్ రూపొందించిన విక్రమ్ 1 రాకెట్ నింగులోకి దూసుకువెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన శాస్త్రవేత్తలకు, స్టార్టప్ బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన దార్శనికతకు, ఆయన అందిస్తున్న ప్రోత్సాహకానికి దక్కిన ప్రతిఫలమని అభిప్రాయం వ్యక్తం చేశారు. విక్రమ్ 1 రాకెట్ ప్రయోగ సక్సెస్పై వైఎస్ఆర్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా స్కైరూట్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సంస్థ యాజమాన్యానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పెనుకొండకు ఇటీవల మంజూరైన ఎంజేబీ బాలుర పాఠశాలను త్వరలో ప్రారంభించేందుకు రాష్ట మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి పెనుకొండలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఈరోజు పరిశీలించారు.

బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి. ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్ విత్ యువర్ ఆర్జే ప్రసన్న అన్నమాట. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, అసలు ఎందుకు సడన్ గా రమ్యకృష్ణ గారి సాంగ్ వినిపించాను అంటే గనక, ఇవాళ వివిధాలో అంటే సాటర్డే కాబట్టి ఓకే హీరోయిన్ అనమాట. మరి ఈ రోజు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి, రమ్యకృష్ణ గారు నటించిన సినిమా చిత్రాల నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటానన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను నరసింహ మూవీ నుంచి, దాని తర్వాత ఇద్దరు మిత్రులు అనమాట. సో ఈ టూ మూవీస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్చి ప్రసన్న. మరి ఇవాళ వివిధలో ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నాను అంటే సాటర్డే కాబట్టి ఒకే హీరోయిన్ అనమాట. సో ఒకే హీరోయిన్ కాబట్టి ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నాను అంటే రమ్యకృష్ణ గారు యాక్ట్ చేసిన బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ముద్దుల ప్రియుడు, దాని తర్వాత అల్లరి ప్రియుడు అనమాట. మరి ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో సాటర్డే కాబట్టి ఇవాళ థీమ్ ఏంటి అంటే కనుక ఒకే హీరోయిన్ అనమాట. రమ్యకృష్ణ గారు నటించిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి నిజంగా రమ్యకృష్ణ గారు స్పెషల్ సాంగ్స్ లో కూడా తను ఏంటి అంటే ఒక అత్త క్యారెక్టర్ ఇచ్చినా, అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇది చేయలేను అని క్యారెక్టర్ అంటూ ఏదీ లేదనమాట. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే అంజీ మూవీలో సాంగ్, దాని తర్వాత సింహాద్రి మూవీలో సాంగ్స్ ఎంత సెన్సేషన్ అంటే ఇప్పటి వరకు కూడా అలా గుర్తుండిపోయినాయి అనమాట. ఎందుకు అంటే రమ్యకృష్ణ గారు చేశారు కాబట్టి. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: చిక్కుపుక్కు పోరి, చిక్కుపుక్కు పోరి.

యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే అనమాట, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ్ భారతిని వింటూనే ఉండండి, ఇంకా వినిపిస్తూ కూడా ఉండండి. చెప్పండి, ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వింటూనే ఉండిపోతారు అని చెప్పండి, అస్సలు అందులో డౌటే లేదు. అండ్ మళ్ళీ మళ్ళీ అంటే ఇవాళ ప్రోగ్రామ్స్ అన్నీ మీ అందరికీ చాలా నచ్చాయి అనుకుంటా. మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు ఈసారి ఇంకా మీకోసం బోల్డ్ అన్ని మంచి మంచి టాపిక్స్ అయితే తీసుకొస్తాను. మరి ఇవాళైతే ఇంకా సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్, బాయ్ బాయ్. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి రమ్య కృష్ణ గారితో అలా ఉంటుందన్నమాట. ఆవిడ ఎప్పుడో ప్రూవ్ చేసేసుకున్నారు నిజంగా. ఏ క్యారెక్టర్ అయినా, శివగామి అయినా, నీలాంబరి అయినా, రమ్య కృష్ణ గారిని రీప్లేస్ చేయలేరు అన్నట్టు నిజంగా ఆ క్యారెక్టర్ని అయితే పోషించడం అయితే జరిగింది. మరి ఇవాళ వివిధాలో రమ్య కృష్ణ గారి సాంగ్స్ అయితే నేను వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నా అల్లుడు మూవీ నుంచి, దాని తర్వాత ఊయల, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వస్తున్నాయి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4 గంటల 50 నిమిషాలకి స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి.

Hi dear friends, welcome to Vanilla Program and this is your RJ Chetan. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్ తో వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే వాయిదా వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ ప్రోక్రాస్టినేషన్ అయిపోతుందని ఇవాళే తీసుకొచ్చాను. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆన్ టైం. మనలో చాలా మందికి వాయిదా వేసే అలవాటు ఉంటుంది. వాయిదా వేయడం, వాటి ప్రాముఖ్యత తెలిసినప్పటికీ పనులను ఆలస్యం చేయడం పాఠశాల పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సవాలు. ఆధునిక జీవితం యొక్క నిరంతర పరధ్యానంతో చివరి నిమిషం వరకు అధ్యయనం చేయడం లేదు. అసైన్మెంట్లు పూర్తి చేయడం సులభం అయినప్పటికీ విద్యా విషయక విజయానికి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు వాయిదాను అధిగమించడం చాలా అవసరం. ఇవాల్టి వెన్నెలా ప్రోగ్రాంలో స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్ పిల్లలు వాయిదా వేయడం, వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడటానికి మేము సమర్థవంతమైన వ్యూహాలను అన్వేషిస్తాం. వాయిదా వేయడానికి పరిష్కరించడానికి మీరు ఫస్ట్ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టాస్క్ యొక్క సంక్లిష్టతతో మీరు అక్కడే మునిగిపోతున్నారు. మీకు ఆ టాస్క్ డిసింట్రెస్టింగ్ గా, అసలు ఇంట్రెస్టే లేనట్టుగా ఉంటుంది. అంతర్లీన కారణాలను గుర్తించడం, మూల కారణాలను పరిష్కరించడం, పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. పెద్ద పనులు నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఒక పెద్ద టాస్క్ ఇస్తే, పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరికి బోరింగ్ గానే ఉంటుంది. కానీ ఏం చేయొచ్చు దాన్ని అంటే చిన్నగా వాటిని డివైడ్ చేసుకోవచ్చు, కొన్ని పార్ట్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్టమైన సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీకు స్పష్టమైన దిశను అందిస్తుంది. నేను కొన్ని గంటలు చదువుతాను అని చెప్పే బదులు నేను వచ్చే గంటలో రెండు అధ్యయనాలు లేదా ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటే చాలు. అంటే లాంగ్ టర్మ్ చూడకుండా తొందరగా మనకి ఏదైపోతుందో చేస్తే దట్ వీఆర్ గివింగ్ సిగ్నల్స్ టు అవర్ మైండ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. లేదా పెద్ద టాస్క్ ఉంది అంటే ఆ తర్వాత చేసుకుందాంలే అని పోస్ట్పోన్ చేస్తాం. చేయవలసిన పనుల జాబితాను సృష్టించండి. టు డూ లిస్ట్ అని అందరికీ తెలుసు. ఈ మధ్య మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, డిజిటల్ ఫామ్ లో కూడా ఉంది. బట్ బెస్ట్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్ మీ అద్దం పైన, వాష్ బేసిన్ దగ్గర, రెగ్యులర్ గా చూసే దగ్గర అది ఒకటి అతికేసుకుంటే మ్యాగ్నెటివ్ కూడా వస్తున్నాయి. అల్మారీ పైన, మెటల్ వాట్ పైన, ఫ్రిడ్జ్ పైన అతికేయించుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేసుకుంటే అవి మనకు తరచూ కనబడుతూ ఉంటాయి. చెయ్యాలి చెయ్యాలి అని మనకు సిగ్నల్ దొరుకుతుంది. మన టాస్క్ ప్రయారిటీస్ ని బట్టి గడువుల ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాయిదా వేసే ధోరణులను ఎదుర్కోగల సాఫల్య భావాన్ని మీరు అనుభవిస్తారు. మీ డిస్ట్రాక్షన్స్ ఏంటో కనుక్కోండి. చాలా మటుకు పని చేస్తూ చేస్తూ మన మేజర్ డిస్ట్రాక్షన్లు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫోనే. ఒక్కసారి ఫోన్లో నిమగ్నం అయ్యామంటే ఇంకా అటాటే వెళ్ళిపోతాం. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చూసేవాళ్ళం. ఇవాళ నిజంగా చూస్తే అది ఇంట్రెస్టింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ అంతకన్నా లేదు. ఏవో రీల్స్ చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఆ రీల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగితే మెమరీ లాస్ వచ్చింది. ఏం రీల్స్ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది డిమెన్షియాకి కారణమవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకప్పుడు వయసు దాటిన వాళ్లకు డిమెన్షియా వస్తుంది. ఈ మధ్య యంగ్స్టర్స్ లో డిమెన్షియా చూశామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ మెమరీ లాస్. ఇంతకు ముందు ఏం జరిగింది అంటే చెప్పలేకపోతున్నారంట. మీ ప్రొడక్టివ్ టైంని కనుగొనండి. ఆ టైంలో మీరు ఎంత పనిని ముగిస్తే అంత చక్కగా ఫోకస్డ్గా ముగించండి. డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి. ఒకవేళ ఏదన్నా టాస్క్ సక్సెస్ఫుల్ గా మీరు పూర్తి చేసినట్లయితే మిమ్మల్ని

రివార్డ్ చేసుకోండి. ఇట్ మైట్ బి అ స్మాల్ ట్రీట్, ఇట్ మైట్ బి అ బిగ్ ట్రీట్, ఇట్ మైట్ బి అ యూస్ఫుల్ ట్రీట్, ఇట్ మైట్ బి సంథింగ్ విచ్ యూ విల్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి, నేను నా కోసం ఒక డ్రెస్ కొనుక్కుంటాను, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాను, షూస్ కొనుక్కుంటాను, గాగుల్స్ కొనుక్కుంటాను అనుకుంటాను. సో యూ ఆల్సో డిసైడ్, స్టార్ట్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్. ఒక్కోసారి కొన్ని కొన్ని జారిపోతూ ఉంటాయండి చేతి ద్వారా, అనుకుంటాము చేయలేకపోతాం, దెన్ రిలాక్స్, బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ రొటీన్ అండ్ ఫినిష్ ఆఫ్ ద వర్క్. వాయిదాను అధిగమించడానికి అంకితభావం మరియు స్థిరమైన కృషి అవసరం, కానీ ప్రతిఫలాలు అపారమైనవి. మీ వాయిదా వెనుక కారణాలను అర్థం చేసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విద్యపరంగా విజయం సాధించడానికి, విలువైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని మరింత ఉత్పాదక సంతృప్తికరమైన జీవితానికి చేరవేస్తుంది. వాయిదా వేయడం మానవ సమస్య మాత్రమే కాదు. న్యూటన్ యొక్క చలన మొదటి నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం బలవంతం చేసే వరకు విశ్రాంతిగా ఉంటుంది. మనం చెప్పే ధైర్యం ఉందా? విశ్వమంతా వాయిదా వేస్తుంది, కానీ వాయిదా వేయడం సార్వత్రికమైంది కాబట్టి ఇది మంచి ఆలోచన అని కాదు. మరియు చాలా తరచుగా మనం చేయకూడదని తెలిసినప్పుడు మనం వాయిదా వేస్తున్నాం. వాయిదా వేయడం అనేది మన జీవితంలోని ఇతర ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేసి పనిని మించి కూడా వెళ్ళొచ్చు. కష్టమైన సంభాషణను నివారించడానికి సంఘర్షణను పొడిగిస్తుంది. తీవ్రమైన నిబద్ధత, పాఠశాలలకు తిరిగి వెళ్లడం లేదా చివరకు కెరియర్ మార్గాలను మార్చడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఆలస్యం చేయడం సంవత్సరాల తరబడి పరిగెత్తడానికి దారితీస్తుంది. చివరికి మనల్ని మనం తన్నుకుంటాం. గడువు ముగియడం, సమయం మించిపోవడం, అవకాశం మన చేతి నుండి జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు దేనిని కూడా వాయిదా వేయకండి. మేము వాయిదా వేయడానికి ఇక్కడ ఎన్నో కారణాలున్నాయి, అలాగే ప్రతిదానికి కొన్ని విధానాలుంటాయి. చాలా మందికి పని అత్యవసరం కాదు. మనకు ఎదురుగా ఉన్న వాటిపై శ్రద్ధ చూపుతాం, కానీ అత్యవసరం కాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కష్టం. కబడ్ని నిర్వహించడం నుండి పదవి విరమణ కోసం పొదుపు చేయడం వరకు మనందరికీ ఎప్పటికీ దొరకని విషయాలున్నాయి. తత్ఫలితంగా పెద్ద చిన్న పనులు చేయవలసిన జాబితా దిగువ నెలల తరబడి లేదా సంవత్సరాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయబడతాయి. మానవులు భవిష్యత్ అవసరాల కంటే వర్తమాన అవసరాలకు మరింత బలంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ దృగ్విషయాలను తాత్కాలిక తగ్గింపు అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా అర్థమే. వర్తమానం మన ముఖంలో ఉంది కాబట్టి సహజంగా మేము దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం. వివరాలను నీట్ పికింగ్ కాకుండా విస్తృత దృక్పథాన్ని తీసుకోవడం దీనికి పరిష్కారం. ఒక బిగ్ పిక్చర్ లో చూస్తే లెన్స్ ద్వారా రోజువారి పనుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాఠశాలకు తిరిగి వెళ్లాలని అనుకుంటే ఎన్నడూ లేనట్లయితే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇది మీ జీవితానికి అర్థమేమిటి? మీ విద్యలో మీ విలువలు, లక్ష్యాలేమిటి? కొత్త దృక్పథాన్ని తీసుకోవడం ద్వారా చర్య తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ పెండింగ్ టాస్క్ లో ఏ యాక్టివిటీ సరళమైంది, ఆనందదాయకంగా ఉంటుంది? మీరు ఇతరుల కంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పని ఒకటి ఉండాలి. మీరు ఆసక్తికరమైన ఆనందదాయకమైన పనితో ప్రారంభించినట్లయితే మీరు ఒక ప్రవాహంలోకి ప్రవేశించి మిగిలిన వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో, మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా, ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నా, చాలా మటుకు టాపిక్స్ లో మనకు మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అందుకే సమస్య ఏమైనప్పటికీ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఏంటంటే మనని వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ మూమెంట్. మీరు వాయిదా వేయడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నించారా? వాయిదా వేయడం యొక్క భాగం ఏమిటంటే మీరు మరొక కార్యకలాపాన్ని పూర్తి చేయడానికి మీరే సమయాన్ని వెచ్చిస్తున్నారని మీరు అనుకుంటారు. అది ఇన్కంప్లీట్ గా ఉన్న పని యొక్క బరువుతో మీరు నిజంగా భారంగా భావిస్తారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మనం ఇప్పుడు జీవించడం లేదు, కానీ గతంలో లేదా భవిష్యత్తులో చింతిస్తున్నాం లేదా అనంతంగా ప్లాన్ చేసుకుంటున్నాం. ధ్యానం మీకు వర్తమానంలో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మీ ముందున్న దానిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు చాలా ఎక్కువ చేస్తారు. మీరు మీ పని భారం మరియు సమయం క్రంచ్ ని సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాయిదా వేసే ఆలోచనలు అవసరం లేదు. ఆలోచించడం ఆపండి, కేవలం పని చేయండి. ప్రధాన పనిని పూర్తిగా చేయడానికి ఉప పనులను పూర్తి చేయండి. మీ షెడ్యూల్కు అనుగుణంగా మీ ప్లాన్ని చేసుకోండి. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఉంటే వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికీ పక్కన నుండి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, దాంట్లో పడి ఈ మేజర్ వర్క్ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ అయితే ఉందో, దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి వాట్ యు నీడ్ టు డూ ఈస్ గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చిన్న చిన్న పనులు చేస్తూ, అంటే ఫేజ్డ్ వైజ్గా చేస్తూ ఉంటే మనం పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాము. చిన్న చిన్న అడ్డంకులు వస్తూనే ఉంటాయండి, ఏ పని కూడా స్మూత్గా అలా గడవదు. బట్

you need to do is keep yourselves focused and in the present moment. With this very useful information about procrastination and its harmful effects on us and how to avoid that, this is Chetan in Vanilla program. మరో సెగ్మెంట్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

మీరింతవరకు వివిధ భారతి ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 5:20. ఇప్పుడు విందాం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన చెరుకు సాగులో జీవన ఎరువులు ప్రాముఖ్యత గురించి పెరుమాల్పల్లి తిరుపతి ఏఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ బి వజంత గారి ప్రసంగం.

ఇప్పుడు చెరకు పంటలో వేయవలసిన జీవన ఎరువులు ఏమిటి, వాటి ప్రాధాన్యత అనే అంశం గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ రాయలసీమలో చూసుకున్నట్లయితే చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా చెరకు పంటను సాగు చేస్తున్నారు. ఈ చెరకు పంట అనేది ఒక సంవత్సరం కాలం పంట, అంటే మిగిలిన పంటలతో పోల్చినప్పుడు ఇది దీర్ఘకాలిక పంటగా మనం చెప్పుకోవచ్చును. ఒక సంవత్సరం కాలం పంట కాబట్టి ఇది ఎక్కువగా నీటిని పోషకాలను తీసుకుంటుంది, అంటే ఈ నీరు పోషకాల అవసరం చెరకు పంటకు ఎక్కువగా ఉంటుంది. ఒక సంవత్సరంలో చెరకు పంట సుమారు 2500 మిల్లీమీటర్ల నీటిని తీసుకుంటుంది. అదేవిధంగా ఈ పోషకాల విషయానికి వచ్చినప్పుడు మిగిలిన పంటల కంటే ఇంచుమించు 2 రెట్లు ఎక్కువగా పోషకాలను కూడా తీసుకుంటుంది. కాబట్టి మనం ఈ చెరకు పంటకు ఎక్కువగా పోషకాలను సమగ్ర పోషక యాజమాన్యం ద్వారా అందించవలసి ఉంటుంది. ఈ సమగ్ర పోషక యాజమాన్యం అంటే చెరకు పంటకు కావలసిన పోషకాలను రసాయన ఎరువులతో పాటు అందుబాటులో ఉన్న సేంద్రియ ఎరువుల రూపంలో కూడా అందించాలి. ఈ విధంగా అందించడం వలన మొక్కకు కావలసిన పోషకాలు లభ్యమవడమే కాకుండా ఈ భూసారం అనేది సమతుల్యంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే ఎక్కువ పోషకాలు అవసరం కాబట్టి మొత్తం పోషకాలను మనము కేవలం రసాయన ఎరువుల రూపంలో మాత్రమే అందించినప్పుడు మనకు తాత్కాలికంగా 2-3 సంవత్సరాలు పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ ఆ తర్వాత మనకు ఈ భూసారం అనేది తగ్గిపోయి దిగుబడులు తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే నేలలో అసమతుల్యత, పోషకాల అసమతుల్యత ఏర్పడి వివిధ రకాల పోషక లోపాలు ఏర్పడడం, తద్వారా మనకు దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడవలసిన అవసరం ఉంది. కానీ మనం ప్రస్తుత పరిస్థితులలో పంటకు కావలసిన ఈ సేంద్రియ ఎరువులను తగిన మోతాదులో అందించడానికి వీలు పడడం లేదు. ఎందుకంటే పశు సంపద కూడా తగ్గిపోయింది. కాబట్టి మనకు పశువుల ఎరువు, ఫార్మ్యార్డ్ మెన్యూర్ అంటాము, ఈ పశువుల ఎరువు అనేది తగిన మోతాదులో దొరకడం లేదు. అదేవిధంగా రైతులు, కొద్దిమంది రైతులు మాత్రం వారి ఉత్సాహంతో అంటే వారి ఇంట్రెస్ట్తో ఈ వర్మీ కంపోస్ట్ను తయారు చేసుకోవడం వలన కొంతవరకు చెరకు పంటకు కావలసిన ఈ పోషకాలను వర్మీ కంపోస్ట్ రూపంలో ఇవ్వడానికి వీలవుతుంది. అదేవిధంగా కొద్దిమంది రైతులు ఫిల్టర్ మడ్డి అంటాము, ప్రెస్ మడ్ కేకు, ఇది మనకు ఈ చక్కెర కర్మాగారాలలో ఉప ఉత్పత్తిగా వస్తుంది. దీనిని వేయడం వలన కూడా మనము కొంతవరకు చెరకు పంటకు కావలసిన పోషకాలను అందించవచ్చు. కానీ ఇవన్నీ మనము ఎక్కువ క్వాంటిటీలో, ఎక్కువ మోతాదుల్లో, అంటే టన్నుల్లో వేయవలసి వస్తుంది. అందువలన రైతులు ఈ విధమైన

సేంద్రీయ ఎరువులను వాడడానికి కొంచెం వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ జీవన ఎరువుల వాడకం, వాటి ప్రాధాన్యత గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జీవన ఎరువులను మనము కొద్ది మోతాదులో వేస్తేనే సరిపోతుంది. అంతేకాకుండా వీటి వలన మనకు ఎటువంటి కాలుష్యం అనేది ఉండదు. సులభంగా మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ సేంద్రీయ ఎరువులలో కూడా జీవన ఎరువులు ఒక భాగంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ జీవన ఎరువుల ప్రాముఖ్యతను గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఇప్పుడు మనము ఈ చెరకులో జీవన ఎరువుల ఉపయోగం, వాటిని వాడడం వలన కలిగే ఫలితాలు, వాటి గురించి ప్రధానంగా తెలుసుకుందాం. మొదటగా జీవన ఎరువులు అంటే ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే, ప్రకృతిలో గల సూక్ష్మాతి సూక్ష్మజీవులు జీవించుటకు, అంటే అవి స్వతంత్రంగానే జీవించవచ్చు లేకుంటే మొక్కలతో కలిసి కానీ. మొక్కలతో కలిసి కానీ అని ఎందుకు అంటున్నామంటే, కొన్ని రకాల సూక్ష్మజీవులు అంటే రైజోబియం, బ్యాక్టీరియా ఇలాంటివి మొక్కలతో కలిసి మొక్కల వేర్ల పైన నివసిస్తాయి, అంటే సింబయాసిస్ అంటాం ఈ ప్రక్రియని. అందుకని కొన్ని సూక్ష్మజీవులు స్వతంత్రంగా నేలలోనే జీవిస్తాయి. అందుకని ఇవి స్వతంత్రంగా కానీ లేదా మొక్కలతో కలిసి కానీ జీవించేటప్పుడు అవి ఆ ప్రక్రియలో పంటకు కావలసిన పోషకాలను వాతావరణం నుంచి గ్రహించడం వలన కానీ లేదా నేలలో ఉన్న మొక్కకు అందుబాటులో లేని కొన్ని పోషకాలను మొక్కకు అందుబాటులోకి వచ్చే విధంగా తీసుకువస్తాయి. ఇటువంటి సూక్ష్మజీవులను మనము జీవన ఎరువులు లేదా బయో ఫర్టిలైజర్స్ అని అంటాము. ఈ జీవన ఎరువులు ముఖ్యంగా వాతావరణంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందజేస్తాయి. అదేవిధంగా కొన్ని రకాల జీవన ఎరువులు నేలలో స్థిరీకరింపబడి ఉన్న మొక్కకు అందుబాటులో లేని భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందుబాటులోకి తీసుకువస్తాయి. మనము చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా రకాల జీవన ఎరువులు ఉన్నాయి. మొదటిగా నత్రజనిని స్థిరీకరించి పంటకు అందించే జీవన ఎరువులు, అదేవిధంగా భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందించే జీవన ఎరువులు, దీనినే మనము ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా PSB అని కూడా అంటాము. తర్వాత మనకు భాస్వరం లభ్యతను పెంచే జీవన ఎరువులు, దీనినే వాస్కులర్ ఆర్బిస్కులర్ మైకోరైజా VAM అంటాము. ఇది మొక్కకు ఈ నేలలో లోపలి పొరల్లో ఉండే భాస్వరాన్ని గ్రహించి మొక్కకు అందుబాటులోకి ఉండేలా తీసుకువస్తుంది. తర్వాత మనం పొటాషియంని కరిగించి మొక్కకు అందించే జీవన ఎరువులు KSB అంటాము, పొటాషియం సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా. అదేవిధంగా గంధకాన్ని కరిగించి మొక్కకు అందించే జీవన ఎరువులు సల్ఫర్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా అంటాము. అదేవిధంగా ఇటీవల కొత్తగా జింకును, అంటే నేలలో ఉన్న జింకును కరిగించి మొక్కకు అందుబాటులోకి తీసుకొచ్చే జీవన ఎరువులను కూడా రూపొందిస్తున్నారు. దీనితో పాటు PGPR అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజో బ్యాక్టీరియా అంటాము, మొక్క పెరుగుదలను వృద్ధి చేసే రైజో బ్యాక్టీరియా. ఈ విధంగా మనకు రకరకాల జీవన ఎరువులు ఉన్నాయి. ఇన్ని రకాల జీవన ఎరువులు ఉన్నప్పటికీ మనకు చెరుకు పంటలో ఎక్కువగా ఈ నత్రజని భాస్వరం సంబంధిత జీవన ఎరువులు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ పొటాషియంకి సంబంధించిన జీవన ఎరువులను కూడా వాడుతూ ఉన్నారు. ఇవి ఈ మధ్యనే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి, ఈ పొటాషియంకి సంబంధించిన జీవన ఎరువులు. మొదటిగా మనము ఈ నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించే జీవన ఎరువుల గురించి తెలుసుకుందాము. ఈ జీవన ఎరువులు లో ఉన్న సూక్ష్మజీవులు వాతావరణంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు ఉపయోగపడే విధంగా మార్చగలిగే శక్తిని కలిగి ఉంటాయి. మనం చెరకు పంటకు ముఖ్యంగా రెండు రకాల నత్రజని సంబంధిత జీవన ఎరువులను సిఫారసు చేస్తాము. వాటిలో మొదటిది అజటోబ్యాక్టర్, రెండవది అజోస్పైరిల్లా. ఈ అజటోబ్యాక్టర్ అనేది మొక్కలపై ఆధారపడకుండా స్వతంత్రంగా నేలలో నివసిస్తూ గాలిలో ఉన్న, అంటే వాతావరణంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి చెరకు మొక్కకు అందించేలా చేస్తుంది. ఈ అజటోబ్యాక్టర్ జీవన ఎరువును మనం 1 ఎకరానికి 2 కిలోల చొప్పున వేసుకోవాలి అని సిఫారసు చేస్తున్నాము. అదేవిధంగా మరొక నత్రజని సంబంధిత జీవన ఎరువు అజోస్పైరిల్లం. ఇది మొక్కలపై పూర్తిగా ఆధారపడకుండా, అదేవిధంగా పూర్తిగా స్వతంత్రంగా జీవించడం కాకుండా మొక్కల వేర్ల దగ్గర, వేర్ల మీద నివసిస్తూ ఉంటాయి. వీటినే సహవాసి సూక్ష్మజీవులు అని కూడా అంటారు. ఇవి కూడా వాతావరణంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి, అంటే వేర్ల దగ్గర స్థిరీకరించి మొక్కకు అందుబాటులోకి తీసుకుని వస్తుంది. అదేవిధంగా వేర్ల దగ్గర వివిధ రకాల రసాయనాలను విడుదల చేయడం వలన మొక్క ఏపుగా పెరిగి మనకు పంట దిగుబడి కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అజోస్పైరిల్లం అనే జీవన ఎరువును మనము 1 ఎకరానికి 4 కిలోల చొప్పున సిఫారసు చేస్తూ ఉన్నాము. వీటిని వాడే విధానం గురించి మనం తర్వాత తెలుసుకుందాము. తర్వాత ఇప్పుడు మనము భాస్వరంని అందించే జీవన ఎరువుల గురించి తెలుసుకుందాము. ఈ భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు 2 రకాలుగా ఉంటాయి. మొదటిది భాస్వరాన్ని కరిగించి మొక్కకు అంది

జీవన ఎరువులు. వీటిని ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటాము. ఇవి మనకు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి, అన్ని రకాల పంటలలో వాడుతున్నారు. అదేవిధంగా చెరకు పంటలో కూడా వీటి ఆవశ్యకత చాలా ఉంది, ఎందుకంటే చెరకు పంటకు దాదాపుగా 112 కిలోల భాస్వరం అవసరమవుతుంది ఒక హెక్టేర్కి. కాబట్టి మనం ఈ భాస్వరాన్ని అందించే జీవన ఎరువులను చెరకు పంటకు వేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవి నేలలో స్థిరీకరింపబడి ఉన్న భాస్వరాన్ని, అంటే మామూలుగా మనం భాస్వరం వేసినప్పుడు కేవలము 15-20% మాత్రమే మొక్క తీసుకుంటుంది, మిగిలిన భాస్వరం అంతా నేలలో వివిధ రూపాలలో స్థిరీకరింపబడుతుంది, అంటే ఫాస్ఫరస్ ఫిక్సేషన్ అంటాము. ఈ విధంగా అది స్థిరీకరింప మొక్కకు అందుబాటులోకి రాదు, ఆర్గానిక్ ఫామ్లోకి మారిపోతుంటుంది. ఈ ఫాస్ఫరస్ సాల్వేజింగ్ బ్యాక్టీరియాని మనం పొలంలో వేసినప్పుడు ఈ ఆర్గానిక్ ఫామ్లో ఉన్న, అంటే ఆర్గానిక్ రూపంలో ఉన్న భాస్వరాన్ని ఇనార్గానిక్ రూపంలోకి, అంటే మొక్క గ్రహించే రూపంలోకి ఈ ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా మారుస్తుంది. అందువలన మొక్క దీనిని సులభంగా గ్రహించడానికి వీలవుతుంది. తర్వాత మరొక రకము భాస్వరంకి సంబంధించిన జీవన ఎరువులు వ్యామ్, విఏఎం, అంటే వ్యాస్క్లార్ ఆర్బుస్క్లార్ మైకోరైజ్. ఇది శిలీంద్ర జాతికి చెందిన జీవన ఎరువు. ఇది ఏమి చేస్తుందంటే కొన్ని రకాల నేలల్లో ఈ భాస్వరం అనేది లోపలి పొరల్లో ఉంటుంది, కాబట్టి ఈ వ్యామ్ అనేది ఈ మైకోరైజా ఒక హైపే, అంటే దానికి కొన్ని నాళాల్లాగా పెరుగుతూ ఉంటాయి దాని పెరుగుదలలో. అలాంటి నాళాలు భూమి లోపలి పొరల్లోకి పోయి ఆ లోపలి పొరల్లో ఉన్న భాస్వరం, అదేవిధంగా నీటిని మరియు ఇతర పోషకాలను గ్రహించగలిగే శక్తి ఉంటుంది. ఆ విధంగా గ్రహించి అది మొక్కకు అందుబాటులోకి ఉండేలా చేసి మొక్క గ్రహించేలా చేస్తుంది. మనము ఈ ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అయితే 1 ఎకరానికి 4 కిలోల చొప్పున సిఫారసు చేస్తాము. అదేవిధంగా వ్యాస్క్లార్ ఆర్బుస్క్లార్ మైకోరైజా అయితే 1 ఎకరానికి మనము 5 కిలోల చొప్పున సిఫారసు చేస్తాము. ఆ తర్వాత మనము ఈ విధంగా ఈ నత్రజని సంబంధిత జీవన ఎరువులు, అదేవిధంగా భాస్వరం సంబంధిత జీవన ఎరువులు, ముఖ్యంగా మనము అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, పిఎస్బి అంటే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, అదేవిధంగా వ్యాము, వీటి 4 ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి చెరకు పంటకు వేయాలి అని సిఫారసు చేస్తున్నాము. ఇప్పటి వరకు మనకు ఈ జీవన ఎరువులు అనేటివి ఘన రూపంలో, అంటే పౌడర్ రూపంలోనే లభ్యమయ్యేటివి, కానీ ఈ మధ్య కాలంలో ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు కూడా లభ్యమవుతూ ఉన్నాయి, అంటే లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్ అంటాము. వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతిలో ఈ ద్రవ జీవన ఎరువులను తయారు చేస్తున్నారు. అదేవిధంగా వివిధ పంటలకు వీటిని సిఫారసు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఈ ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులలో మనము 1 ఎకరానికి 250-300 మిల్లీలీటర్ల జీవన ఎరువును వాడవలసి ఉంటుంది. ఏ పంటకైనా మనము ఈ మోతాదును మనం సిఫారసు చేయవచ్చు. ఇప్పుడు మనము ఈ జీవన ఎరువులు వేసే విధానం మరియు వేయవలసిన సమయం అనే అంశాలు గనక గమనించినట్లయితే, ఈ సిఫారసు చేసిన జీవన ఎరువులను, అంటే పౌడర్ రూపంలో ఉన్న జీవన ఎరువులు కానీ ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు కానీ, పౌడర్ రూపంలో ఉన్న జీవన ఎరువులను మనము 2 కేజీలు అజిటోబ్యాక్టర్, అదేవిధంగా 4 కేజీలు అజోస్పైరిల్లం, 4 కేజీలు పిఎస్బి, అదేవిధంగా 5 కేజీలు వ్యామ్, వ్యాస్క్లార్ ఆర్బుస్క్లార్ మైకోరైజా 1 ఎకరానికి చొప్పున మనము సిఫారసు చేశాము. అదేవిధంగా ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు అయితే 250 మిల్లీలీటర్ల నుంచి 300 మిల్లీలీటర్ల వరకు 1 ఎకరానికి వేసుకోవాలని సిఫారసు చేశాము. ఈ విధంగా సిఫారసు చేసిన జీవన ఎరువులను 2 సమభాగాలుగా చేసుకొని 1 సగభాగం తీసుకొని 500 కిలోల పశువుల ఎరువు లేదా ఫిల్టర్ మడ్డి, ప్రెస్ మడ్డి కేకు లేదా ఏ ఇతర కంపోస్టు అయినా రైతులకు ఏది అందుబాటులో ఉంటే ఆ రకమైన సేంద్రియ ఎరువును, అంటే కంపోస్టును కానీ ఎఫ్ఐఎం ఫామ్ యార్డ్ మెన్యూర్ కానీ తీసుకొని ఈ సిఫారసు చేసిన మోతాదును బాగా ఎరువులో కలిపి దానిని మనము మొక్క చెరకు నాటిన 30 రోజులకు ఒకసారి, మిగిలిన సగభాగం చెరకు నాటిన 60 రోజులకు సాలలో వేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా 2 సమభాగాలుగా వేసుకోవడం వలన ఆ సూక్ష్మజీవులకు కావలసిన సేంద్రియ పదార్థాన్ని అందించడమే కాకుండా వాటి వినియోగ సామర్థ్యం కూడా పెంచుకోవడానికి మనకు బాగా వీలవుతుంది. అదేవిధంగా ఈ జీవన ఎరువులు వేసిన వెంటనే మనము తేలికపాటు నీటి తడులు ఇవ్వవలసి ఉంటుంది, ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు వృద్ధి చెందడానికి, వాటి మల్టిప్లికేషను కావడానికి తగినంత తేమ అవసరం. కాబట్టి జీవన ఎరువులు వేసిన వెంటనే మనం తేలికపాటి నీటి తడులు ఇవ్వడం ద్వారా ఈ జీవన ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే, మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది

ఈ ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులను అంటే లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్ను డ్రిప్పు సౌకర్యం బిందు సేద్యం అంటాము లేదా డ్రిప్ ఇరిగేషన్ అంటాము. ఈ డ్రిప్పు సౌకర్యం ఉన్నవారు వాళ్ళు డ్రిప్పు ద్వారా కూడా జీవన ఎరువులను చెరకు పంటకు అందించవచ్చును. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మనం చిత్తూరు జిల్లాలో కనుక చూసినట్లయితే 100% చెరకు పంటను బిందు సేద్యంతోనే అంటే డ్రిప్ ద్వారానే మనం సాగు చేయాలి అని మనకు కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా చాలామంది రైతులు దీనిని అనుసరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి చెరకు పండించే రైతులందరూ లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్ను డ్రిప్ ద్వారానే అందించడం ద్వారా మనము ఈ పౌడర్ రూపంలో ఉన్న జీవన ఎరువులు వేయడానికి కావలసిన కూలీల సంఖ్యను కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్ ద్రవ జీవన ఎరువుల వినియోగ సామర్థ్యము ఎక్కువగా ఉంటుంది. వాటికి షెల్ఫ్ లైఫ్ అంటే మనము ఒకసారి కొనుక్కున్న తర్వాత ఎక్కువ రోజులు మనము నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చును. పౌడరు రూపంలో ఉన్న జీవన ఎరువులతో పోల్చినప్పుడు ఈ ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులకు నిల్వ ఉండే కాలం పరిమితి ఎక్కువగా ఉంటుంది. అందువలన రైతులు ఒకసారి కొనుక్కొని వాటిని తీసుకువచ్చి డ్రిప్ ద్వారా చెరకు పంటకు అందించవచ్చును. ఇప్పుడు మనం ఈ జీవన ఎరువులు ఎలా వాడాలి అనే వాటి విధానం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వీటిని వాడడం వలన ఉపయోగాలు ఏమిటి అన్న విషయానికి కనుక మనం వచ్చినట్లయితే ఇవి మనకు వాతావరణంలో చాలా వరకు అంటే 78% నత్రజని ఉంటుంది. ఈ నత్రజని కొంత భాగాన్ని ఇవి స్థిరీకరించి మొక్కకు అందుబాటులోకి తీసుకువస్తాయి. తద్వారా మనం ఈ నత్రజని సంబంధిత ఎరువులను కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చును కొంతవరకు తగ్గించుకోవచ్చును. అదేవిధంగా భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులను వేయడం వలన ఈ భాస్వరం అందించవలసిన మోతాదును మనము రసాయన ఎరువుల రూపంలో అందించవలసిన మోతాదును కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిశోధనల ప్రకారం ఈ నత్రజని భాస్వరం ఎరువుల వాడకాన్ని 20% వరకు తగ్గించుకోవచ్చును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 100 కిలోల నత్రజనిని వేయవలసి వచ్చినప్పుడు 75 కిలోల నత్రజనిని వేసి మిగిలిన 25 కేజీల నత్రజని స్వతహాగా ఈ జీవన ఎరువులు వేయడం ద్వారా మొక్క గ్రహించుకుంటుంది. అంటే వాతావరణంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించడం ద్వారా లేదా నేలలో వేర్లపైన నత్రజనిని స్థిరీకరించడం ద్వారా కానీ అది మొక్కకు అందజేస్తుంది. తర్వాత మనకు ఈ నేల భౌతిక లక్షణాలు ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ అంటాము. అంటే దీనికి సాయిల్ టెక్చరు, సాయిల్ స్ట్రక్చరు, అదేవిధంగా బల్క్ డెన్సిటీ అంటాము. ఇవన్నీ మనకు మెరుగుపడతాయి. అంటే మొక్కకు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఇవి తయారు కావడానికి వీలవుతుంది. అదేవిధంగా ఈ రసాయన ఎరువుల కొనుగోలుకు అయ్యే ఖర్చును కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. రసాయన ఎరువులతో పోల్చినప్పుడు జీవన ఎరువులు కొనడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అంతేకాకుండా ఈ 1 కేజీ పౌడర్ రూపంలో ఉన్న జీవన ఎరువులు 40-50 రూపాయలు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మనకు ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు చూసుకున్నప్పుడు 1 లీటర్ మనకు 200-250 రూపాయల వరకు ఉంటుంది. కానీ మనము 1 ఎకరాకు 250 మిల్లీలీటర్ల నుంచి 300 మిల్లీలీటర్ల వరకు మాత్రమే సిఫారసు చేస్తున్నాం. కాబట్టి కేవలం మనకు అది కూడా 50-60 రూపాయలతో మనకు సరిపోతుంది. అంతేకాకుండా ఈ చెరకు పంట దిగుబడి కూడా మనం 10-15% వరకు పెంచుకోవచ్చు. ఎందుకంటే ఈ జీవన ఎరువులను వాడడం వల్ల మొక్కకు సరైన సమయంలో కావలసిన పోషకాలను మొక్కకు అందించడం ద్వారా తద్వారా ఈ కిరణజన్య సంయోగ క్రియ అదేవిధంగా మిగిలిన ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అంటాము, బయోకెమికల్ ఫంక్షన్స్ అంటాము, జీవరసాయన చర్యలు ఇవన్నీ సక్రమంగా జరిగి ఈ సోర్స్ సింక్ రిలేషన్షిప్ అనేది మెరుగుపడి చెరకు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం ఇన్ని చెప్పినాము ఈ జీవన ఎరువులు వాడకం వలన కలిగే ఉపయోగాలు ఉన్న వివిధ రకాల జీవన ఎరువుల గురించి తెలుసుకున్నాము. కానీ ఈ జీవన ఎరువులు వాడకంలో మనము కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. అవి పాటించినప్పుడే మనకు ఈ జీవన ఎరువుల ఉపయోగం అనేది మెరుగుపడుతుంది. ఈ మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటంటే జీవన ఎరువులను రసాయన ఎరువులతో కానీ పురుగుల మందులతో కానీ అదేవిధంగా కలుపు మందులతో కానీ కలిపి వాడరాదు. ఎందుకంటే ఈ జీవన ఎరువులలో సూక్ష్మజీవులు అనేటివి ఉండడం వలన ఈ రసాయన ఎరువులు మరియు ఈ పురుగు మందులు వాడినప్పుడు ఆ సూక్ష్మజీవుల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కనీసం 10-15 రోజుల తేడాతో రసాయన ఎరువులను జీవన ఎరువులను వాడవలసి ఉంటుంది. తర్వాత ఈ జీవన ఎరువులు ఎక్కువగా వేడి అదేవిధంగా వెలుతురు ఉండే ప్రదేశాలలో మనము నిల్వ ఉంచరాదు. ఎందుకంటే రైతులు మామూలుగా కొనుక్కుంటారు, కొనుక్కున్న తర్వాత

0: వాళ్ళు పొలంలో ఎక్కడైనా ఒక షెడ్ లాంటిది ఉంటే ఆ షెడ్లోనో లేకుంటే ఇంట్లో ఎక్కడైనా పాకలో అలా పెడుతూ ఉంటారు. అలాంటి దగ్గర ఎక్కువ ఈ సూర్యరశ్మి తగలడం వల్ల కానీ లేదా ఎక్కువ వెలుతురు ఉండడం వల్ల కానీ ఈ సూక్ష్మజీవుల వయబులిటీ అంటే సూక్ష్మజీవులు జీవించి ఉండే శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అందుకని వీటిని ఎప్పుడు నీడలో కొంచెం చీకటిగా ఉన్న ప్రదేశంలో ఉంచవలసి వస్తుంది. అదేవిధంగా మనం కొనుక్కునేటప్పుడు ఆ ప్యాకెట్లపై వాళ్ళు ఎక్స్పైరీ డేట్ అంటాము, దాంట్లో సూచించిన ఆ గడువు తేదీ లోపల మాత్రమే మనము వాటిని వాడుకోవాలి. ఆ గడువు తేదీ దాటిన తర్వాత దాంట్లో ఉన్న ఆ సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొనేటప్పుడు కూడా ఈ ప్యాకెట్లపై ఉండే ఆ డేట్ను మనం గమనించి కొనుక్కోవాలి. తర్వాత మనం నమ్మకమైన సంస్థల నుంచే కొనుక్కోవాలి. ఎందుకంటే చాలామంది బయో ఫర్టిలైజర్స్ అని ఏదైనా ఒక టాల్క్ పౌడర్ లాంటిది చేసి దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో లేదో, అంటే మనకు కావలసిన సూక్ష్మజీవులు ఉన్నాయో లేదో మనకు తెలియదు. అలాంటివి మనం కొనుక్కొని వేసినందువల్ల మనకేమి ఉపయోగం ఉండదు. మనం జీవన ఎరువులు వాడాము కానీ మనకేం ఫలితం లేదు అని అనుకోవడం తప్ప. అందువల్ల మనం నమ్మకమైన సంస్థల నుంచి జీవన ఎరువులను మనం కొనుక్కోవాలి. మనకు ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతి, అదేవిధంగా వ్యవసాయ పరిశోధన స్థానం ఊటుకూరు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి. ఈ పరిశోధన స్థానాలలో వివిధ పంటలకు అనువైన వివిధ రకాల జీవన ఎరువులను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇక్కడ పౌడర్ రూపంలో ఉన్న జీవన ఎరువులను అదేవిధంగా లిక్విడ్ రూపంలో అంటే ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులను తయారు చేస్తున్నారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉండే రైతులు వారికి దగ్గరగా ఉన్న ఆ పరిశోధన స్థానాలకు వెళ్ళి, ఒకవేళ చెరకు పంట అనే కాదు వాళ్ళు ఏ పంటలు వేయాలనుకుంటున్నారో దానికి తగిన విధంగా ఆ జీవన ఎరువులను ఎంపిక చేసుకొని లేదా ఆ పరిశోధన స్థానాలలో ఉన్న శాస్త్రవేత్తలను అడిగిన వాళ్ళు సలహాలు ఇస్తారు. దాని ప్రకారం ఆ జీవన ఎరువులను కొనుక్కొని ఆయా పంటలకు వేసుకొని తద్వారా అధిక దిగుబడులు పొందగలరు. అదేవిధంగా ముఖ్యంగా చెరకు పండించే రైతులు మాత్రం ఈ జీవన ఎరువులను వేయడం వలన వాళ్ళు ఈ చెరకు పంటలో వేసే రసాయన ఎరువులను కొనుగోలుకయ్యే ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా ఈ భూసారాన్ని తుల్యస్థితిలో ఉంచుకోవడానికి, అదేవిధంగా సారవంతమైన భూములను మనం భావితరాలకు అందించడానికి అవకాశం ఉంటుంది.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

0: ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాత. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్.
1: ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళా?
0: దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి FM లో ప్రతి బుధవారం ఉదయం 8:30.

మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన చెరుకు సాగులో జీవన ఎరువులు ప్రాముఖ్యత గురించి పెరుమాల్పల్లి తిరుపతి ఏఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ బి వజంతా గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. నిలయంలో సమయం 5:30 కావస్తోంది. ఇప్పుడు విందాం యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 1వ భాగం, సమర్పణ శ్రీఎం సుధాకర్ మోహన్.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఈరోజు ఉద్యోగ సమాచారంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 6,715. బ్యాంకుల వారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900, బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1100, కెనరా బ్యాంక్ 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 550, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 504, పంజాబ్ సింద్ బ్యాంక్ 161 ఖాళీలు ఉన్నాయి. అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు 20 నుంచి 30 మించకూడదు. ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 21/7/2026. వెబ్సైట్ www.ibps.in. వెబ్సైట్ మరొకసారి www.ibps.in.

0: ఇప్పుడు విందాం యువవాణి కార్యక్రమంలో వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 1వ భాగం సమర్పణ శ్రీయం సుధాకర్ మోహన్.
1: శ్రోతలకు నమస్కారం. మనం ప్రతి వారం వారంతపు కరెంట్ అఫైర్స్ వీక్లీ రౌండప్ గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాం, చక్కగా కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మీకు నచ్చింది కూడా అని చెప్పి

తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ వారం కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం. ముందుగా మనం ఈ వారం అంటే జూలై 9 నుంచి 16 వరకు జరిగినటువంటి ముఖ్యమైన విశేషాలను ఏమేమిటి అనేది పరిశీలిద్దాం. ముందుగా భారత ఆసియాన్ వాణిజ్య ఒప్పందం సమీక్ష గురించి చూద్దాం. ఈ వారంలో న్యూఢిల్లీలో ఆసియాన్ భారత ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ AITIGA సమీక్షకు సంబంధించిన కీలక సమావేశం జరిగింది. ఈ ఒప్పందం 2010 నుంచి అమల్లో ఉంది. భారత్తో పాటు ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, సింగపూర్, ఫిలిప్పీన్స్, బ్రూనే, లావోస్, కాంబోడియా, మయన్మార్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ఏమిటంటే వాణిజ్య అసమతుల్యత అంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు వాణిజ్య అసమతుల్యతను తగ్గించడం, భారత తయారీ రంగానికి మరిన్ని అవకాశాలు కల్పించడం, ఎగుమతుల పెంపు, కస్టమ్స్ విధానాలను సరళీకరించడం, డిజిటల్ ట్రేడ్కు ప్రోత్సాహం అందించడం. అయితే ఇవి ఎందుకు ముఖ్యం అని గనక మనం పరిశీలిస్తే ఆసియాన్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యంలో ఒకటి. గత కొన్నేళ్లుగా భారత్కు వాణిజ్య లోటు పెరుగుతోంది. అందువల్ల ఒప్పందంలో మార్పులు చేసి భారత పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు మనం భారత్ మయన్మార్ భద్రతా సమావేశం గురించి తెలుసుకుందాం. జూలై 2వ వారంలో భారత్ మయన్మార్ దేశాల మధ్య సరిహద్దు భద్రత మీద ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన అంశాలు ఏమిటంటే సరిహద్దు ఉగ్రవాద నిర్మూలన, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ, అక్రమ ఆయుధాల రవాణాను అరికట్టడం, సరిహద్దు గ్రామాల భద్రత. మయన్మార్ ప్రభుత్వం భారత భూభాగానికి వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలకు తమ భూభాగాన్ని ఉపయోగించనివ్వబోమని హామీ ఇచ్చింది. దీని ప్రాముఖ్యత ఏమిటంటే మణిపూర్, మిజోరం, నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల భద్రతకు ఈ సహకారం ఎంతో కీలకం. ఇక వ్యవసాయ రంగంలో ప్రగతి కార్యక్రమం ఏమిటో చూద్దాం. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రగతి PRAGATI అనే సమగ్ర వ్యవసాయ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం క్రింద ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు, మట్టి ఆరోగ్య పరీక్షలు, నీటి వినియోగ సామర్థ్యం, మార్కెట్ అనుసంధానం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం ఇలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే లక్ష్యం ఏమిటంటే 2029 నాటికి రైతుల ఉత్పాదకతను గణనీయంగా పెంచడం. ఇక డిజిటల్ ఇండియా విస్తరణ. దేశవ్యాప్తంగా డిజిటల్ సేవల్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా మరింత చేరువు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటంటే గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్, ఈ గవర్నెన్స్ సేవలు, డిజిటల్ చెల్లింపుల విస్తరణ, గ్రామీణ యువతకు డిజిటల్ శిక్షణ, ఇంకా ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇక త్వరలో అంటే వచ్చే సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను జూలై 20 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలు ఏమిటంటే దేశ ఆర్థిక పరిస్థితి, వ్యవసాయ విధానాలు, విద్యా సంస్కరణలు, జాతీయ భద్రత, పన్ను సంస్కరణలు కూడా ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రతిపక్షాలు కూడా పలు ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రపంచ ప్రభావం ఏంటో చూద్దాం. ఈ వారంలో ప్రపంచ మార్కెట్లలో చమురు ధరల హెచ్చుతగ్గులు భారత మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఈ ప్రభావం గురించి నిపుణులు ఏమంటున్నారంటే చమురు ధరలు పెరిగితే దిగుమతి వ్యయం పెరుగుతుంది, ద్రవ్యోల్బణం ప్రభావితమవుతుంది, రవాణా ఖర్చులు పెరుగుతాయి. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద కూడా దృష్టి పెడుతోంది.

ఇక ఇప్పుడు మనం విద్యారంగం గురించి ఒకసారి పరిశీలిస్తే, జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ విద్య, పరిశోధన, బహుభాషా బోధన ఇలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పాఠశాలల్లో ప్రతిరోజు వార్తల మీద చర్చలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సాధారణ విజ్ఞానం పెంపొందించాలనే సూచనలు కూడా వెలువడ్డాయి. ఇక ఆరోగ్య రంగాన్ని పరిశీలిస్తే, ఆయుష్మాన్ భారత్, డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమాల అమలు మీద కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ప్రధానంగా గ్రామీణ ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య రికార్డులు, టెలిమెడిసిన్ సేవలు విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది. ఇక పర్యావరణం గురించి మనం పరిశీలిస్తే, దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. జాతీయ విపత్తు స్పందన దళం NDRF బృందాలను అప్రమత్తంగా ఉంచారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించారు.

విద్యార్థుల్లో సాధారణ విజ్ఞానం పెంపొందించాలనే సూచనలు కూడా వెలువడ్డాయి. ఇక ఆరోగ్య రంగాన్ని పరిశీలిస్తే, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమాల అమలు మీద కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ప్రధానంగా గ్రామీణ ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య రికార్డులు, టెలిమెడిసిన్ సేవలు విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది. ఇక పర్యావరణం గురించి మనం పరిశీలిస్తే, దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. జాతీయ విపత్తు స్పందన దళం NDRF బృందాలను అప్రమత్తంగా ఉంచారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రోతలు, ఇప్పటివరకు మనం జాతీయ అంశాలను మనం పరిశీలించాం కదా, ఇప్పుడు మనం అంతర్జాతీయ వ్యవహారాలు చూద్దాం. ఈ వారంలో అంటే జూలై 9 నుంచి 16 వరకు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన అంతర్జాతీయ పరిణామాలను మనం తెలుసుకుందాం. ముందుగా బ్రిక్స్ దేశాల సహకారం మరింత బలోపేతం అయ్యేందుకు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాలు చూద్దాం. ఈ వారంలో బ్రిక్స్ అంటే BRICS బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక ఇంకా భద్రతా సహకారం మీద పలు స్థాయిల్లో చర్చలు జరిగాయి. బ్రిక్స్ BRICS అంటే బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా. ఇటీవల విస్తరణతో ఈ కూటమిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా చేరాయి. ఈ వారంలో చర్చించిన అంశాలు ఏమిటంటే, స్థానిక కరెన్సీల్లో వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డాలర్ మీద ఆధారపడడాన్ని తగ్గించడం, ఆహార భద్రత, ఇంధన భద్రత, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ వడ్డీతో రుణాలు. ఇక ఈ చర్చలో భారత దృష్టికోణం ఏమిటంటే, భారత్ బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థకు మద్దతు ప్రకటిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని బలోపేతం చేయాలని అభిప్రాయపడింది. ఇక ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ శాంతి మీద జరిగిన చర్చ గురించి మనం చూద్దాం. ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచంలోని వివిధ ఘర్షణల మీద చర్చలు కొనసాగాయి. ప్రధాన అంశాలు ఏమిటంటే, ఉక్రెయిన్ పరిస్థితి, గాజా ప్రాంత మానవతా సంక్షోభం, ఆఫ్రికాలో ఆహార కొరత, శరణార్థుల సమస్య. భారత్ తన వైఖరిలో మరోసారి శాంతియుత చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంది. ఇప్పుడు మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి పరిశీలిద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వారంలో పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగాయి. విద్యుత్ కేంద్రాల మీద దాడుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పౌరుల తరలింపును వేగవంతం చేశాయి. అయితే ఈ యుద్ధం కారణంగా ప్రపంచం మీద ఏ విధమైన ప్రభావం పడిందంటే, గోధుమల ధరలు, ఎరువుల సరఫరా, ముడిచమురు ధరలు, సహజ వాయువు సరఫరా ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమవుతున్నాయి. భారత్ మాత్రం ఇరు దేశాలతో సంబంధాలను కొనసాగిస్తూ శాంతి చర్చలకు మద్దతు తెలుపుతోంది. ఇక మధ్యప్రాచ్య పరిణామాల గురించి పరిశీలిస్తే, మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్లో భద్రతా పరిస్థితి మీద ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన కారణాలు ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరా, సముద్ర మార్గాల భద్రత. ఇక్కడ భారత్కు ప్రాధాన్యం ఏమిటంటే, భారత్ తన చమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని మధ్యప్రాచ్య దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల అక్కడి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తోంది. ఇప్పుడు మనం అమెరికా చైనా సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైనటువంటి అమెరికా చైనా మధ్య వాణిజ్య, సాంకేతిక, భద్రతా అంశాల మీద చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల ప్రధాన అంశాలు ఏమిటంటే, సెమీకండక్టర్ పరిశ్రమ, కృత్రిమ మేధ, దిగుమతి సుంకాలు, అరుదైన ఖనిజాల సరఫరా. ఈ పరిణామాలను ప్రపంచ పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్నారు. ఇక ఈ వారంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నాయంటే, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అలాగే ప్రపంచ బ్యాంకు ఆర్థిక వ్యవస్థ మీద

తాజా అంచనాలను సమీక్షిస్తున్నాయి. వీటి ప్రధాన సవాళ్ళేమిటంటే ద్రవ్యోల్బణం, చమురు ధరలు, వడ్డీ రేట్లు, ప్రపంచ వాణిజ్యంలో మందగమనం. అభివృద్ధి చెందుతున్న దేశాలు మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులు పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇప్పుడు మనం వాతావరణ మార్పుల మీద ఆందోళన ఏమిటనేది చూద్దాం. ఈ వారంలో పలు దేశాల్లో భారీ వర్షాలు, వరదలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, అటవీ అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు కార్బన్ ఉద్గారాల నియంత్రణ మీద ప్రపంచ దేశాలు మరింత దృష్టి పెట్టాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రపంచ ఆరోగ్య రంగాన్ని పరిశీలిస్తే అంటువ్యాధుల పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సభ్యదేశాలకు సూచించింది. వీటికి ప్రధాన లక్ష్యాలు ఏమిటంటే వేగవంతమైన వ్యాధి గుర్తింపు అంటే స్పీడీ డయాగ్నోసిస్, టీకాల అందుబాటు అంటే అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్, ఆరోగ్య మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ. ఇవి ప్రధాన లక్ష్యాలుగా WHO ప్రపంచ దేశాలకు సూచించింది. ఇక కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా ఉంది ఈ వారంలో అంటే ప్రపంచవ్యాప్తంగా AI వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ వారంలో అనేక దేశాలు AI నియంత్రణ, డేటా భద్రత, సైబర్ సెక్యూరిటీ, నైతిక ప్రమాణాలు లాంటి అంశాల మీద తమ తమ విధానాలను సమీక్షించాయి. భారత్ కూడా AI ఆధారిత పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇక ఇప్పుడు మనం ప్రపంచ క్రీడారంగం గురించిన విశేషాలు చూద్దాం. జూలై నెలలో వివిధ అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్లు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్, క్రికెట్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ పోటీలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. భారత క్రీడాకారులు కూడా పలు అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమవుతున్నారు. ఇక ఇప్పుడు మనం భారత ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది అనే విషయాలు మనం పరిశీలిద్దాం. ముందుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితులను అంటే అన్సర్టనిటీస్ని ఎదుర్కొంటున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి దిశగా కొనసాగుతోందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణాలు బలమైన దేశీయ వినియోగం, మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వ పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ, సేవా రంగం వృద్ధి. ప్రభుత్వం చేపడుతున్న జాతీయ రహదారులు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి అవకాశాలను కూడా పెంచుతున్నాయి. అయితే మరి తయారీ రంగం ఏ రకంగా ఉంది? తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తీసుకుంటే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఎలక్ట్రానిక్స్, రక్షణ ఉత్పత్తులు, మొబైల్ ఫోన్లు, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అయితే లక్ష్యం ఏమిటంటే దిగుమతుల మీద ఆధారాన్ని తగ్గించడం, ఎగుమతులను పెంచడం, ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ పాత్రను బలోపేతం చేయడం, ఇంకా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇక ఇప్పుడు మనం డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ఏ స్థాయిలో ఉందో చూద్దాం. UPI ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలు డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా స్వీకరిస్తున్నారు. దీంతో నగదు వినియోగం తగ్గి పారదర్శకత పెరుగుతోంది. ఇక MSME రంగం తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం పలు ప్రోత్సాహక చర్యలు కొనసాగిస్తోంది. ఈ రంగం దేశ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది, కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తోంది, గ్రామీణ పారిశ్రామిక వృద్ధికి తోడ్పడుతోంది. ఇక స్టార్టప్స్ గురించి చూస్తే భారత స్టార్టప్ వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద వాటిలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ వారంలో పెట్టుబడులు ముఖ్యంగా ఫిన్టెక్, హెల్త్ టెక్, అగ్రిటెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడ్యూటెక్ రంగాల మీద ఆసక్తి కనబరిచారు. ఇక బ్యాంకింగ్ రంగం తీసుకుంటే భారత బ్యాంకింగ్ వ్యవస్థలో డిజిటల్ సేవలు మరింత విస్తరిస్తున్నాయి.

0: ముఖ్యమైన సేవలు ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, వీడియో కేవైసీ, డిజిటల్ లోన్ ప్రాసెసింగ్. ఇలాంటి సేవల ద్వారా వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందుతున్నాయి. మరి మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ఒక అంశంగా ఈ వారంలో ప్రముఖంగా వచ్చింది. ఏమిటంటే దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, సరుకు రవాణా కారిడార్లు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయి. ఇది దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని నిపుణులు భావిస్తున్నారు. అవండి శ్రోతలు, వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్లో ఈరోజు మనం తెలుసుకున్నటువంటి కొన్ని విశేషాలు. రేపు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో ఆదివారం సాయంత్రం 5:30 యువవాణి కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ సుధాకర్ మోహన్ కు సెలవు. బాయ్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ విన్నారు. సమర్పణ శ్రీఎం సుధాకర్ మోహన్.

ఈ పూట ఇంకా రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఇప్పుడు విందాం. ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం గురించిన వివరాలు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా భూసార పరిరక్షణ యాజమాన్య పద్ధతుల గురించి ఎఫ్టీసీ చిత్తూర్ వ్యవసాయాధికారి పి పుష్పాంజలి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తి గీతాల కార్యక్రమం. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం.

కార్యక్రమం 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఏకచిత్ర గానం కార్యక్రమంలో చంద్రహాస చిత్రం నుండి పాటలు ప్రసారం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఆర్ మాధురీదేవి గారి కర్ణాటిక్ వీణావాద్యం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సూర్యభగవానుని కీర్తనలు ఇంకా క్రైస్తవ భక్తి గీతాలు ప్రసారం, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత ఫాదర్ సిహెచ్ బెనార్డ్, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 7:00 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వతంత్ర సమరం అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె 1918లో చేపట్టిన నిరాహార దీక్ష కార్మిక ఉద్యమంలో సత్యాగ్రహం పాత్ర గురించి తెలుసుకుందాం. తరువాత మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 3వ భాగం, రచన మాలతీ చంద్ర గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో తిరుపతి బైరాగపట్టిడ డాక్టర్ డి రామానాయుడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం, 9:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం, 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 10:15 వివిధ భారతి తెలుగు ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 12:10, 12:40 1:30 అలాగే 3:10 తిరిగి వివిధ భారతి తెలుగు ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం సమర్పణ శ్రీఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:30 బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం గురించిన వివరాలు, అనంతరం తరిగుండ గీతరవళి భక్తి గీతాలు ప్రసారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో సూటి పశువుల యాజమాన్యం గురించి పాలెం జూనియర్ వెటనరీ అధికారి శ్రీ ఎం రామ్మూర్తి గారి ప్రసంగం వింటారు, 7:45 సినీ భక్తి గీతాల కార్యక్రమం, 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 8:30 తెలుగులో వార్తలు ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:30 పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రముఖ అంశాలపై ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 10:00 రవివాసరియ సంగీత సభ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాన్ని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. యువతలోని వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విస్తృత సహకారం అందిస్తోందని ఆ సంస్థ సీఈఓ డాక్టర్ హరిబాబు తెలిపారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించటమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గుడివాడలో ఈరోజు నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గుంటూరు, నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన ఎలక్ట్రిక్ ఆటోలను ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చెత్త నిర్వహణలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇంట్లోనే తడి పొడి చెత్తలను వేరు చేసుకోవాలని తెలిపారు. తడి చెత్తను కంపోస్టుగా తయారు చేసుకోవాలని సూచించారు. ఈ నెలలోనే తల్లికి వందనం పథకం కింద డబ్బులు వేస్తామని వెల్లడించారు. 12 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చామని, ఇప్పటి వరకు 450 టీఎంసీలు తీసుకువచ్చామని తెలిపారు. పోలవరం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: 108 సమగ్ర గణ వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు 528 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 8 ఈ రోజే ప్రారంభించాం. అక్టోబర్ నాటికి అన్ని కూడా పూర్తవుతాయి. ప్రజారథం అనే ఒక కార్యక్రమం పెట్టి దాని ద్వారా ఏ గ్రామంలో చెత్త ఇచ్చినా మీకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో పెట్టాం. అక్టోబర్ 2కి ఎక్కడ చెత్త అనే మాట లేకుండా చేస్తాం.
0: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఉప ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం చేరుకుని 20-21 తేదీల్లో 2 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకునే చర్యలపై సమీక్షించనున్నారు. రేపు ఏలేరు జలాశయం ద్వారా సాగునీరు విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సీఎస్ఆర్ నిధులు 6 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అత్యాధునిక రొద్దం పబ్లిక్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కృషి వలనే కియా, బెల్, డ్రోన్ హబ్ వంటి అనేక పరిశ్రమలు రాయలసీమకు వచ్చాయని చెప్పారు. పెనుగొండలో 12 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఐటీఐ కాలేజీ నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు గౌరవం, భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి ఘటనలకు సమాజంలో తావులేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి

0: పేర్కొన్నారు. యువతలోని వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆర్టీఐహెచ్ విస్తృత సహకారం అందిస్తోందని ఆ సంస్థ సీఈఓ డాక్టర్ హరిబాబు తెలిపారు. విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యాలయంలో ఈరోజు స్టార్టప్లు, మేధో సంపత్తి హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ హరిబాబు మాట్లాడుతూ, స్టార్టప్ల స్థాపన నుంచి వ్యాపార విస్తరణ వరకు అవసరమైన సేవలను అందిస్తున్నామని, వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక వినూత్న ఆలోచనను చట్టబద్దంగా ఎలా రక్షించుకోవాలి, బ్రాండ్ విలువను ఎలా పెంచుకోవాలి, మేధో సంపత్తిని వ్యాపార విజయానికి ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలను తెలియజేస్తామన్నారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి 5 ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఊకే సుశీల, ఊకే లక్ష్మి, తుర్రం భారతి, భాసుబోయిన బాలరాజు, ఊకే రమేష్గా పోలీసులు గుర్తించారు. బాధితులంతా చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 77 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ భవనాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, రాబోయే 40 ఏళ్లలో విమానాశ్రయానికి అవసరమైన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భవనాన్ని అభివృద్ది చేశామన్నారు. 13 నుంచి వారణాసి మీదుగా కోల్కతాకు కొత్త విమాన సేవలను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నటువంటి ఆలోచన ఉందో, అందులో ఒక ప్రధానమైనటువంటి భాగం ఈ ఏటీసీ భవనం. విజయవాడ ఆపరేషన్స్ ఇప్పుడు చాలా పెరగడం వల్ల, ఫ్లైట్ యాక్టివిటీ కూడా పెరగడం వల్ల ఈ యొక్క కొత్త భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఒక 30-40 సంవత్సరాల వరకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ గాని, స్పేస్ గాని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అన్నిటినీ కూడా జోడించుకుని ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం.
0: స్పేస్ టెక్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి రాకెట్ విక్రమ్-1 విజయం సాధించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్కై రూట్ ఏరోస్పేస్ ఇస్రోలకు సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో పోటీపడే స్థాయికి భారత ప్రైవేటు అంతరిక్ష రంగం ఎదిగిందని ఈ విజయం నిరూపించిందన్నారు. ఈ విజయం యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విక్రమ్-1 రాకెట్ ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్ల అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. విక్రమ్-1 మిషన్ భారతీయ ప్రతిభ, శాస్త్రీయ సామర్థ్యం, ఆవిష్కరణల శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రత్యేక ఆర్థోపెడిక్ బ్లాకుకు కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ బ్లాక్లో 2 ఆపరేషన్ థియేటర్లు, ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ సదుపాయాలతో పాటు ప్రతి నెల 10 నుంచి 12 వేల మంది ఈ బ్లాక్ నుంచి సేవలు అందుకోనున్నారని మంత్రి తెలిపారు. 18 నెలల్లో దీనిని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో భాగంగా అభివృద్ది చేయనున్న బే సిటీ ప్రాజెక్టుకు సంబంధించి భూ వినియోగం, మౌలిక వసతులు, పెట్టుబడులు, పర్యాటకం అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని విశాఖపట్నం కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, బేసిటీని విశాఖ ఎకనామిక్ రీజియన్తో అనుసంధానించేలా సమగ్ర కనెక్టివిటీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్

0: श्वः अन्तिमचरणे जापानदेशस्य अकाने यामाचुची इत्यनया सह क्रीडिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. నిలయంలో సమయం 6:30 దాటి 5 సెకండ్లు. ఇప్పుడు విందాం నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం గురించిన వివరాలు. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 8 జూలై ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజును ఐక్యరాజ్య సమితి 2009 నవంబర్ 10 అధికారికంగా ప్రకటించగా 2010 జూలై 18 మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రపంచ శాంతి, మానవ హక్కులు, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా మరియు సాంస్కృతిక వైవిధ్యానికి నెల్సన్ మండేలా చేసిన కృషిని గుర్తించి గౌరవించడం. నెల్సన్ మండేలా మానవజాతికి చేసిన 67 సంవత్సరాల సేవకు గుర్తుగా ప్రజలు ఇతరులకు సహాయం చేయడానికి రోజులో 67 నిమిషాలను కేటాయించాలని ఐక్యరాజ్య సమితి ప్రోత్సహిస్తుంది. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, ఆ దేశానికి పూర్తిస్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఈయన జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కు, దాని సాయుధ విభాగమైన ఉంకోంటో విసిజ్వేకు అధ్యక్షుడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో నెల్సన్ మండేలా ఒకరు. నల్లజాతి సూర్యుడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయన గురించి వర్ణించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచారు. 100కు పైగా పురస్కారాలు, సత్కారాలలో వివిధ దేశాలు, సంస్థలు మండేలాను గౌరవించాయి. వాటిలో 1993 లభించిన నోబెల్ శాంతి బహుమతి ముఖ్యమైనది. స్వదేశంలో మండేలాను మదిబా అని వారి తెగకు సంబంధించిన గౌరవ సూచకంతో మన్నిస్తారు. భారతదేశం మండేలాను 1990లో భారతరత్న, జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతులతో సత్కరించింది. హింసా మార్గంలో ప్రారంభించిన ఉద్యమాన్ని గాంధేయ మార్గంలోకి ఆయన మలుచుకున్న తీరు ఆయనకు దక్షిణాఫ్రికా గాంధీగా పేరు తెచ్చింది. ఇంతవరకు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం గురించిన కొన్ని వివరాలను విన్నాం. ఇప్పుడు అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు విందాం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
4: మీరింతవరకు అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్ మమ్ముటిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 మిషన్ ఆగమన్ విజయవంతంగా ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12:05 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మైలురాయితో ప్రైవేట్ ఆర్బిటాల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే 3వ దేశంగా భారత్ నిలిచింది. ఈ విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ను అభినందించారు. మోదీ సర్క్యూట్ బృందంతో ఫోన్లో మాట్లాడి ఈ చారిత్రక అంతరిక్ష ఘనతను కొనియాడారు. అంతేకాకుండా విక్రమ్ 1 బృందాన్ని తనను కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించింది. తయారు చేసిన విక్రమ్ 1 భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. మిషన్ ఆగమన కింద అభివృద్ది చేయబడిన ఈ రాకెట్ చిన్న ఉపగ్రహాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన అనుకూలమైన లాంచ్ సేవలను అందించడానికి ఉద్దేశించింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా దీనికి విక్రమ్ 1 అని పేరును పెట్టారు. దీనిని విజయవంతమైన ఆర్బిటల్ మిషన్ భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్కైరూట్ ఏరోస్పేస్ను అభినందించారు. ఈ మైలురాయి లాంటి ఘనత భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని రాధాకృష్ణన్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్కైరూట్ బృందాన్ని అభినందించారు. ఈ మిషన్ దేశంలో విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తోందని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరికి సంయుక్తంగా లభించింది. చందు ఛాంపియన్ బ్రహ్మయుగంలో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ మమ్ముట్టిలను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370లో నటనకు గాను యామి గౌతమ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా అమరణ తీసిన రాజ్ కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ నిలిచింది. ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్గా సంజీవ్ శ్రీవాస్తవకు పురస్కారం లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలోని జుమాగాచ్లో గల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపును సందర్శించి బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించారు. ఆయన అక్కడ మొక్కలు నాటారు, ప్రహారీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల బలోపేతం, జనన మరణాల నమోదు, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కలిసి వర్చువల్గా రామ్నగర్ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక నూతన శిఖరానికి నాంది పలికింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును సందర్శించే పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులతో పాటు రామ్నగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు వారానికి 2 రోజులు నడుస్తుందని, ఉత్తరాఖండ్లోని కుమాన్, గర్వాల్ ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు. అలాగే రిషికేష్, కర్ణప్రయోగ రైల్వే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
1: कुमाऊ और गढ़वाल उत्तराखंड के दो बहुत ही मजबूत पोल्स हैं. इन दोनों पिलर्स को जोड़ने वाली ये आज की गाड़ी है जो कुमाऊ और गढ़वाल को जोड़ेगी. इसका ये एक नया सेतु

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డు

0: बनेगी कुमाऊं और गढ़वाल के बीच में, और इसके लिए प्रयास लगातार होता रहा है। और आज इन प्रयासों का एक जो फल निकला है वो ये है कि आज कम से कम हफ्ते में 2 दिन ये गाड़ी स्टार्ट हो पा रही है। बहुत अच्छी बात है, कुमाऊं के लोग आराम से गढ़वाल जा पाएंगे, देहरादून कैपिटल तक जा पाएंगे, और कई तरह के जो काम राजधानी में ही होते हैं वो सब यहाँ पर कर पाएंगे।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYND ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా ఆధార్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్లను దాటింది. ఈ యాప్ ప్రారంభమైన ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా చిరునామా అప్డేట్లను సులభతరం చేసిందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దీని ద్వారా దాదాపు 49 లక్షల మొబైల్ నెంబర్ అప్డేట్లు జరిగాయని, ప్రజలు ఈ యాప్లోని బయోమెట్రిక్ లాక్ అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్ల కంటే ఎక్కువగా ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, వైద్య నిపుణులు కేవలం ఆరోగ్య సేవలను అందించడమే కాకుండా దేశాభివృద్దికి బలాన్ని చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులు తమ అంకితభావం సేవ ద్వారా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వైద్యులను గౌరవించడం అంటే దేశ సేవను, దేశ నిర్మాణ స్ఫూర్తిని గౌరవించడమేనని పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ రమోల్ గత్రాడ్ రోడ్ల గల ఒక బాణసంచ తయారీ ప్రాసెసింగ్ యూనిట్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని 8 మృతదేహాలను వెలికితీశారు. అలాగే మంటలు చిక్కుకున్న గాయపడిన కార్మికులను రక్షించారు. పలు అగ్నిమాపక వాహనాలు కూడా తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం మంటలను ఆర్పడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనేది కేవలం అర్జీలను క్లియర్ చేయడానికి పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు, ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పెన్షనర్లు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెన్షన్ సంబంధిత వివాదాలను పరిపాలన పరంగానే పరిష్కరించాలని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ నేషనల్ వర్క్షాప్ ఆన్ పెన్షన్ లిటిగేషన్లు ప్రసంగిస్తూ పెన్షనర్ల సంక్షేమ శాఖ పలు పౌర కేంద్రీకృత సంస్కరణలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, మరట్వాడా ప్రాంతాల్లో రేపు అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు తేజం పీవీ సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూపీపై తొలి గేమును 21-19 గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్క్యూట్ ఎరోస్పేస్ ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు, ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు.

0: ఇప్పుడు విందాం కిసాన్ వాణి కార్యక్రమంలో భూసార పరిరక్షణ యాజమాన్య పద్ధతుల గురించి ఎఫ్టీసీ చిత్తూరు వ్యవసాయాధికారి పి పుష్పాంజలి గారి ప్రసంగం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: నా పేరు పుష్పాంజలి, వ్యవసాయాధికారి, రైతు శిక్షణ కేంద్రం చిత్తూరు. ఈరోజు మనము భూసార పరిరక్షణకు కావలసినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. మన దేశంలో 70% భూములు నేల కోతకు గురవుతూ ఉంది. దానివలన ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతుంది. భూగర్భ జలము ప్రతి సంవత్సరము విపరీతంగా తగ్గుతూ ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత కావలసిన మోతాదులో పెరగడం లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి సహజ వనరుల సంరక్షణ, అభివృద్ధి చాలా అవసరము. అందులో భాగంగా ఇప్పుడు నేల కోత గురించి తెలుసుకుందాం. నేల నుండి మట్టి రేణువులు స్థానచలనం చెంది వేరే చోటికి చేరే ప్రక్రియను నేల కోత అంటారు. ఇది నీరు లేదా గాలి ద్వారా జరుగుతుంది. నేల కోత అనేది రెండు రకాలుగా మనం పరిగణిస్తాము. స్వాభావిక నేల కోత ఒకటి, రెండవది వచ్చి త్వరితగతి నేల కోత. ఈ నేల కోతకు వచ్చేటటువంటి కారణాల గురించి తెలుసుకుందాము. వర్షపాతం కురిసిన కాలపరిమితి మరియు ఉధృతి, తర్వాత ఈ నేల స్వభావము దాని యొక్క రకాన్ని బట్టి కూడా జరుగుతుంది. నేల తీరుతెన్నులు మరియు ఉనికి, సహజ సిద్ధమైన గడ్డి, గాదములు, తుప్పలు, చెట్లు, చేమలను తీసివేయడము, ఏటవాలు కొండలు సాగు చేయడము, సహజ వనరుల యాజమాన్య లోపము, ఈ పై కారణాల వలన మన నేల కోతకు గురవుతూ ఉంటుంది. ఈ నేల కోత వలన కలిగే నష్టాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము. సారవంతమైన పై నేల కొట్టుకుపోవడం వలన మనకు దిగుబడి లేదా ఉత్పాదకత కూడా బాగా తగ్గుతుంది. మన దేశంలో మెట్ట నేలల నుండి రోజుకి 60 కిలోల నత్రజని, భాస్వరము, పొటాషు ప్రతి హెక్టారు నుండి సంవత్సరానికి నష్టపోతున్నాము. వాగులు వంకలు ఏర్పడడం వలన సాగు చేయటానికి బాగా ఇబ్బందిగా ఉంది. నేల కోత వలన భూమిలో నీరు తక్కువగా ఇంకడం వలన ఆ భూమిలో ఉత్పత్తి తగ్గిపోతుంది. చెరువులు, కుంటలు, జలాశయాలు నేల కోత వలన త్వరగా పూడుకొని పోతుంది. ప్రకృతి సమతుల్యం చెంది వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ఈ నేల కోత వలన భూములలో వేసిన ఎరువు కొట్టుకుపోతుంది. దేశం మొత్తం మీద ప్రతి సంవత్సరము 600 కోట్ల టన్నుల మట్టి, 60 లక్షల టన్నుల నత్రజని, భాస్వరము, పొటాష్, పోషక పదార్థాలు నేల కోతకు కొట్టుకుపోయి పోతున్నాయి. భూమిలో తేమ పరిరక్షణకు తీసుకునవలసిన యాజమాన్య పద్ధతులు, శాస్త్రీయ సేద్య పద్ధతులు అనుసరించటం వలన ఎక్కడ పడిన వర్షపు నీరు అక్కడే భూమిలోనికి ఇంకిపోయేటట్లు చేసి నేల కోతను అరికట్టవచ్చును. రైతులు ఎవరి పొలాలలో వారు సామూహికంగా కొన్ని పరిరక్షణ చర్యలు చేపట్టడం వలన సమగ్రాభివృద్ధి సాధించవచ్చును. ఇందులో భాగంగా జీవ సంబంధమైన పనులు, అందులో సేంద్రీయ ఎరువులు వాడటం, అంటే నేల భౌతిక రసాయనిక జీవ స్వభావాలన్నీ నేలలోని సేంద్రియ పదార్థంపై ఆధారపడి ఉంటుంది. నేలలోని సూక్ష్మ జీవులకు ఆహారాన్ని అందజేస్తుంది. మట్టి రేణువులు అమరికలో అనుకూలమైన మార్పు కలిగిస్తుంది. మట్టి రేణువులు త్వరగా విడిపోవు,

అనగా నేల కోత కొంతవరకు తట్టుకుంటుంది. రేగడి నేలలు ఎక్కువగా నీరు ఇంకేటట్లు చేస్తుంది. మురుగు నీరు పోవటానికి వీలు కలుగుతుంది. నేలకు నీరు ఎక్కువగా ఇంకడం వలన మట్టి రేణువులు తొందరగా విడిపోనందున సేంద్రియ ఎరువులు వేయడం వలన నేల కోత తగ్గుతుంది. తర్వాత పచ్చి రొట్టె ఎరువులు. ఈ పచ్చి రొట్టెకై పప్పు జాతి పైర్లు అనగా జనుము, పిల్లి పెసర మొదలగు వాటిని పెంచుతారు. వీటి వేర్లపై రైజోబియం బ్యాక్టీరియా గాలి నుండి నత్రజనిని తీసుకుని బుడుపులలో సాగు చేయడం ద్వారా నేల సారం పెరుగుతుంది. ఆ పైరును పొలంలో దున్నినప్పుడు చీకిన పదార్థము నేలలో కలిసి నేల గుల్లబారుతుంది. నీరు ఎక్కువగా ఇంకుతుంది. తర్వాత పంట మార్పిడి, అంటే ఒకే పొలంలో ఒకే పంట ప్రతి సంవత్సరం వేయకుండా ఒక్కసారి లోతుగా వేర్లు పెరిగే పైర్లు, రెండోసారి తక్కువ లోతు పెరిగే పైర్లు మార్చి పెట్టడాన్ని పంట మార్పిడి అంటారు. పప్పుజాతి పైర్లు ఆకులు రాలడం వలన నేలకు సేంద్రియ పదార్థం అంది నేల గుల్లతనం పెరిగి నేలలో నీరు ఎక్కువగా ఇంకుతుంది. వివిధ రకాల పైర్లు వేయటం వలన పోషక పదార్థాల సమతుల్యత నేలలో తగ్గక పైర్లు బాగా పెరుగుతాయి. తర్వాత సేద్య పద్ధతులు. ఈ సేద్య పద్ధతిలో మొట్టమొదటిగా లోతుగా దున్నుట. రైతులు సాధారణంగా 15 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ లోతు దున్నరు. కొంతకాలం తర్వాత ఆ లోతున నేల గట్టిపడుతుంది. అందువల్ల నీరు కిందకు ఇంకదు. నీరు ఇంకటం తగ్గి వర్షపు నీరు ఎక్కువగా బయటకు ప్రవహిస్తుంది. నేల కోత పెరుగుతుంది. లోతుగా దున్నటం వలన బండబారిన పొర దున్నబడుతుంది. నీరు ఎక్కువగా ఇంకుతుంది. తర్వాత రెండవది వాలుకు అడ్డంగా దున్నటం మరియు విత్తడం. దుక్కి చేసినప్పుడు చివరిసారిగా వాలుకు అడ్డంగా దున్నితే వర్షపు నీరు నేలలో ఎక్కువగా ఇంకుతుంది. వాలుకు అడ్డంగా విత్తితే పైరు నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించి నేల కోత తగ్గిస్తుంది. తర్వాత యాంత్రిక పద్ధతులు. ఈ యాంత్రిక పద్ధతిలో మొట్టమొదటిగా చేనుగట్లు. రైతులు మామూలుగా తమ పొలము హద్దులకు పెద్ద కమతాలలో ఏటవాలుకు అడ్డంగా అక్కడక్కడ వేసే గట్లను చేనుగట్లు అంటారు. తర్వాత చిన్న రాళ్ల గట్టు. ఏటవాలు ఎక్కువగా ఉన్న నేలలో సేద్య పనులకు ఇబ్బంది లేకుండా ఉండేటట్లు ఏటవాలుకు అడ్డంగా చిన్న చిన్న గట్లను నిర్మిస్తారు. వాటి ముందు భాగాన క్రమేపీ మట్టి పేరుకొని స్థిరపడి గట్టిపడుతుంది. నేల కోత జరగకుండా కాపాడుతుంది. ఇందులో మూడవ పద్ధతి హద్దు రాళ్ల గోడ. కొండకు సమీపాన ఉన్న భూములలో తమ హద్దు పొడవున సుమారు 3 అడుగుల ఎత్తు రాళ్ల గోడ నిర్మిస్తారు. ఏటవాలుకు అడ్డంగా ఉన్న అడ్డుకట్లు నేల కోతను అరికడతాయి. తర్వాత వాలుగట్లు. వాలుకు అడ్డంగా సమతలంలో నిర్మించే కట్టలను వాలుగట్లు అంటారు. ఇవి తేలికపాటి ఇసుక నేలల్లో వేస్తారు. వాలుగట్లు వలన తేలిక నేలలో 1 అడుగు ఎత్తు వరకు వర్షపు నీరు ఆపుకోవటానికి వీలు కలుగుతుంది. ఎక్కువ నీరు తీసివేయటానికి కట్ట మధ్య రాతి కట్టడం వలన లేదా కట్టకు ఇరువైపులా చివరి నుండి మిగిలిన నీరు పోవటానికి ఏర్పాటు చేస్తారు. పై పద్ధతులన్నిటినీ పాటించి మనము నేల కోతకు గురి కాకుండా మన భూమిని కాపాడుకోవటానికి వీలవుతుంది. ఇప్పుడు మనము జీవ నియంత్రణ పద్ధతులతో సస్యరక్షణ గురించి తెలుసుకుందాము. రైతులు పంటలు పండించటంలో ఎంతో గణనీయమైన అభివృద్ధి సాధించినప్పటికీ నాణ్యమైన దిగుబడులు పొందలేక సరైన ధరలు రాక ఎన్నో కష్టాలకు గురవుతున్నారు. ఈ పంటల సేద్యంలో సస్యరక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశం. పంటలపై ఆశించే చీడపీడలను నివారించుకోవటానికి రసాయనిక మందులు వాడినా కూడా సరైన ఫలితం లేక పెట్టుబడి ఖర్చు అధికమై నష్టపోతున్నారు. రైతులు విషపూరితమైన ఖరీదైన పురుగు మందులు, తెగుళ్ళ మందులు వాడి ఎంతో నష్టపోతున్నారు. పరోక్షంగా గాలి, నీరు, వాతావరణ కాలుష్యము పెంచుకోవటంలో దోహదపడుతున్నారు. ఒక మానవులకే కాకుండా ఇతర జీవరాశులకు కూడా రోగాలు వచ్చేదానికి కారణమవుతున్నారు. రైతులు సాధ్యమైనంత వరకు రసాయనిక మందులు తక్కువగా వాడి లేక పూర్తిగా మాని పంటలు పండించుటకు అందుబాటులో ఉన్న పద్ధతులను పాటిస్తే తప్ప తన పరిస్థితిని

మెరుగుపరచుకుంటానికి వేరే గత్యంతరం లేదు. వివిధ పంటలకు భూమి నుండి కానీ విత్తనం ద్వారా కానీ సంక్రమించే రోగాలను నివారించటంలో రైతులు పూర్తిగా విఫలమై ఉన్నారు. సేంద్రియ వ్యవసాయము, వేసవి లోతు దుక్కులు మరియు వాలుకు అడ్డంగా దున్నటం, పచ్చిరొట్ట సాగు, విత్తన శుద్ధి చేయుట మొదలైనవి అతి ముఖ్యమైనవి. కాబట్టి రైతు భూమిలో సేంద్రియ పదార్థం అనగా పశువుల ఎరువు, కంపోస్ట్ ఎరువు, వర్మీ కంపోస్టు, మాగాణి భూముల్లో అయితే పచ్చిరొట్ట పైర్లు వాడకము తప్పనిసరిగా పాటించాలి. భూమిలో కొన్ని చోట్ల కొన్ని రకాల సూక్ష్మజీవులు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. వివిధ పంటలు అనగా వేరుశనగ, కంది, టమోటో, వంగ మొదలగు పంటలతో సంక్రమించు తెగుళ్ళు, వేరుకుళ్ళు, దుంపకొళ్ళు, ఎండుకొళ్ళు, కాండం కొళ్ళు, బూజు తెగులు, మావుడు తెగులు వలన చాలా నష్టం కలుగజేస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ సమర్థవంతంగా నివారించుకోవటానికి ఏకైక మార్గం ట్రైకోడర్మా విరిడి. ఇది ఒక శిలీంద్రం. ఇది మొక్కలకు నష్టం చేయు శిలీంద్రాన్ని పూర్తిగా అరికడుతుంది, మొక్కల పెరుగుదలకు దోహదపడుతుంది, నులి పురుగుల బెడదను కూడా నివారిస్తుంది, నాణ్యమైన దిగుబడులు పెంచుటలో ఉపయోగపడుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచి మొక్కలు దృఢంగా ఉండుటకు ఉపయోగపడును. భూమిలోని సేంద్రియ పదార్థాలను సమతుల్య రీతిలో మొక్కకు అందజేయటంలో సహాయపడుతుంది. మొక్క వేళ్లపై రక్షణ కవచంగా ఏర్పడి నష్టపరిచే శిలీంద్రాల నుండి కాపాడును. భూమిపై ఉండే వ్యర్థ పదార్థాలు పూర్తిగా కుళ్ళిపోయేటట్లు చేసి మొక్కలకు ఉపయోగపడే విధంగా తయారు చేయును. ఈ ట్రైకోడర్మా విరిడి వాడే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. విత్తన శుద్ధి చేయుటకు ట్రైకోడర్మా విరిడిని 8 నుంచి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేయవలెను. అదేవిధంగా భూమిలో వేయాలంటే 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని 20 కిలోలు బాగా మాగిన ఎరువు, 10 కిలోల వేప పిండి కలిపి మిశ్రమం చేసి కొద్దిపాటి నీరు చిలకరించి 1 వారం రోజులు కుప్పగా పోసి పైన తడి గోని సచ్చులను కప్పి ఉంచి ఎడల విరిడి బాగుగా అభివృద్ధి చెందును. ఈ తయారైన మిశ్రమాన్ని భూమిలో సాళ్ల వెంట వేసి అది భూమిలో కలిగినట్లుగా చేసి విత్తనం వేసినచో భూమిలో బాగా అభివృద్ధి చెంది వేసిన పంటకు ఎటువంటి శిలీంద్రపు రోగాలు రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఇంకొక జీవ శిలీంద్ర నాశిని సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్. ఇది కూడా ఒక రకమైన మేలు చేసే బ్యాక్టీరియా. ఈ సూడోమోనాస్ను ముఖ్యంగా వరి పొలాలలో వాడుతారు. దీనిని విత్తన శుద్ధి చేయటకు కూడా ఉపయోగిస్తాము. వరి నారు పోయటకు ముందు కిలో విత్తనానికి 8 నుంచి 10 గ్రాముల సూడోమోనాస్ను విత్తనానికి పట్టించాలి. గంజి కాచి చల్లార్చిన తర్వాత విత్తనానికి పట్టించాలి. తర్వాత వరి నారు ప్రధాన పొలంలో నాటుటకు ముందు 1/2 కిలో సూడోమోనాస్ను కలిపిన నీటిలో గంటపాటు ఉంచి నారును నాటినచో వేరు పెరుగుదల చాలా బాగా ఉంటుంది. వరి నాటిన 15-20 రోజుల వ్యవధిలో సూడోమోనాస్ను 8 నుంచి 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసిన ఎడల వరిలో అగ్గి తెగులును, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులును సమర్థవంతంగా నివారించవచ్చును. భూమిలో వేయుటకు సూడోమోనాస్ను 4 కేజీల సూడోమోనాస్ను, 80 కేజీల సేంద్రియ ఎరువు మరియు 20 కేజీల వేప పిండి కలిపి భూమిలో వేయవలెను. ఇసుకలో కూడా కలిపి వేయవచ్చు. తర్వాత ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవులు. ఈ ట్రైకోగ్రామా కైలోసిస్ గుడ్డు పరాన్న జీవి. ఇది 7 మిల్లీమీటర్ల నిడివి కలిగి బాదం రంగులు చాలా చురుకుగా ఉంటుంది. దాసరి, లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు గుడ్లపై ట్రైకోగ్రామా పరాన్న జీవి గుడ్లను పెట్టును. ఈ పరాన్న జీవి గుడ్ల నుండి 6 నుంచి 7 రోజుల్లో తల్లి పురుగులు విడుదలై తిరిగి శత్రు గుడ్లను నాశనం చేస్తుంది. ఈ పరాన్న జీవులను ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవులను పొలంలోకి వదిలే పద్ధతి గురించి తెలుసుకుందాము. ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవుల కార్డులను 5 భాగాలుగా

విభజించి పొలంలో అన్ని దశలలో ఆకు తొడిమ భాగంలో పిన్ను ద్వారా తగిలించవలెను. పరాన్ని జీవులు పొలంలో వ్యాపించి శత్రు గుడ్లను నాశనం చేస్తుంది. ఈ పరాన్న జీవుల కార్డును పొలంలోనికి తీసుకువెళ్లేలోపు బయటికి వచ్చినచో వెంటనే అన్ని దిశలలో కంటైనర్ ద్వారా వదలాలి. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవులను దాసరి లేదా శనగ పచ్చ పురుగు గుడ్లు పెట్టే దశలో వదిలిన ఎడల మంచి ఫలితాలు మనము చూడవచ్చు. పరాన్న జీవులు వదిలిన పొలంలో కనీసం ఒక వారం వరకు ఎటువంటి పురుగు మందులు గాని తెగుళ్ళ మందు గాని వాడకూడదు. ప్రతి పరాన్నజీవి కార్డు 20,000 పరాన్న జీవులు కలిగి ఉంటుంది. ఒక ఎకరానికి 3 కార్డులు అనగా 60,000 ట్రైకోగ్రామా పరాన్న జీవులు సరిపోతుంది. మరియు మొక్కల సంఖ్య, చీడపీడల వృద్ధిని బట్టి ఎక్కువ పరాన్న జీవులను కూడా మనము వాడుకోవచ్చు. ఇది పంటలకు ఎటువంటి హాని కూడా చేయదు. పై పద్ధతులను వాడి మనము ఎటువంటి పురుగు మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ ఎక్కువగా వినియోగించకుండా మనము తెగుళ్లను కొంతవరకు అరికట్టడానికి వీలవుతుంది. ఇప్పుడు మనము పచ్చిరొట్ట ఎరువులు వాటి ఆవశ్యకత గురించి తెలుసుకుందాము. మొక్కల పెరుగుదలకు మరియు నేల ఉత్పాదక శక్తికి ఉపయోగపడే సేంద్రియ పదార్థం మన నేలల్లో చాలా తక్కువగా ఉంది. ఒకే పొలంలో ఏటా అనేక పంటలు పండించడం వలన లభ్యమయ్యే కొద్దిపాటి సేంద్రియ పదార్థం కూడా తరిగిపోతుంది. సేంద్రియ పదార్థం లేనందున జీవకోటి కూడా హరించుకొని పోతుంది. ఈ సేంద్రియ ఎరువుల వాడకం వలన నేల ఆరోగ్యాన్ని, పంట దిగుబడిని ప్రత్యక్షంగాను, మనుషుల ఆరోగ్యాన్ని పరోక్షంగాను మనం కాపాడుకోవటానికి వీలవుతుంది. ఈ రసాయనిక ఎరువులను అధికంగా వాడటం, సేంద్రియ ఎరువులను వినియోగించకపోవడం వలన నేల సహజ స్వరూపాన్ని కోల్పోయి భూ భౌతిక స్థితి దెబ్బతిని ఉత్పాదక శక్తి సన్నగిల్లడము, నేలలో జీవకోటి హరించుకొని పోవడము, పంటల్లో చీడపీడల ఉధృతి పెరగడము, అలాగే స్థూల మరియు సూక్ష్మ పోషకాల మధ్య సమతుల్యత లోపించడము, తద్వారా దిగుబడులు చాలా వరకు తగ్గి పెట్టుబడులు పెరగడము జరుగుతున్నది. వీటన్నిటినీ అరికట్టి అధిక ఉత్పత్తులు సాధించాలంటే పచ్చి రొట్ట ఎరువులను నేలకు చేర్చాలి. ఈ పచ్చి రొట్ట ఎరువులు నేలకు తగినంత సేంద్రియ పదార్థాన్ని అందించడానికి చాలా సులువైన మరియు చౌకైన పద్ధతి. పప్పు జాతి పైర్లు పచ్చి రొట్టకు బాగా పనికి వస్తాయి. వీటిలో జీలుగ, జనుము, అలసంద, పిల్లి పెసర, మినుము పెసర పైర్లు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ జనుము మనం ఎకరానికి 16-20 కేజీల దాకా విత్తనాన్ని వేయడం వలన మనకు పచ్చి రొట్ట దిగుబడి 5-8 టన్నుల వరకు అందుబాటులోకి వస్తుంది. అలాగే జీలుగా ఒక ఎకరానికి మనము 12-15 కేజీలు విత్తడం వలన పచ్చి రొట్ట దిగుబడి 5-8 టన్నుల వరకు వస్తుంది. పిల్లి పెసర ఒక ఎకరానికి 5-6 కేజీల విత్తనాన్ని విత్తడం వలన పచ్చి రొట్ట దిగుబడి 3 టన్నుల వరకు మనకు అందుబాటులోకి వస్తుంది. మినుము పెసర వీటిని ఎకరాకి 6-8 కేజీల విత్తడం వలన పచ్చి రొట్ట దిగుబడి ఎకరానికి 3 టన్నుల దాకా మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ పైర్లు వేసి పూతకు వచ్చే సమయంలో నేలలో కలియదున్నాలి. వీటి వేళ్ల బుడిపలలో సూక్ష్మజీవుల ద్వారా నత్రజని స్థాపక చర్య జరుగుతుంది. నేలలో మిగిలిపోయిన మొక్క భాగాల నుండి నత్రజని తరువాత సాగయ్యే పైరుకు ఉపయోగపడుతుంది. పశువుల ఎరువు తగినంతగా లభ్యం కాని ప్రస్తుత తరుణంలో పచ్చి రొట్టె ఎరువుల ద్వారా నేలకు సేంద్రియ పదార్థాన్ని అందించటం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం. కావున దీనికి సరిపడే విత్తనాన్ని ఉపయోగించుకోవాలి. వీటిని నేలలో కలియదున్నిన తరువాత బాగా నీరు పెట్టి 2 వారాల పాటు మురగనివ్వాలి. ఈ సమయంలో కొన్ని హానికరమైన సేంద్రియ ఆమ్లాలు తయారవుతాయి. కనుక మురుగు నీటిని తీసివేసి కొత్త నీరు పెట్టిన తర్వాత పైరు నాటాల. పచ్చి రొట్ట పైరు విత్తనం వేసే సమయంలో ఎకరాకు 50 కిలోలు, పైరును నేలలో దున్నే సమయంలో మరొక 50 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ వేస్తే రొట్ట ఎక్కువగా తయారవటమే కాకుండా తొందరగా చివికి తర్వాత పైరుకు కావలసిన భాస్వరాన్ని అందిస్తుంది. ఈ పచ్చి రొట్ట ఎరువులలో ముఖ్య పోషకాల శాతము మనము జీలుగ కానీ పచ్చి రొట్ట

0: ఎరువుగా సాగు చేసినట్టయితే నత్రజని 0.62% దాకా మనకు మొక్కలోకి అందుబాటులోకి వస్తుంది. అదే భాస్వరం అయితే 0.15%, అదే పొటాష్ అయితే 0.4% దాకా మనకు అందుబాటులోకి వస్తుంది. రైతుల పొలాల్లోని సేంద్రియ పదార్థాన్ని రక్షించాలంటే పచ్చి రెట్టు ఎరువుల వాడకాన్ని గుర్తించి భూసారాన్ని పెంచి ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారని ఆశిస్తున్నాము.
1: బహుజన హితాయ.
2: వెంకటేశన్న, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మనం ఎరువులేనా పురుగు మందులేనా ఇన్నీ వేసి పంటలు దిగుబడి రాక నానా యాతనలు పడతా ఉండం కదా. వెనకటికి మన పెద్దోళ్ళు ఏమీ లేకనే భూముల్లో బంగారం పండించరు కదయ్యా.
3: నిజమే చిన్నమ్మ, మనమేం చేస్తిమి? పోటీ ఇవ్వడి రసాయనాలు నేలలో కుమ్మరిస్తిమి, నేల పాడు చేసుకుంటుమి.
2: మరది అందుకేనయ్యా పెద్దల మాట సర్దిమూట అంటారు.
3: బాగా చెప్తివి చిన్నమ్మ, ఇప్పుడు కూడా మించిపోలే. ఆ వెనకటి సేద్యం చెయ్యండి అనేసి ప్రభుత్వం రైతులందరికీ చెప్తా ఉంది. దీనికోసమే పరంపరాగత్ కృషి వికాస యోజన అనే పథకం తెచ్చి దీనికోసం 300 కోట్లు ఖర్చు చేయాలని ఉండదంట.
2: చాలా మంచి పని కదా వెంకటేశం. వెనకటి మాదిరి పశువుల పెంటేనా కోళ్ల పెంటేనా ఆకులు అలుములు దొక్కేదేనా ఇవన్నీ భూమికి చేరిస్తే మరి భూమి బంగారం కాదంటయ్యా.
3: అది సంగతి, నేల తల్లిని కాపాడితే మరి మన పంట పండినట్టే కదా. మరి మనోళ్ళందరికీ చెప్పు ఈ మాట.

మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమంలో భూసార పరిరక్షణ యాజమాన్య పద్ధతుల గురించి ఎఫ్టీసీ చిత్తూరు వ్యవసాయాధికారి పి పుష్పాంజలి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. నిలయంలో సమయం 7:45 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం సినీ భక్తి గీతాలు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.

0: ఆసక్తి గల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు, సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 8:52. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం సోగ్గాడి చిన్నినాయన చిత్రం నుండి శ్రేయా ఘోషల్, ధనంజయ్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, సంగీతం స్వరపరిచిన వారు అనూప్ రూబెన్స్. ఈ పాట మీ అందరి కోసం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరింతవరకు సినీ భక్తి గీతాల

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత విందాం గీత గోవిందం చిత్రం నుండి సిడ్ శ్రీరామ్ గానం చేసిన అనంత శ్రీరామ్ సాహిత్యం. సంగీతం అందించిన వారు గోపీసుందర్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత విందాం కుదిర్తే కప్ కాఫీ చిత్రం నుండి చిత్రగానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం. సంగీతం అందించిన వారు యోగేశ్వర శర్మ. ఈ పాట మీ అందరి కోసం.

0: ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత విందాం లక్కీ భాస్కర్ చిత్రం నుండి విశాల్ మిశ్రా శ్వేతామోహన్ గానం చేసిన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు, సాహిత్యం శ్రీమణి.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత విందాం మహర్షి చిత్రం నుండి రాహుల్ సిప్లిగంజ్ మానసి ఆలపించిన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు, సాహిత్యం అందించిన వారు శ్రీమణి. ఈ పాట వినేద్దామా మరి?

ఆల్బంలు తర్వాత విందాం. ధ్రువ చిత్రం నుండి పద్మలత స్నిగ్గి గానం చేసిన, హిప్హాప్ తమీజా సంగీతం అందించిన వారు చంద్రబోస్ సాహిత్యం. ఈ పాట మీ అందరి కోసం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఒకటి విజయవంతంగా కక్ష్యలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

0: ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళం రాష్ట్రాల్లో రేపటి వరకు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇక వార్తల వివరాలు. భారత స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయాన్ని అందుకుంది. మిషన్ ఆగమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. నిర్దేశిత ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో ప్రైవేటు రంగంలో ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలో 3వ దేశంగా భారత్ అవతరించింది. ఈ విజయాన్ని సాధించిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 విజయవంతంగా కక్ష్యలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి ప్రధానమంత్రి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ విజయం దేశంలోని యువతకు స్పూర్తినిస్తుందని, ఆవిష్కరణల వైపు వారు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: और आज भी मैं इस पूरे लॉन्चिंग कार्यक्रम को देख रहा था. अब आपके कारण मेरे उस निर्णय को ताकत मिल गई है. अब मेरी टीम भी स्वीकार करेगी, यहाँ देश के नौजवानों पर भरोसा करना चाहिए, उनको काम देना चाहिए और वो करके दिखाते हैं. आपने काम करके दिखाया है. मैं आपकी और आपकी टीम को फिर से एक बार बहुत बहुत बधाई देता हूँ.
0: ఈ సందర్భంగా టీం విక్రమ్-1 సభ్యులను స్వయంగా కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ చైర్మన్ జయరాజ్, నాన్ ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ చైర్మన్ అసీం కుమార్ సిన్హా సంయుక్తంగా ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు. బాలీవుడ్ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. భ్రమయుగం చిత్రంలో నటనకు ముమ్మట్టి, అలాగే చందు ఛాంపియన్ నటనకు గాను కార్తిక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటనకు గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అమరన్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా రాజ్ కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆధార్ మొబైల్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్ల మార్కును దాటినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. సులువైన, సురక్షితమైన డిజిటల్ గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఈ సంఖ్య నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు దాదాపు 49 లక్షల మంది పౌరులు మొబైల్ నంబర్లను ఈ యాప్ సహాయంతో అప్డేట్ చేసుకున్నారని, భద్రతాపరంగా అత్యంత కీలకమైన బయోమెట్రిక్ లాక్ లేదా అన్లాక్ సదుపాయాన్ని 1.9 కోట్ల సార్లు వినియోగదారులు ఉపయోగించుకున్నారని పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లోని సిలిగురి పరిధిలో గల జుమాగచ్ సరిహద్దు భద్రతాదళం క్యాంపును ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బీఎస్ఎఫ్ జవాన్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంపు ప్రాంగణంలో మొక్కలు నాటిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ప్రహరీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా దేశ సరిహద్దు ప్రాంతాలను మరింత బలోపేతం చేయటం, శాంతిభద్రతల సమీక్షతో పాటు జనన మరణాల నమోదు ప్రక్రియ వంటి కీలక అంశాలపై ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్లో దేశీయంగా అభివృద్ది చేసిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థలైన ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణులు, బ్రహ్మోస్ సహా ఇతర రక్షణ సంపత్తిని వినియోగించినట్టు ఆయన వెల్లడించారు. గడిచిన 12 ఏళ్లలో రక్షణ రంగాన్ని పునరుద్దరించడం, బలోపేతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాజ్నాథ్ తెలిపారు. రక్షణ సంసిద్ధతను పెంచడంతో పాటు సైనిక దిగుమతులను గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తి రంగాన్ని మరింత ఊతమిచ్చేలా ఈ ఏడాది సరికొత్త రక్షణ కొనుగోలు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
2: భారత దేశ్ మే హాలాత్ బదల్ చుకే హై, ఆజ్ మోదీ జీ కే నేతృత్వ

0: भारत उस मुकाम तक पहुंचा है कि दूसरे देश अब भारत की नीतियों का अनुसरण कर रहे हैं। इंडो पैसिफिक क्षेत्र में आर्थिक, सामरिक और सांस्कृतिक संबंधों को एक नई बुलंदी दी है। मुझे पूर्ण विश्वास है कि जब भारत वर्ष 2047 में 100 वर्ष पूरे करेगा, तब दुनिया भारत को सबसे आत्मनिर्भर रक्षा शक्ति के रूप में देखेगी, ऐसा मेरा पूरा विश्वास है।
1: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నగర శివారులోని రామోల్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 5 కార్మికులు సజీవ దహనమవ్వగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృత కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా శాఖ అధికారిక చిహ్నం రూపకల్పన కోసం జాతీయ స్థాయి పోటీని ప్రారంభించింది. ఇన్నోవేట్ ఇండియా మైగోవ్ ప్లాట్ఫామ్ వేదికగా ఈ పోటీని నిర్వహిస్తున్నట్టు తపాలా శాఖ వెల్లడించింది. విశ్వాసం, నమ్మకం, నిరంతర సేవ, డిజిటల్ ఆవిష్కరణల వంటి సంస్థ మూల విలువలు ప్రతిబింబించేలా ఒక విశిష్ట బ్రాండ్ అంబాసిడర్ను సృష్టించడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యం. ఆసక్తిగల అభ్యర్థులు తాము రూపొందించిన ఒక ఒరిజినల్ మస్కట్ డిజైన్ పేరు, అలాగే ఆ డిజైన్ వెనుక ఉన్న ఆలోచనను వివరిస్తూ మైగోవ్ పోర్టల్లో సమర్పించాలి. భారత స్టార్ షట్లర్ ఒలింపిక్ పథక విజేత పివి సింధు టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ ఫైనల్స్కి చేరింది. చైనాకు చెందిన చెన్ యూఫీతో ఈ రోజు జరిగిన సెమీఫైనల్ పోరులో తొలి సెట్ను సింధు 21-19 కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2వ సెట్లోనూ సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో చెన్ యుఫీ గాయం కారణంగా మ్యాచ్ నుంచి అర్ధంతరంగా తప్పుకుంది. దీంతో సింధు నేరుగా ఫైనల్కు చేరుకుంది. వాతావరణం. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రేపటి వరకు కొన్ని ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్య మహారాష్ట, మరాఠ్వాడా ప్రాంతాల్లో రేపటి వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ విభాగం వెల్లడించింది. అలాగే కేరళం రాష్టంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్టంలోని 7 జిల్లాలకు ఐఎండీ అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రేపటి వరకు ఉత్తర కేరళంలోని 5 జిల్లాలకు ఎల్లుండి, 3 జిల్లాలకు యెల్లో అలర్ట్ పొడిగించారు. లద్దాఖ్ ఉద్యమ నేత, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను అవసరమైన వైద్య సేవల నిమిత్తం ఈరోజు ఢిల్లీలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష తీస్తున్న సంగతి తెలిసిందే. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయవంతంగా కక్షలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో జై చిరంజీవ చిత్రం నుండి కార్తిక్, శ్రేయా ఘోషల్ గానం చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, సంగీతం స్వరపరిచిన వారు మణిశర్మ. ఈ పాట వినేద్దామా మరి?

చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత విందాం. హిట్ 2 చిత్రం నుండి సిట్ శ్రీరామ్ రమ్యా బెహరా గానం చేసిన కృష్ణకాంత్ సాహిత్యం, సంగీతం స్వరపరిచిన వారు ఎంఎం శ్రీలేఖ.

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. ఇప్పుడు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత విందాం శ్రీమంతుడు చిత్రం నుండి సాగర్ సుచిత్ర గానం చేసిన రామ్జోగయ్య శాస్త్రి సాహిత్యం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో చివరిగా విందాం ఓజీ చిత్రం నుండి శృతిరంజని గానం చేసిన కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం, సంగీతం స్వరపరిచిన వారు తమన్. ఈ పాట మీ అందరి కోసం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. నిలయంలో సమయం 9:30 కావస్తుంది. ఇప్పుడు విందాం ఏకచిత్రగానం కార్యక్రమంలో విజయసింహ చిత్రం నుండి పాటలు. కార్యక్రమంలో ముందుగా విందాం

0: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్ ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం హాస్యాన్ని పండించేవాడే కమెడియన్ దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్నారు ఏకచిత్రగానం కార్యక్రమంలో విజయసింహ చిత్రం నుండి పాటలు. కార్యక్రమంలో తర్వాత విందాం జానకి రాజనాగేంద్ర ఆలపించిన సీనారాయణరెడ్డి సాహిత్యం. ఈ చిత్రం నుండి విందాం.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: ఏకచిత్రగానం కార్యక్రమంలో విజయసింహ చిత్రం నుండి పాటలు వింటున్నాము. కార్యక్రమంలో తర్వాత విందాం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
3: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
2: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
3: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
4: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
5: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 MHz పై ప్రసారం.
6: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు మీరు వింటున్నారు ఏకచిత్రగానం కార్యక్రమంలో విజయ్ సింహ చిత్రం నుండి పాటలు. కార్యక్రమంలో తర్వాత విందాం

0: ఏక చిత్రగానం కార్యక్రమంలో మీరు వింటున్నారు విజయసింహ చిత్రం నుండి పాటలు. కార్యక్రమంలో తర్వాత పాట విందామా మరి.
1: గుర్రమెక్కిపోతున్న ఎర్రబుగల సిన్నోడా, హాయ్ హాయ్ సిన్నోడా.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి. జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే, మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరిప్పుడు వింటున్నారు ఏకచిత్ర గానం కార్యక్రమంలో విజయసింహ చిత్రం నుండి పాటలు. కార్యక్రమంలో తర్వాత పాట విందామా మరి.
3: Thank you.

0: ये थी सितार पर प्रस्तुत राग मिश्र पीलू में धुन। कलाकार थे देवव्रत मिश्र। संगीत के अखिल भारतीय कार्यक्रम में आज आपके साथ तबले पर संगति की प्रशांत मिश्र ने। आकाशवाणी के वाराणसी केंद्र पर रिकॉर्ड इस कार्यक्रम का प्रसारण आकाशवाणी के दिल्ली केंद्र से किया गया।
1: दिस वॉज धुन इन राग मिश्र पीलू प्लेड ऑन सितार बाय देवव्रत मिश्रा इन टुनाइट्स नेशनल प्रोग्राम ऑफ म्यूजिक। अकंपनिंग हिम ऑन तबला वॉज प्रशांत मिश्रा। अर्लियर रिकॉर्डेड एट आकाशवाणी वाराणसी, दिस प्रोग्राम केम टू यू फ्रॉम दिल्ली स्टेशन ऑफ आकाशवाणी।
2: మీరింతవరకు జాతీయ సంగీత కార్యక్రమంలో దేవవ్రత్ మిశ్రా గారి సితార వాద్యం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు ఇంతవరకు విన్నారు. నిలయంలో సమయం 11:15. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు పునః ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.